ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారాలకు శ్రోతలకు స్వాగతం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 6వ తేదీ సోమవారం. శ్రోతలకు శుభోదయం. సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 53 సెకండ్లు.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపటిలో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ గారు. వినబోయే ముందుగా ఈ వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహ్యేతాశ్చతుర్దశ అనే 4 వేదములు, 6 వేదాంగములు, మీమాంసా శాస్త్రము, న్యాయశాస్త్రం, పురాణములు మరియు ధర్మశాస్త్రములు అని మొత్తం 14 విద్యలు ప్రసిద్ధంగా ఉన్నాయని మన దార్శనికుల వచనం. ఇందులో ధర్మశాస్త్రమును గురించి పలువురు మహర్షులు పలు గ్రంథాలను రచించి ఉన్నారు. మనువు, యాజ్ఞవల్క్యుడు, వశిష్ఠుడు, గౌతముడు మొదలగువారు. అందు గౌతమ మహర్షి రచించిన ధర్మశాస్త్రమునందు ముఖ్యంగా మానవులకు ఉండవలసిన ఆత్మగుణములను గురించి ప్రస్తావించబడి ఉన్నది. మొత్తం 8 ఆత్మగుణములు. అత అష్టౌ ఆత్మగుణాః దయా సర్వభూతేషు, క్షాంతిః అనసూయ, శౌచం అనాయాసః, మంగళం అకార్పణ్యం అస్పృహ ఇతి అని. అనగా సర్వభూతములయందు దయ, క్షాంతి, అనసూయ, శౌచము, అనాయాసము, మంగళము, అకార్పణ్యము, అస్పృహ అను 8 ఆత్మగుణములు ఉండవలెను. వీని లక్షణములను వివరముగా తెలుసుకున్న ఎడల మనకు పరమార్థం అవగతమగును. అందులో మొదటిది దయా. ఆపన్నస్య ద్వేష్టురపి రక్షణం దయ, అనగా ఆపత్కాలమునందు శత్రువును కూడా రక్షించుట దయ అనబడును. సమస్త గుణములలో దయాగుణం మిక్కిలి శ్రేష్టమైనది. దయా సాహచర్యం లేని ఇతర గుణ సముదాయము ప్రాణములేని శరీరం వంటిది. అందుకనే మొట్టమొదటి స్థానాన్ని అలంకరించి ఉన్నది. శ్రీమద్భాగవతంలో ధర్మదేవత యొక్క 4 పాదములలో దయ కూడా ఒకటి అని పేర్కొనబడుచున్నది. తపశ్శౌచం దయాసత్యం ఇది పాదాకృతే కృతాహ అని. అనగా తపస్సు, శుచి, దయా, సత్యం అనే ధర్మానికి 4 పాదాలు. అలాగే శ్రీమద్ వేదాంత దేశికుల వారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసుని వక్షస్థల నివాసిని అయిన దయాదేవిని స్తోత్రం చేస్తూ దయాగుణ ప్రాశస్త్యాన్ని స్తుతిస్తూ దయాశతకమనే చక్కటి స్తోత్రాన్ని అందించారు. అందు దయాగుణమును కలిగిన దయాదేవిని స్తోత్రం చేస్తూ అనుకంప, కృప, కరుణ

0: అని సంబోధించారు. మొట్టమొదటి శ్లోకంలోనే ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ ఎన్మూర్త్యా శర్కరాయితం అని, అనగా మనకు సాక్షాత్కరిస్తున్న ఏడుకొండలు సామాన్యమైనటువంటి పర్వతములు కావు, ఎలాగైతే చెరకురసం స్రవించి గడ్డకట్టి కలకండగా మారునో అలాగే స్వామివారి యొక్క దయాగుణం స్రవించి గడ్డకట్టి పర్వతముగా మారినదట. అటువంటి సప్తగిరులకు సాష్టాంగ ప్రణామములను సమర్పించుకుంటున్నాను అని శ్రీమద్ వేదాంత దేశికుల వారు శరణాగతి చేస్తున్నారు. అలాగే భగవానుడు సర్వభూతదయచే సంతోషించినట్లు దేవతల దివ్యోపచారముల చేత కూడా సంతుష్టుడు కాడని శ్రీమద్భాగవతంలోని శ్లోకం ద్వారా తెలుసుకునవచ్చును. నాతి ప్రసీదసి తథో ఉపచరత ఉపచారై ఆరాధిత స్వరగుణై హృది బద్ధకామై యత్సర్వభూతదయయా సదలభ్యైకో నానాజనేష్వహిత సుహృదాంతరాత్మ. సురగణముల చేత ఆరాధింపబడినను సంతుష్టుడు కాని భగవానుడు సర్వభూతదయచే మిక్కిలి సంతుష్టుడుగును. కావున సర్వభూతదయ అనేది ప్రాణులకు చాలా ముఖ్యముగా చెప్పబడుచున్నది. అలాగే సుధాముడనే మాలాకారుని ఆతిథ్యం చేత సంతుష్టులైన బలరామకృష్ణులు అతనిని వరమును కోరుకొమ్మనగా అతడిట్లు కోరెను. సోపి వవ్రే అచలాం భక్తిం తస్మిన్నేవ అఖిలాత్మని తద్భక్తేషుత సౌహార్దం భూతేషుత దయాం పరమని. సర్వాంతర్యామియైన నీయందు నిశ్చలమైనటువంటి భక్తిని, నీ భక్తులతోడి సౌహార్దమును మరియు ప్రాణులయందు పరమ కృపను ప్రసాదించవలయునని కోరెను. కావున ప్రతి ఒక్క మానవునికి దయాగుణం అత్యంత ఆవశ్యకమైనది. ఇతరునియందు దయాగుణమును చూపెట్టిన ఎడల భగవంతుడు కూడా మిక్కిలి సంతోషించును.
1: సూక్తి ముక్తాలు విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ గారు. ఇంతటితో ఈనాటి సూక్తి ముక్తాలు కార్యక్రమం సమాప్తం.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, పొలం కబుర్లు.
3: శుభోదయం, రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో జీవన ఎరువులు, అట్లే కంది పంట పూత దశలో ఆశించే చీడపేడలు నివారణ అన్న విషయాల గురించి తెలుసుకుందామా.

ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనిక ఎరువుల ధరలు అధికంగా ఉండడం వల్ల, సేంద్రియ ఎరువుల లభ్యత తక్కువగా ఉండడం వల్ల వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోంది. సమగ్ర ఎరువుల వాడకంలో జీవన ఎరువులు ఒక భాగమై నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ దిగుబడి నాణ్యత పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. జీవన ఎరువులు అంటే బయోఫెర్టిలైజర్స్. పంటలకు అవసరమైన పోషకాలను నేల లేదా వాతావరణం నుంచి గ్రహించి మొక్కలకు అందించే సూక్ష్మజీవుల సముదాయాన్ని జీవన ఎరువులు అంటారు. జీవన ఎరువులు లేదా మైక్రోబియల్ ఇనాక్యులెంట్స్ అనేవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవులను కలిగి ఉండి విత్తనానికి కలిపి లేదా నేలలో వేసే ఎరువులు. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు నేలలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లు విటమిన్లు అందించే సహజ సిద్ధమైన ఎరువులు. వీటి వల్ల వాతావరణ కాలుష్యం ఉండదు, పంటలకు ఎటువంటి హాని జరగదు. నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు విషయానికొస్తే, ఇవి వాతావరణంలోని నత్రజనిని గ్రహించి పైరుకు అందజేస్తుంటాయి. వీటి వల్ల రసాయన ఎరువుల వాడకం 20 నుండి 30% తగ్గించవచ్చు. ఇవి రైజోబియం, ఎజిటోబ్యాక్టర్, నీలి ఆకుపచ్చ నాచు అంటే బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోబ్యాక్టీరియా, అజొల్లా. భాస్వరమును కరిగించే సూక్ష్మజీవుల విషయానికొస్తే, ఈ రకం సూక్ష్మజీవులను నేలలో వేయడం వల్ల భూమిలో ఎంజైములను రకరకాల ఆమ్లాలను ఉత్పత్తి చేసి నేలలో ఉండి కూడా కరగని భాస్వరాన్ని

కరిగించి మొక్కల వేర్లు తీసుకునేలా దోహదం చేస్తాయి. బాసిల్లస్, సూడోమోనాస్, శిలీంధ్రాలైన ఆస్పరిల్లస్, పెన్సిలియాలు భాస్వరం కరిగించడంలో తోడ్పడతాయి. ఈ జీవన ఎరువులను అన్ని రకాల పంటలలో వాడి లాభాలు పొందవచ్చు. ప్రతి హెక్టారుకు 25 కిలోల భాస్వరం అందుతుంది. పొటాషియంను మొక్కలకు అందించేవి బాసిల్లస్ జాతి సూక్ష్మజీవులు కరగని పొటాషియంను కరిగించి మొక్కలను తేలికగా అందుబాటులో ఉంచుతాయి. ఈ జీవన ఎరువులను అన్ని రకాల పంటలలో వాడవచ్చు. జింకును కరిగించే సూక్ష్మజీవులు బాసిల్లస్ జాతి సూక్ష్మజీవులు జింకును కరిగించే సామర్థ్యం కలిగి ఉంటాయి. అన్ని రకాల పంటలలో వాడవచ్చు. సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే జీవన ఎరువులు. ఈ జీవన ఎరువులు సెల్యులోజ్, ఆగ్నిన్ పదార్థాలను కుళ్ళింపజేయడానికి వాడతారు. వేరు మండలంలో ఉండే వేరు బ్యాక్టీరియా అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజో బ్యాక్టీరియా, సూడోమోనాస్, బాసిల్లస్, యాజిటోబ్యాక్టర్, రైజోబియా రకాల సూక్ష్మజీవులు వేరు మండలంలో నివసిస్తూ మొక్కల పెరుగుదలకు క్రియాత్మకంగా పాటుపడతాయి. తర్వాత వామ్ అంటే విఏఎం అంటారు, దీనినే మైకోరైజా అని పిలుస్తారు. ఇవి ఆహారానికి మొక్కల వేర్లపై ఆధారపడతాయి. అందుకు బదులుగా నేల నుండి భాస్వరాన్ని మొక్కలకు అందిస్తాయి. అంతేగాక వేరు ద్వారా కలుగు చేసే రోగకారకాల ప్రవేశాన్ని నిరోధిస్తుంది, నీటి ఎద్దడిని తట్టుకోవడానికి సహకరిస్తుంది. ఈ జీవన ఎరువును రాగి, సోయాబీన్, మిరప, శనగ, వేరుశనగ మొదలగు పైర్లలో వాడవచ్చు. ఎకరానికి 8 నుండి 20 కిలోల వరకు భాస్వరం లభ్యమవుతుంది. దిగుబడి 10 నుండి 25% పెరుగుతుంది. ఇక జీవన ఎరువులు ఉపయోగించే పద్ధతుల విషయానికి వస్తే, విత్తనానికి పట్టించడం, రైజోబియం, యాజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా వంటి జీవన ఎరువులను 200 గ్రాములు 200 నుండి 500 మిల్లీలీటర్ల నీటిలో కలిపి ద్రావణం తయారు చేసి ఎకరానికి సరిపడే విత్తనంపై చల్లి వాటికి అంటేలా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. తర్వాత నారుకు పట్టించడం, 1-2 కిలోల జీవన ఎరువును వరి నారుకైతే 15 నుండి 20 లీటర్ల నీటిలో, కూరగాయలు మిగతా పంటలకైతే 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణం తయారు చేసి ఎకరా పొలంలో నాటడానికి సరిపోయే నారు మొక్కల వేర్లను 20 నుండి 30 నిమిషాలు ద్రావణంలో ముంచి తర్వాత 2 నుండి 3 గంటల్లోగా పొలంలో నాటాలి. ఇక నేలలో కలపడం, 2 నుండి 3 కిలోల జీవన ఎరువును 40 నుండి 60 కిలోల ఇసుక లేదా మాగిన పశువుల ఎరువుతో బాగా కలిపి పంట విత్తడానికి 24 గంటల ముందు నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి పొలంలో సమంగా వెదజల్లి కలయిదున్నాలి. ఇక కంది పంట పూత దశలో ఆశించే చీడపేడలు నివారణ అన్న విషయానికి వస్తే, కంది పంట ముఖ్యంగా కొన్ని రకాల చీడపేడలు ఆశించి పంట దిగుబడులను తగ్గిస్తాయి. మారుకా మచ్చల పురుగు విషయానికి వస్తే, ఈ పురుగు ఆకులను పూతనంతా ఒక దగ్గరకు చేర్చి గూడుగా మార్చి నష్టపరుస్తుంది. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 ml లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో కనీసం 2 సార్లు పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువైతే స్పైనోసాడ్ లేదా ఫ్లూటెండుమైడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు విషయానికి వస్తే, ఈ పురుగు పూత, పిందె, కాయ, గింజలు గట్టిపడే దశ వరకు ఆశిస్తుంది. పూత దశలో ఆశించినప్పుడు పూత పిందెగా మారకుండా పూర్తిగా రాలిపోతుంది. కాయ దశలో ఆశిస్తే కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తప్పక పాటించాలి. శనగపచ్చ పురుగు నివారణకు పూత దశలో చేపట్టాల్సిన చర్యలు ఏవంటే, లింగాకర్షక బుట్టలను ఎకరాకు 5 చొప్పున అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన చర్యలను చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వై ఆకారం గల పంగకర్రలను పక్షి స్థావరాలుగా ప్రతి ఎకరాకు కనీసం 8 నుండి 10 ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే వేపగింజల కషాయాన్ని లేదా వేప నూనెను 5 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కలను బాగా కదిపి నేలపై పడిన పురుగును నాశనం చేయాలి. బాగా ఇది

0: పురుగులను ఏరివేయాలి. రసాయన పురుగు మందులను విచక్షణారహితంగా వాడకూడదు. పురుగు ఉధృతిని బట్టి పైరు, మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత లేదా కాయదశలో పురుగు ఉధృతి ఉన్నప్పుడు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తర్వాత కూడా శనగపచ్చ పురుగును నివారించలేకపోతే ఇమోమెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాయ ఈగ. ఈ పురుగు ఆశించినప్పుడు లేత కాయలపై సన్నటి గుండు సూది లాంటి రంధ్రాన్ని ఏర్పరిచి కాయల్లోని గింజల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీంతో గింజలు తాలుగా ఏర్పడతాయి. దీని నివారణకు కాయ ఈగ ఉధృతిని అరికట్టడానికి పిందె దశలో ఈగ గుడ్లు పెట్టకుండా 5% వేపగింజల కషాయాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గింజ గట్టిపడే దశలో ఎసిఫేట్ 1.5 గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
1: పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:40 కావస్తోంది. మరి కాసేపటిలో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1,000 ఎకరాల్లో నియంత్రిత వాతావరణంలో టమాటా సాగుకు ఐటీసీ ముందుకు వచ్చిందని, ఇందుకోసం 8 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రకృతి సేద్యానికి రైతులు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నా గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ జై హింద్.
0: రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగర్ మధ్య పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి పయ్యావుల కేశవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: ఉరవకొండ నేషనల్ హైవే చేస్తే కూడేరు దగ్గర నుంచి ఉరవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నాం. బెలుగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా,
0: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేయని పేర్లు, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, అక్షర దోషాలు లేకుండా డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లతో

0: ఇచ్చి జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు అధికారులతో చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోళ్ళ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మునికోడ్లి ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ది పనుల శిలాఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించి స్వయం సమృద్ధి బస్ షెల్టర్ నమూనాను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ది, పారిశుధ్య కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను పరిశీలించనున్నారని తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రవాసాందులకు సూచించారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఏ రంగంలోనైనా పెట్టుబడులను స్వాగతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి నిన్న వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. అలాగే 4 రోజుల క్రితం ఒడిశా తీరంలో సాంకేతిక లోపంతో చిక్కుకున్న విశాఖపట్నానికి చెందిన మోటార్ చేపల బోట్లో ఉన్న 10 మంది మత్స్యకారులను ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసు, మత్స్యశాఖ అధికారులు సురక్షితంగా రక్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 65 కోట్లతో అమృత నగరి డ్రైన్స్ ఏదైతే ఉండయో ఆ డ్రైన్స్ టేకప్ చేయబోతున్నాం. అదే విధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మొన్నే యాక్చువల్ గా కమిషనర్ చెప్పా, రాబోయే 2 నెలల్లో పని పూర్తి చేయండి. 28 డివిజన్లు ఉంటే 45 పార్కులు కట్టాం. స్కూల్స్ నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు విఆర్ఎస్ స్కూల్ అయితే పూర్తయిపోయింది, డిఎస్ఆర్ స్కూల్ అయితే ఆల్మోస్ట్ పూర్తయి, ప్లే గ్రౌండ్ ఒకటి చేస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన నిన్న స్పందిస్తూ, కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్టంలో ఇటీవల జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వాటిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, రాష్టంలో ప్రజలకు భద్రతపై మరింత విశ్వాసం కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జులై 6న ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000కు పైగా సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. తన గానంతో అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బాలమురళీకృష్ణ గళాన్ని ఒకసారి విందాం.

0: వాతావరణం. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్

0: పాటించి మోస్తరు వర్షాలు లేదు రూమ్తో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురంలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తెలిపారు. కాజీపేటలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ దేశానికి అవసరమయ్యే నూతన తరం రైల్వే కోచ్ల తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిగా నిధి ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్యారభ్య ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశానాం 6-దివసీయ యాత్రాయై ప్రస్థితః. अस्याः त्रिदेशीययात्रायाः प्रथमे चरणे असौ अद्य इण्डोनेशिया देशं प्राप्स्यति. प्रधानमन्त्रिणः मोदिनः इयं चतुर्थ इण्डोनेशिया यात्रा वर्तते. अत्रावधेयं यत् स्वयात्रावधौ प्रधानमन्त्री इण्डोनेशिया देशस्य नवनिर्वाचित राष्ट्रपतिना प्रवोवो सुबियान्तो इत्यनेन सह द्विपक्षीय वार्तालापं विधास्यति. सन्धेः प्रगतिमालक्ष्य समीक्षां च करिष्यति. तदीयमुख्याः आधिकारिकाः कार्यक्रमाः जकार्तानगरे भविष्यन्ति. परम् असौ योग्यकर्ता इति कञ्चन ऐतिहासिकं सांस्कृतिकं च नगरमपि गमिष्यति. जकार्तानगरे प्रधानमन्त्री सुविशालं भारतीयप्रवासीसमुदायं सम्बोधयिष्यति. केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह अद्य नव देहल्याम आयोजितम सहकारिता मंत्रालयस्य पंचमं स्थापना दिवस समारोहम अलंकरिष्यति. मंत्रालयेन ज्ञापितम यत् अयम् समारोहः सहकारात् समृद्धिः इति राष्ट्रिय संकल्पनामाधृत्य विधीयते. अस्मिन् मंगलप्रसंगे श्रीशाहः अनेकासां प्रमुखाभिनवपरियोजनानां शिलान्यासम् उद्घाटनं च विधास्यति. एतासु योजनासु 33,200 अन्नसंग्रहभण्डाराणां लोकार्पणं, सहकारवनस्य भूमिपूजनं, उत्तरप्रदेशमहाराष्ट्रराज्ययोः ट्रिशु कल्चर इति सुविधायै भूमिपूजनं, राष्ट्रियसहकारी डेटाबेस NCD 3.0 इत्यस्य भौगोलिकचिह्नाङ्कनदूरभाषानुप्रयोगस्य च आरम्भः. जम्मूकश्मीरकेन्द्रशासितप्रदेशे प्रचलन्त्याम् वार्षिक श्री अमरनाथजी यात्रायां श्रद्धालूनां महत्सम्मर्धः दृश्यते. यत्र यात्रायाः प्रथमेषु त्रिषु दिनेष्वेव 650,000+ जनाः पवित्रगुहामन्दिरे समागताः. रविवासरे प्रायः 25,000 भक्तैः बाबा बर्फानी इत्यस्य दिव्यदर्शनं विहितम्. इतः पूर्वं द्वितीयदिने प्रायः 20,000 जनाः, उद्घाटनदिवसे च 12,000

0: शतोप्यधिकाः तीर्थयात्रिणः भगवतः दर्शनं लब्धवन्तः। अनेन सहैव जम्मू कश्मीरस्य उपराज्यपालः मनोज सिन्हा श्वः नुवान पहलगाम इति आधार शिबिरस्य निरीक्षणं विधास्यति। सममेव ह्यः तत्र तीर्थयात्रिभ्यः कल्पितानां व्यवस्थानां प्रबन्धानां च सूक्ष्म पुनरीक्षणं तेन कृतम्। देशस्य विशालेषु भूभागेषु प्रावृत् स्थितिः अत्यधिकं तीव्रीभूता सञ्जाता, येन हि अतिवृष्टिः, मेघगर्जनं, विद्युत्पातः, प्रचण्डचक्रवाद्वायुः च प्रचलति। भारतीय ऋतुविज्ञान विभागेन विज्ञापितं यत् आगामिषु चतुर्षु दिनेषु गुजरातराज्यस्य कतिपयभागेषु, हरियाणा पंजाब राजस्थानेषु च प्रावृत् स्थितिः सर्वथा अनुकूला वर्तते। विभागेनाद्य छत्तीसगढ़, मध्यप्रदेश, राजस्थान, कर्नाटक, उत्तराखंड राज्येषु अतिवृष्टेः पूर्वानुमानं कृतम्। अपरतः आगामिषु द्वित्रिदिनेषु राष्ट्रीय राजधान्यां दिल्ल्यां, उत्तरप्रदेशे, पंजाबे, चंडीगढ़ क्षेत्रे विकीर्ण रूपेण वृष्टिः संभाव्यते। विम्बल्डन टेनिस प्रतिस्पर्धायां गतरात्रौ सर्बिया देशस्य लब्ध प्रतिष्ठेन क्रीडकेन नोवाक जोकोविचिन रूस देशस्य रोमन सफ्यूलिनं पराजित्य पुरुषेकल क्रीडायाः प्रागुपान्त्य चक्रे स्थानं सुरक्षितम्। इतः परम् असौ फेलिक्स नगरे उत डेवी वोचिस इत्यनेन सह क्रीडां करिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7 గంటలు, 103.2, 107.5 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. ముందుగా ఈ ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం, భారత జాతీయ కాంగ్రెస్ అతివాద దశ వివరాలు వింటారు. అనంతరం 1000 పడగలు నాటిక ధారావాహిక 6వ భాగం, నవల మూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్లంరాజు సరోజ నిర్మల గారు. 7:45 ఉదయరాగం సినీ గీతాలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో భారతీయ స్వాతంత్ర సమరయోధురాలు జానకీదేవి బజాజ్ గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే పాటల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 10:00 ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 అలాగే 12:40 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి వింటారు. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 3:10 నుండి సాయంత్రం 5 వరకు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక ఈ సాయం ప్రసారంలో 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. ఈతశాప శ్రీమతి కేవిఎన్ సంధ్యారాణి గారి కథానిక వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. చివరిగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం గురించిన వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్న వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15

వ్యవసాయ పాఠశాల. ఖరీఫ్లో వరి సాగుకు సూచనలు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 అలాగే 8:40 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆపాత మధురాలు కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసార వివరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడి సరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మొదటగా ఇండోనేషియా చేరుకుని జకర్తాలో ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2018 మేలో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే చారిత్రక నగరమైన యోగ్యకర్తాలో ప్రంభనన్ ఆలయ సముదాయం సందర్శిస్తారు. భారత్కు రక్షణ పరంగా ఎంతో కీలక మలక్కా జలసంధి భద్రతపై ఇరుదేశాలు చర్చించనున్నాయి. పర్యటనలో భాగంగా ఈ నెల 8న మోదీ మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరుదేశాల మధ్య కీలక ఖనిజాలు, సైబర్ సెక్యూరిటీ, కొత్త సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి. చివరిగా జూలై 10-11 తేదీల్లో మోదీ న్యూజిలాండ్లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భేటీ అయి వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు సమీక్షిస్తారు. ఈ 3 దేశాల్లోనూ మోదీ అక్కడ భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ధి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, NDDB మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈప్యాక్స్గా మారనున్నాయి. BBSSL, ICAR మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జయశంకర్ కథ

0: బహ్రెయిన్, కువైట్, ఒమెన్ దేశాల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్నారు. దోహాలో ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్దానీతో సమావేశమై ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, భద్రత వంటి ద్వైపాక్షిక సహకార అంశాలపై సమీక్ష జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యేలా ఈ సమావేశం జరిగిందని సోషల్ మీడియా వేదికగా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి భారతదేశ అధికారిక ప్రచారం ప్రారంభించేందుకు జయశంకర్ ఈ నెల 13న అమెరికాలో న్యూయార్క్కు వెళతారు. ఆ తర్వాత ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్లో జరిగే 3వ ఇండియా EU ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరై EU బెల్జియం దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్మూర్ జలసంధి సురక్షితంగా దాటినట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఓడల్లో LMT యూరియాతో 8 ఓడలు, LMT DAPతో 4 ఓడలు, LMT సల్ఫర్తో 3 ఓడలు భారత్కు వస్తున్నాయని, మరో 5 ఓడలు త్వరలో బయలుదేరతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమాసి వివాదంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, దీనివల్ల ఎరువుల ధరలు పెరిగి రవాణా సమయం ఎక్కువైందని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు. ఎరువుల కర్మాగారాలకు సహజ వ్యవ సరఫరా తిరిగి 100% పునరుద్ధరించడంతో పాటుగా దేశ వార్షిక అవసరమైన LMTల్లో 51% పైగా ఎరువుల నిల్వలు ప్రభుత్వం ఇప్పటికే సురక్షితం చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ VBG రామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులు విడుదల చేసిన మంత్రి, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో 2,86,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యం వేగవంతం చేయనట్టుగా తెలిపారు. మొదటి వారంలో అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టుగా వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ హై. 1 సాల్, 2 సాల్ నహీ, పహలే దిన హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ. 100 దిన నహీ, అబ్ 125 దిన రోజగార. 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే, సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈరోజు తన సభ్యుల సమావేశం ఏర్పాటు చేసింది. విరాళాల లెక్కింపుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికతో పాటు పలు ముఖ్యమైన పరిపాలన, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు. ముందుగా ఈ సమావేశం మణిరామ్ ధామ్నిలో జరగాల్సిండగా ఇప్పుడు వేదికను రామాలయ ప్రాంగణానికే మార్చారు. జనరల్ సెక్రటరీ చంపతిరాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామా లేఖల పరిశీలనతో సహా సిట్ ఇచ్చిన తాత్కాలిక నివేదికను సభ్యులకు వివరించనున్నారు. అలాగే రామాలయ భవిష్యత్ నిర్వహణ ఏర్పాట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్ ఆమోదంపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగనున్న వినియోగదారుల రక్షణ చట్టం విధానంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ది మండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు

0: ఈ సదస్సు జరుగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముంబైలో మన్కుర్ద్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రాత్రి 3 అంతస్తుల ఇల్లు కూలిపోవడంతో 6 మరణించగా 1 గాయపడ్డారు. శిథిరాల కింద మరొకరు చిక్కుకున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, ఒడిశా, సౌరాష్ట్ర, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా లండన్లో లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 7 తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 151 లక్ష్యంతో పరుగులిదిగిన ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 3 కోల్పోయి 153 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వశాఖ 5 వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారత్కు ఎరువులు, ముడిసరుకులు తీసుకొస్తున్న 15 ఓడలు హర్ముజ్ జలసంధి సురక్షితంగా దాటినట్టుగా రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

0: ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం, భారత జాతీయ కాంగ్రెస్ అతివాద దశ గురించిన వివరాలు, అనంతరం వేయి పడగలు నాటిక ధారావాహిక 6వ భాగం వింటారు నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్లంరాజు సరోజ నిర్మల గారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం

0: ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్కు లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
5: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం, భారత జాతీయ కాంగ్రెస్ అతివాద దశ గురించిన వివరాలు తెలుసుకుందాం. శ్రోతలకు నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో భారత జాతీయ కాంగ్రెస్ మితవాద దశ గురించి తెలుసుకున్నారు. ఆ దశలో కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగబద్ధమైన శాంతియుత మార్గాల ద్వారా భారతీయుల హక్కుల కోసం కృషి చేశారు. అయితే 20వ శతాబ్దం ప్రారంభంలో దేశంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారాయి. ప్రజల్లో జాతీయ చైతన్యం పెరిగింది. స్వదేశీ భావన, స్వాభిమానం, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. ఈ దశను అతివాద దశ లేక జాతీయవాద దశ అని పిలుస్తారు. ఈ దశ యొక్క ముఖ్య లక్షణాలు: నాయకులు, కార్యక్రమాలు, కృషి మరియు తదుపరి దశకు జరిగిన మార్పును తెలుసుకుందాం. భారత జాతీయ కాంగ్రెస్ అతివాద విషయానికొస్తే, 1905 నుండి భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా జాతీయోద్యమం మరింత విస్తృత ప్రజామద్దతును పొందింది. భారతీయులలో స్వాతంత్ర సాధనపై ఆకాంక్ష మరింత బలపడింది. కాంగ్రెస్లోని ఒక వర్గం దేశ ప్రయోజనాల కోసం మరింత చురుకైన ప్రజా ఉద్యమాలు అవసరమని భావించింది. ఈ ఆలోచనలతో ముందుకు వచ్చిన నాయకులను చరిత్రలో అతివాదులు లేదా జాతీయవాదులు అని పేర్కొంటారు. ఇక్కడ అతివాదం అనే పదాన్ని హింసాత్మక భావంతో కాకుండా అప్పటి మితవాద విధానంతో పోలిస్తే మరింత చురుకైన రాజకీయ కార్యాచరణను సూచించే చారిత్రక పదంగా అర్థం చేసుకోవాలి. అతివాద దశకు దారితీసిన పరిస్థితులు పరిశీలిస్తే, 20వ శతాబ్దం ప్రారంభంలో దేశంలో పలు రాజకీయ, సామాజిక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జాతీయ భావం బలపడింది. విద్యావంతుల సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రజల్లో స్వదేశీ భావన విస్తరించింది. ఈ కాలంలో జరిగిన కొన్ని పరిపాలనా నిర్ణయాలు, ప్రజల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యం భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత వేగంగా మార్పులు రావాలనే అభిలాష వంటి అంశాలు ప్రజలను చురుకైన ఉద్యమాల వైపు ప్రేరేపించాయి. ఫలితంగా కాంగ్రెస్లో కొత్త నాయకత్వం ఎదిగి ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని పెంచే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ దశలో దేశవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసిన ప్రముఖ నాయకులు బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతిరాయ్. ఈ ముగ్గురిని లాల్, బాల్, పాల్ అని పిలుస్తారు. బాలగంగాధర్ తిలక్ ప్రసిద్ధ నినాదం, స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని నేను సాధించుకుంటాను. ఈ నినాదం దేశవ్యాప్తంగా యువతలో అపారమైన జాతీయ చైతన్యాన్ని కలిగించింది. స్వాతంత్ర్యం ఒక దూరలక్ష్యం కాకుండా ప్రజల సహజ హక్కు అనే భావన బలపడింది. వీరితో పాటు అరవిందో ఘోష్ వంటి అనేక మంది జాతీయ నాయకులు కూడా ఈ దశలో ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో విశేష కృషి చేశారు. అతివాదుల ప్రధాన ఆలోచనలు గమనిస్తే, అతివాద నాయకులు భారతీయులలో ఆత్మవిశ్వాసం, స్వాభిమానం, స్వావలంబన పెరగాలని భావించారు. ప్రజలే జాతీయోద్యమానికి ప్రధాన శక్తి అని వారు విశ్వసించారు. వారి ప్రధాన లక్ష్యాలు తెలుసుకుంటే, స్వరాజ్య సాధనను జాతీయ లక్ష్యంగా ప్రజల్లో బలంగా ప్రచారం చేయటం, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించటం, దేశీయ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడటం, జాతీయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వటం, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో ఉద్యమాలను నిర్వహించటం, జాతీయ ఐక్యతను బలోపేతం చేయటం. ఉద్యమ పద్ధతులను పరిశీలిస్తే అతివాద

0: నాయకులు ప్రజల్లో చైతన్యం పెంచేందుకు పలు శాంతియుత ప్రజా కార్యక్రమాలను నిర్వహించారు. వాటిలో ముఖ్యమైనవి స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించటం, విదేశీ వస్తువుల బహిష్కరణకు పిలుపునివ్వటం, జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయటం, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రజా సమావేశాలు నిర్వహించటం, యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించటం, భారతీయ సంస్కృతి, చరిత్ర, వారసత్వంపై గర్వభావాన్ని పెంచటం. ఈ కార్యక్రమాల ద్వారా స్వాతంత్ర్యోద్యమం క్రమంగా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. స్వదేశీ ఉద్యమం ప్రభావం. ఈ దశలో స్వదేశీ ఉద్యమం దేశవ్యాప్తంగా విశేష ప్రాధాన్యం పొందింది. భారతదేశంలో తయారైన వస్తువులను ఉపయోగించడం ద్వారా దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం లభించింది. చేతి వృత్తులు, చిన్న పరిశ్రమలు, స్వదేశీ వ్యాపారులకు కొత్త ఊపిరి లభించింది. స్వదేశీ భావన కేవలం ఆర్థిక అంశంగా మాత్రమే కాకుండా జాతీయ స్వాభిమానానికి ప్రతీకగా కూడా నిలిచింది. ప్రజల్లో జాతీయ చైతన్యం. అతివాద దశలో జాతీయోద్యమం చదువుకున్న వర్గాలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థులు, యువత, వ్యాపారులు, రైతులు మరియు ఇతర వర్గాల వరకు విస్తరించింది. దేశభక్తి గీతాలు, ప్రజా సమావేశాలు, పత్రికలు, సామాజిక కార్యకలాపాల ద్వారా జాతీయ భావన మరింత బలపడింది. ప్రజల దేశ సమస్యల పట్ల ఎక్కువ ఆసక్తి చూపటం ప్రారంభించారు. స్వాతంత్ర్యోద్యమం ప్రజల జీవితాలకు మరింత దగ్గరయ్యింది. అతివాద దశ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ దశ భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఎంతో ముఖ్యమైనది. దాని ప్రధాన విశేషాలు తెలుసుకుంటే, స్వరాజ్య భావనలు ప్రజల్లో బలంగా వ్యాప్తి చేసింది. ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచింది. స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం లభించింది. యువతలో దేశసేవ పట్ల ఉత్సాహాన్ని పెంచింది. జాతీయోద్యమాన్ని దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా విస్తరించటానికి దోహదపడింది. సమతుల్య దృష్టితో పరిశీలన. చరిత్రకారులు అతివాద దశను కూడా వివిధ కోణాల్లో విశ్లేషించారు. ఒకవైపు ఈ దశ జాతీయోద్యమానికి కొత్త ఉత్సాహాన్ని, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని, స్వదేశీ భావనలను తీసుకొచ్చినందుకు విస్తృతంగా గుర్తిస్తారు. ప్రజల భాగస్వామ్యం పెరగటం భారత స్వాతంత్ర పోరాటంలో ఒక కీలక మలుపుగా పరిగణించబడింది. మరోవైపు కాంగ్రెసులో విధానపరమైన భిన్న అభిప్రాయాలు ఈ కాలంలో కనిపించాయి. అయితే అవి దేశ ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్ధతలో తేడా వల్ల కాకుండా స్వాతంత్ర సాధనకు అనుసరించాల్సిన మార్గాల విషయంలో ఉన్న అభిప్రాయ భేదాలుగా చరిత్రకారులు వివరిస్తారు. కాలక్రమేణా ఈ విభిన్న ఆలోచనలు భారత జాతీయోద్యమాన్ని మరింత పరిణితి చెందేలా చేశాయి. తదుపరి దశకు మార్పు. 1910 చివరి నాటికి భారతదేశ రాజకీయ పరిస్థితుల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజల్లో జాతీయ చైతన్యం మరింత విస్తరించింది. రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు వంటి విభిన్న వర్గాలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాల్సిన అవసరం స్పష్టమైంది. ఈ కొత్త దశలో జాతీయోద్యమం దేశవ్యాప్తంగా ఒక మహత్తర ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందింది. రేపటి కార్యక్రమంలో భారత స్వాతంత్ర్యోద్యమం గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరు ఇంతవరకు భారత స్వాతంత్ర సమరం, భారత జాతీయ కాంగ్రెస్ అతివాద దశ గురించిన వివరాలు విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న

0: మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ప్రభాత రేఖలు కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం.
2: ఆకాశవాణి

వేయి పడగలు ధారావాహిక నాటకం ఆరవ భాగం. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లనరాజు సరోజ నిర్మల. జరిగిన కథ ధర్మారావు దేవదాసి గిరిక దేవాలయంలో భక్తి జ్ఞానాన్ని గురించి చర్చిస్తూ ఉంటారు. ధర్మారావు భార్య అరుంధతి కాపురానికి వస్తుంది. తల్లిదండ్రుల చెప్పుడు మాటల వల్ల అరుంధతి ధర్మారావును చెదిరించుకుంటుంది. కానీ బంధువు రాజ్యలక్ష్మమ్మ గారి హితవచనాలతో ధర్మారావు మంచితనాన్ని అర్థం చేసుకుంటుంది. వినండి వేయి పడగలు ధారావాహిక నాటకం ఆరవ భాగం.

0: రా చెల్లెల, రారా, ఇలా కూర్చో. బాబు ధర్మా,
1: అమ్మా,
0: మీ పింతల్లి రంగాజీ వచ్చింది. కోడలు నీరా రమ్మను.
1: అరుంధతి.
2: ఆ వస్తున్నానండి.
3: ఎవరు?
1: ఎవరో కాదు, మీ చిన్నత్తగారు.
3: ఓ అలాగా, రండి, ఇలా కూర్చోండి.
4: రా కోడలారా, నా దగ్గరగా కూర్చో. ఇంత సన్నగా ఉన్నావేమిటి? మీ ఇంట నెయ్యి పెరుగు కరువా?
3: అబ్బే, ఏమీ కాదు, ఇక్కడే కలివిడితనం కరువు.
4: చక్కని నవ్వు మొహం, అందగత్తవే. నీవెంత అందగత్తవైనా మా అబ్బాయితో పోలవు. మా తండ్రి రతనాల మొలక కాదు, అందం కన్నా బుద్ధిని చూడాలి. ధర్మమే అతడు. అతన్ని చేతబట్టి నీవు అదృష్టవంతురాలవైనావు.
3: ఇదా రహస్యం, ఎవరికి వారు వారే మంచివారు.
0: అరుంధతి, ఇంకా ఇద్దరు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. రా మంగ, ఇలా కూర్చో. రతనగిరి రా అమ్మా. వీళ్ళిద్దరు కూడా మీ అత్తగారులే. ఏమిటో, అందరం ఒక్కచోట కూడాం. ఆ దేవుడు కూడా ఉంటే బాగుండేది. కోడల్ని చూసి ఎంత మురిసిపోయేవారు.
4: మీ నాయన నీకు రత్నం వంటి పేరు పెట్టారు. అరుంధతి అని పేరు పెట్టుకున్నందుకు మా ధర్మయ్యకు మంచి పేరు తేవాలి. బాబు దేవతా పురుషుడు, ఒకరి జోలిగాని సొంటిగాని అక్కర్లేదు. తన పని తనది, తన దారి తనది.
3: ఈ ఊరొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరూ ఆయన్ని మెచ్చుకోవడమే. ఏమిటో,
0: అయ్యో ఎందుకమ్మా ఆ కానుకలన్నీ? మీ ఆశీస్సులుంటే చాలు.
4: వెళ్ళొస్తాం కోడలా.
0: పదండి, నేను కూడా వస్తున్నాను.
1: అరుంధతి, నీకు రహస్యం చెప్పాలి.
3: మన మధ్య రహస్యాలుండకూడదని రాజ్యలక్ష్మమ్మ గారు చెప్పారు. కానీ ఏమిటో, ఇక్కడ ఇంతమంది అత్తగారులేమిటబ్బా? వింతగా ఉంది. ఏమిటో అడిగి

0: దేనికేమో కోపం.
1: రాజ్యలక్ష్మి గారెవరు?
0: ఆవిడ ఆనాడు నాకు మొగల్ రేకులు జడవేసి శృంగారోపదేశం చేసిందే ఆవిడే.
1: ఆవిడే? ఆవిడ నేను తప్పకుండా కలుసుకొని కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆవిడే లేకపోతే నాకు ఈ అమృత కలశం దొరికేదే కాదు.
0: అవును, ఇంతకీ మీరు చెప్పాలనుకున్న రహస్యం ఏమిటి? అబ్బా, నవ్వాపి అసలు సంగతి చెప్పండి.
1: ముందు నీ చీర కొంగుని అందుకొని.
0: ఎందుకు?
1: ఇదిగో ఇప్పుడు నీ కొంగుకి నవరస కడుతున్నాను. మీ అమ్మ కొంగుకేం కట్టలేదే అని ఇదైపోయింది కదా, అప్పుడేం కట్టలేదు, ఇప్పుడు కడుతున్నాను.
0: ఏమండి, గత 3 గంటల నుండి మీ పినతల్లులంతా మీరు ధర్మమూర్తులు అని తెగ మురిసిపోతూ చెప్పారండి. ధర్మమూర్తులంటే అబద్ధం చెప్పేవారు అని అర్థమా?
1: ఓసిన రస కలసి ఆనాడు నీ ఒంటి మీద దారపు పోగును కూడా తాకనిచ్చావు కాదు. ఇంకా కొంగెలా పట్టుకుంటాను, నవరసెలా కడతాను?
0: సరే సరే, అయితే దీంతో ఏం చేసుకోవాలో?
1: చేగోడీలు కొనుక్కోవాలి.
0: అవునులేండి, గాజులు జత కూడా రాదుగా. మరి
1: మీ నాన్న చేయించాడు కాడే, ఆయన అడగలేవా?
0: పుట్టింటి వారు ఏం సొమ్ములు పెడతారండి? వారికి ఇంకొక కూతురు కొడుకు కూడా ఉన్నారు.
1: వారి సొమ్మును ఎవరు పెట్టమన్నారు?
0: అయితే ఎక్కడైనా దొంగిలించుకురమ్మన్నారా?
1: ఇతరుల సొమ్ము దొంగిలించవద్దన్నారు కదా.
0: ఏమిటండి ఆ పని? పన్నీరు పుక్కిలిస్తున్నారేమిటి? అబ్బా, తుంపర్లు నా మీద పడుతున్నాయి, కాస్త దూరంగా వెళ్ళండి.
1: ఇదిగో నీ మొహం చేతులు నేను తుడుస్తాలే. ఇలా
0: ఇలా అయితే నేను మా ఊరు వెళ్ళిపోతాను.
1: ఏ ఊరో మీది?
0: రంగాపురం. కాదు కాదు కాదు, సుబ్బన్నపేట.
1: పెళ్లినాడు మీ మామగారు మా నాన్నగారు అయిన శ్రీ శ్రీ శ్రీ దివాను రామేశ్వర శాస్త్రి గారు తమ కోడలికి సర్వాభరణముల నిమిత్తము 1000 రూపాయలు కానుక చేశారు. ఆ డబ్బుతో మీ నాన్న నగలు చేయించలేదా?
0: ఏమిటి, మీరు చెప్పేది నిజమా? నా దగ్గర ఆ మాట ఎవ్వరూ ఎత్తలేదు. అమ్మగాని నాన్నగాని ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదే. అసలు మీరు డబ్బెందుకు ఇచ్చారు? మీరే నగలు చేయించాల్సింది.
1: నీవప్పటికీ లింగివి, వేలడంత కూడా లేవు. ఓ ఎర్రతేలుకి ఏ నగలు చేయించాలి? ఇదిగో ఈసారి మీ ఊరు వెళ్ళినప్పుడు మీ నాన్నని అడిగి ఏం నగలు కావాలో అవి చేయించుకో.
0: అలాగే. మరి ఈ ఆభరణాన్ని మీరే చేయించారా? ఇదే ఇగో ఈ ఉంగరం.
1: ఇదే? లేదు, నేను చేయించలేదు. నా చెల్లెలు నీకు ఇమ్మని ఇచ్చింది.
0: అయితే అది నాకు అక్కర్లేదు. ఆవిడ తల్లిని గురించి మా వాళ్ళు చాలా నీచంగా మాట్లాడుకుంటారు తెలుసా.
1: అరుంధతి, లక్ష్మి బురదలో పుట్టిన పద్మంలో పుట్టలేదా? పద్మం భగవంతుని పూజించడానికి పనికి రావటం లేదా? దైవార్చనకు పద్మాన్ని మించిన పువ్వు ఉందా?
0: అయితే
1: ఇదంతా ఎందుకు? నా చెల్లి దేవదాసి, భగవత్ సేవ చేయడానికే జన్మించిన పవిత్రురాలు. మనలాంటి వాళ్ళు నా సోదరులాగా అవ్వాలంటే ఎన్ని జన్మలెత్తాలో తెలుసా.
0: అయితే ఆవిడ పెళ్లి చేసుకోదేమో, భగవంతుణ్ణే వరిస్తుందా? ఏమో నాకేం తెలుసు, కానీ ఒక్కటి మాత్రం తెలిసింది, ఈ ఇంటి సంస్కారానికి మా పుట్టింటి వారి సంస్కారానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఏమండి, మీ చెల్లిని నేను చూడొచ్చా?
1: నిరభ్యంతరంగా నీ పూర్వభావాలన్నిటినీ పూర్తిగా తుడిచివేయగలిగితే చూడటమే కాదు, నీవు ఆమెకు నిజమైన వదినవి అవుతావు.
0: అబ్బా, ఈ మాట నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది తెలుసా. భగవంతుని వలచిన ఒక కన్యకు నేను వదినను అంటే ఆహా, ఆ భావం ఎంత బాగుందో.
1: అది ఇప్పుడు నా అర్థాంగి వినిపిస్తున్నావు. ఏది, దగ్గరికి రా. ఇలా ఇంకా దగ్గరికి రమ్మంటుంటే.
0: అబ్బా
1: కొంచెం రా, కొద్దిగా.
0: మీ రంగాజమ్మ పిన్ని గారు నాకు ఒక అపురూపమైన చీరనిచ్చారు తెలుసా. చీర మడత విప్పితే చాలు, అత్తరు ఘుమఘుమలు, కస్తూరి గుబాళింపులు. ఆహా,
1: అలాగే? చాలా సంతోషం. కనీసం మా వాళ్ళు పెట్టిన చీర అయినా నచ్చినందుకు. కట్టుకుని చూపిస్తే ఎంతలు కన్నులు నందుకు చూసి ధన్యుణ్ణవుతాను కదా.
0: అండి, మీకు రంగాజమ్మ గారు పిన్ అవుతారు కదా, ఎలాగా? మీ అమ్మగారి చెల్లెలా, లేక మీ తండ్రి గారి తమ్ముని భార్య? అబ్బా, ఆవిడకైతే మీరంటే పిచ్చి ప్రేమ అనుకోండి, ఆవిడ ఓపికంతా మిమ్మల్ని పొగడ్డంతోనే అయిపోతుంది.

0: ఆగాగు, మా అమ్మగారికి చెల్లెళ్ళు లేరు, మా నాన్నగారికి తమ్ముళ్ళు లేరు.
1: మరి
0: ఆమె మా పిమ్మతల్లి, అంటే పినతల్లి.
1: అదే ఎలాగాని?
0: మా తండ్రి గారు ఆమెను వివాహం చేసుకున్నారు.
1: వివాహం చేసుకున్నారు? ఓ, మావగారు. మావగారైతే
0: మా నాన్నగారంటే ఏమనుకున్నావు? ఆయన లోకసామాన్యుడు కాదు, ఆయన గొప్పతనం దౌర్భాగ్యాలకేం తెలుస్తుంది.
1: అమ్మో, ఈయనకు ప్రతి చిన్న విషయానికి కోపమే. నిన్న దేవదాసి, ఈరోజు రంగాజమ్మగారు. అయ్యో బాబోయ్, ఎలా వేగాలో ఏమిటో ఈయంతోటి.
0: స్వామి,
1: నాయనా,
0: స్వామి, సహస్ర ప్రణామండితుడిపై మమ్ము ఆశీర్వదించడానికి ఏం చేశావా స్వామి? ఎంత దయ, ఎంత కరుణ స్వామి, స్వామి.
1: ఏమిటిది సహస్ర ప్రణామండితుడా? అంటే 1000 పడగలే? అయ్యో బాబో, యాండి, ఎక్కడండి? 2 పడగలేగా? అమ్మ బాబోయ్, 2 పడగల పావురో నాయనో. అమ్మో బాబోయ్.
0: స్వామి, 1000 పడగలతో భూమిని మోయేవాడు, 4 పడగలతో పురుషార్థములనిచ్చువాడు, 2 పడగలు విచ్చి దంపతుల దీవించువాడు, 1 పడగన పైరు పచ్చల గాచువాడు స్వామి. ధర్మమే తనువుగా శివకేశవుడుగా వచ్చి నన్ను నా పితరుల వలనే సంప్రదాయము దాటకుండా కాపాడు స్వామి, కాపాడు స్వామి, కాపాడు. అరుంధతి, అరుంధతి, భయం లేదు, భయం లేదు స్వామి, మనలను దీవించడానికి వచ్చాడు.
1: నాకు చాలా భయంగా ఉంది బాబోయ్, యాండి నాకు దగ్గరగా రండి మీరు.
0: చూడు చూడు, భయం లేదు, భయం లేదు అరుంధతి. పామైతే 1000 తలలు ఉంటాయి.
1: 1000 కాదు, ఇక్కడ 2 తలలే ఉన్నాయి, ఇది పాము.
0: పోనీ, 2 తలల పాము ఎక్కడన్నా ఉంటుందా?
1: మరి మరి మన ఇద్దరికి కనిపించింది ఎవరు?
0: ఆయన మా ఎలవేల్పు, ఈ ఊరికి ప్రభువు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.
1: అయ్య బాబోయ్, అయ్యుండొచ్చు. మరి మనం నమస్కరించగానే మాయమైపోయాడే. యాండి, మీకెప్పుడు ఈ స్వామి కనిపిస్తూ ఉంటాడా?
0: లేదు అరుంధతి, ఇదే మొదటిసారి.
1: అమ్మో,
0: అయినా నా మనసులోనే ఉన్నాడు కనుక కనిపించాల్సిన అవసరమే రాలేదు.
1: మరి ఇప్పుడు ఏమొచ్చింది?
0: నువ్వు మా నాయనగారిని గురించి తప్పుగా భావిస్తున్నావు.
1: ఏమిటో,
0: ఆయన స్వామికి అపరాంశం, ఆయనకు జన్మించడం నా అదృష్టం, అయితే ఈ ఇంటి కోడలివి కావటం నీ అదృష్టం అరుంధతి.
1: ఏమిటిదంతా? మా అమ్మ నాన్న మావయ్య గారిని ఎప్పుడు నిందిస్తూనే ఉంటారు.
0: మన పిల్లలు తప్పు చేస్తే దండిస్తాం, కానీ ఎదుటి వాళ్ల పిల్లల్ని దండించం కదా.
1: అయితే స్వామి నన్ను కూడా తన పిల్లల్లో చేర్చుకున్నాడంటారా?
0: ఎందుకు చేర్చుకోడు? ఎప్పుడైతే నువ్వు నా భార్యవైనావో అప్పుడే స్వామి నిన్ను తన పక్షానికి లాక్కున్నాడు.
1: ఏమో బాబు. ఏమండి, మీకు విషయం చెప్పనా?
0: చెప్పు.
1: ఇందాక ఒక పెద్దావిడ, నేను ఈ చీర కట్టుకుంటే చిన్నప్పటి రంగాజమ్మ గారిలాగా ఉన్నావు అంది.
0: అవునా? అయితే మా నాన్నగారు సౌందర్య రాశి అయిన రంగాజమ్మ గారి రూపాన్ని మళ్ళీ చూడాలని వచ్చారేమో.

0: అమ్మాయి కొంచెం పక్కగా నిలు, రాణిగారు వస్తున్నారు. తొలుగు తొలుగు.
1: అయ్యగారు, ఏంటి కంగారు పడుతున్నారు?
0: అమ్మా, నాకు రెండు కంగారులు. ఒకటేమో రాణిగారి కంటే ముందు మీరు అంతర్భాగానికి వచ్చారు, రెండోది ఏమిటంటే స్వామి నెమలి పింఛంలోని మణి, ఏది చూడామణి, జారి కింద పడింది. అదృష్టవశాత్తు అది బీటలు వారలేదు. రాణిగారు కూడా అటు పక్కకు వెళ్ళారు. రా చూడు, ఇదిగో ఈ మణి చక్కగా జిగేలుమంటోంది చూడు.
1: ఆహా, సముద్రుడు కుమార్తెకిచ్చిన మణి, అల్లుడు అలంకరించుకున్నాడు. ఎంతైనా ఆయన రత్నాకరుడు, నేను మాత్రం ఏం తక్కువ? నా తండ్రి వేదరత్నాకరుడేగా.
2: ఈ గిరికెంత తాదాత్మ్యము, స్వామిలంలా తీరిపార చూస్తూనే ఉంది. తను స్వామి మధ్యన ఏమీ ఆమె కూచరించటం లేదు.
1: అయ్యగారు,
0: అమ్మా,
1: మణిని అలంకరించేశారా?

0: అమ్మా వెనకకు పద, రాణిగారు వస్తున్నారు. రాణిగారు రాణిగారు, ఆ తొలుగు తొలుగు.
1: అలాగే. నీ పేరేమిటి? గిరికే కదా.
2: దేవదాసి. అన్న మాత్రం గిరిక అంటాడు.
1: నేను కూడా గిరికే అననా? నీవేమి అనుకోవు కదా.
2: ఏమనుకుంటాను? ఆయన అన్న, మీరు అక్క అనుకుంటాను.
0: తల్లి, నీకు బొత్తిగా ఏమీ తెలీదు. రాణిగారితో మాట్లాడేప్పుడు చిత్తం అనాలి.
1: పర్వాలేదు, ఆమె అచ్చమైన స్వచ్ఛబాలికి. అందుకే స్వామి ఆమెనే తేరిపారా చూస్తున్నాడు.
2: బాధ హరింపు, వరింపు మాధవా.
1: తల్లి, నీ చేతిని ఒక్కసారి నా హృదయానికి అత్తుకొని నిన్ను చూస్తుంటే ఆ భగవంతుడికి చాలా దగ్గరదనం అనిపిస్తోంది.
2: అమ్మగారు, చిత్తం అనాలా?
1: నీకు భాగవతం ఎవరు చెప్పారు?
2: మా అన్నే. చిన్నప్పటినుంచి అన్న నాకు భాగవత పద్యాలు చెప్తూనే ఉన్నాడు. పద్యం అప్పచెప్తే చాలదు, ఆ భాగవతంలో ఉన్నది నువ్వే, నీ విరహమే అనేవాడు. అప్పుడు విరహమంటే తెలిసేది కాదు, తాత్పర్యం కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు బోధపడుతోంది.
1: ఇప్పుడు తెలుస్తోందా? బోధపడుతోందా?
2: అమ్మగారు, తెలియడం కాదు, కాలుస్తుంది. అది అగ్నేనండి. ఆ పరమాత్మ నన్ను అనుగ్రహించే వరకు ఆ అగ్ని రాజుకుంటూనే ఉంటుంది. విరహమంటే అగ్నేగా మరి.
1: ఎంత భాగ్యవంతురాలివే నువ్వు! నిజంగా పద్మానివేనే తల్లి.
2: మా అన్న భగవంతుని మీద కొన్ని పద్యాలు కూడా రాశాడు. అవెంత బాగుంటాయో తెలుసా?
1: ఏమిటి? ధర్మారావు కవీశ్వరుడు కూడారా? ఇవాళ దేవాలయానికి రాలేదే.
2: మా వదినగారు వచ్చారు. ఆయన దగ్గరకు వెళ్లొద్దని మా అమ్మ చెప్పింది. అన్నను చూసి ఇవాళ్టికి 6 రోజులయ్యింది.
1: మరి నువ్వు మీ వదినను ఎందుకు చూసి రాలేదు?
2: అమ్మ చెప్పింది, నేను వెడితే అన్న నాతో కూడా ఆలయానికి వస్తాడట, అందుకని నన్ను వెళ్లి సోద పెట్టొద్దంది.
1: మీ ఇంటికి అన్న వస్తాడా?
2: మా అమ్మ అన్నతో అసలు మాట్లాడదు. అన్నంటే భయం, గౌరవం, ప్రేమ. ఈయన కన్నెత్తి మా అమ్మతో మాట్లాడడు. అమ్మంటే గౌరవం.
1: శాస్త్రిగారు ఆస్తిని కర్పూరం చేశారుట, మరి వారికి జీవనాధారం ఎలా? గిరిక, కింకిణి కిణి కింకిణి రభసై అని మొదట ఉంటుందే, అది నీకొచ్చా?
2: మా అన్న కరుణామృతం చెప్పలేదు. నేనడిగితే అది నీకు అక్కర్లేదులే అన్నాడు.
1: నీకు బాగా ఆకలి వేస్తున్నట్లుంది, మొహం నకనకలాడిపోతున్నట్లుంది.
2: చిత్తం అమ్మగారు.
1: నన్ను మరీ దూరంగా చూడకు. నేను నీకు అక్కననుకో, పెద్దక్క. ఇందాక అన్నావు కదా అక్కననే.
2: గోపికకు రాధకు రుక్మిణి పెద్దక్క.
3: అమ్మా సావిత్రమ్మగారు, రుక్మిణమ్మారావు రాణిగారు మిమ్మల్ని చూడటానికి వచ్చారు.
4: పురే అబ్బాయి, అబ్బాయి త్వరగా రారా, రాణిగారు వచ్చారట. అరుంధతి, ఎక్కడున్నావమ్మా? ఆ కమ్మళి పరుచు. అయ్యో అయ్యో, అది పాతదైపోయింది. అమ్మా దయచేయండి, రాణివారికి నమస్కారాలు దయచేయండి అమ్మా. మా మీద రాణివారికి ఎంత దయ కలిగింది. ఇదివరకు రాజావారు వచ్చేవారు.
1: మీ కోడల్ని చూడాలని వచ్చాను.
4: అరుంధతి, ఇలా రామ్మా, ఇలా కూర్చో. జమీందారని రుక్మిణమ్మారావు గారు, నమస్కారం చేయమ్మా.
5: నమస్కారం అండి.
1: దా అమ్మా కూర్చో, నా దగ్గర కూర్చో. బంగారు తల్లిలాగా ఉన్నావు, సిగ్గెందుకు? మనమంతా ఒకటే. మీ ఆయన పేరేమిటి? ఎంతటి వివేకవంతుడో నీ భర్త. అటువంటి ఉత్తముడికి భార్యమైనావు, అదృష్టవంతురాలు అమ్మా. ఆయన ఎలా చెప్తే అలా వినాలి సుమా, లేకపోతే ప్రమాదం. గిరికను చూడు, మహాభక్తురాలయ్యింది. పూర్వకాల భక్తులు కూడా ఆమె ముందు సరిపోరన్నంతగా ఎదిగిపోయింది గిరికె. ఏమి గిరికె, ఆ పిల్ల వల్ల ఎన్ని తరాలు పునీతమవుతాయో.
5: అమ్మా రాణిగారు ఎవరిని గురించి అంటున్నారు?
1: ఆ రత్నగిరి కూతురు గిరిక.
5: మా ఆడబడిచేగా దేవదాసి. అంత భక్తురాలా? స్వయంగా తమ వంటి వారే ఆమెను పొగుడుతున్నారు. నేను వెంటనే ఆమెను చూడాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది.
1: ఇదొక తులసి వనం, ఈ వనంలో ఆమె గోదాదేవి. ధర్మారావు.
6: అమ్మా నమస్కారం.
1: మీ ఇల్లాల్ని చూసిపోదామని వచ్చాను.
6: అమ్మా, భాగీరథి పిచ్చుక గూటి మీదకి ప్రవహించింది,

0: ఆ పేద ఇంటికి వచ్చారు. మీరు ఆశీనులు అవ్వడానికి సరైన పీఠం కూడా లేదు. అరుంధతి,
1: అరుంధతిని పలకరించాను. శాస్త్రి గారి లక్ష్మి తొలగిపోయాక ఈ లక్ష్మి మీ ఇంటికి వచ్చింది. ఏ జమీందారుల ఇంట్లోనైనా పుడితే ఎంత ఐశ్వర్యవంతురాలైపోయేదో. ఇప్పటికైనా ఏం తక్కువ, భక్తి జ్ఞాన ఐశ్వర్యాలతో తొలతూగే నీకు ఇల్లాలయ్యింది. ఒకరికొకరు సమౌజ్యులు. అమ్మా అరుంధతి, ఇలారా దా ఇదిగో ఈ చంద్రహారం తీసుకో. ఏదో సంతోషం కొద్ది నీ మెడలో నేనే వేస్తాను.
2: అమ్మో ఇంత పెద్ద బహుమత, వద్దండి వద్దొద్దు.
1: కాదు వియ్యని ఉండు, ఈ హారం నీ మెడలో ఉంటే హారానికే అందం వస్తుంది. చూడవయ్యా ధర్మారావు, మీ ఆవిడ పెంకితనం. రమ్మంటే రావడం లేదు, నిన్ను చూస్తుంటే ముచ్చట వేస్తుంది. నీ అంగీకారం లేకుండా తీసుకోదు కాబోలు. పోని బాబు, ఇలారా నువ్వే ఈ చంద్రహారాన్ని నీ భార్య మెడలో వెయ్యి.
3: నాయనా ధర్ము, రాణిగారిని అలా ఇబ్బంది పెట్టకండి నాయనా. హారాన్ని తీసుకుని పిల్ల మెడలో వెయ్యి, బహుమతిని తీసుకోపోవడం కూడా తిరస్కారమే అవుతుంది.
0: అలాగేనమ్మా. అరుంధతి, ఇలారా జడ పైకెత్తు.
1: ఇప్పుడే పెళ్ళాడుతున్నట్లు ఇద్దరు సిగ్గులు మొగ్గలైపోయారు. తండ్రి నువ్వు వెళ్ళి మళ్ళీ చదువుకుందువు గాని.
0: అమ్మా ఎంతటి దయామయులు, మీకెందుకమ్మా ఇంత శ్రమ.
1: జమీందారు గారు నీ చదువుకి మధ్యలో ఆటంకం కలిగించారు. ఆయన వెళ్ళిపోకుండా ఉంటే నీ చదువు ఆగిపోయేది కాదు. నువ్వు ధర్మవేత్తవని, కవివని, బుద్ధిమంతుడువని పొంగిపోయేవారు. నీకు పట్టా వస్తుంది, నీకెంతో పేరు వస్తుందని మురిసిపోయేవారు. వారి కోరిక తీర్చడానికే కాదు, నీ వంటి వజ్రాన్ని బంగారంతో పొదగాలంటే నువ్వు చదువు పూర్తి చెయ్యాలి నాయన.
0: ఈ అకాల సంపద్వర్షము ఏ దైవకృపయో కదా.
1: ప్రవేశించడానికి ఎంత డబ్బు అవసరం అవుతుంది? 100 చాలుతుందా?
0: అమ్మా అంత అక్కర్లేదు, 50 రూపాయలు చాలు.
1: 100 రూపాయలే రేపు పంపుతాను. మంచి రోజు చూసుకుని బయలుదేరి వెళ్ళు.
0: చిత్తం అమ్మా.
1: వద్దు, ఏమీ ఒక్క మాట కూడా వద్దు. మరి నే వెళ్ళి రానా?
3: అరుంధతి, రాణివారిని సాగనంపిరా తల్లి.
2: అలాగే అత్తయ్య.
3: మళ్ళీ ఇంకోసారి దయచేయమని రాణిగారిని వేడుకుంటున్నా.
1: ఏది, మీ కోడలికి వండటం వచ్చాక ఆమె చేతి వంట రుచి చూడ్డానికి తప్పకుండా రాను.

0: ఇముడండ్రు నిన్ను నార్యులు ఎమింతు భూతములగానట్లనుటదగున్ శమనుండవైతి కల్మష శమనంబున నీవు జలజాప్తసుత. ఆహా, సావిత్రికి యముని రూపము దర్శనమైంది. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పి యముణ్ణి గొప్పగా పొగిడింది. కల్మష శమనం చేస్తావు కనుకనే నిన్ను శమనుడు అంటారంది. అంటే ఏమిటి? వచ్చే ప్రాణులు వస్తుంటే పోయే ప్రాణులు పోవాలి. కసువు ఊడ్చినట్టు ఆయువు తీరిన వారిని గతాయువుల్ని చేస్తాడన్నమాట. జలజాప్త సుత అంటే తండ్రి గారి గొప్పతనాన్ని మెచ్చుకున్నట్లు. అలా అంటే యముడు మరింత సంతోషిస్తాడు అనుకుంది. ఆమె అంచనా తప్పలేదు. యముడు పొంగిపోయి రెండు వరాలు ఇచ్చేశాడు. ఎంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి చేసింది.
1: అమ్మో, సావిత్రి చాలా ఘటికురాలే కదండి.
0: నాకు తెలిసి అసలు ప్రపంచ సాహిత్యం మొత్తంలోకి సావిత్రి అంత మేధావి అయిన స్త్రీని నేను ఎరుగను.
1: అమ్మో, ప్రపంచ సాహిత్యం అంతా చదివేశారా?
0: సాహిత్యం స్వయంగా చదవకపోయినా సారాంశాలు తెలుసుకున్నానుగా.
1: అయితే మీరు సావిత్రిని మేధావంతురాలు అంటారా, పతివ్రత అంటారా?
0: ఇది భలే ప్రశ్న. పాతివ్రత్యానికి మేధను మేళవించింది అనాలి. పుట్టుకతో మేధ, సంస్కారంతో పాతివ్రత్యం, ఈ రెండిటికి తోడు పట్టుదల, ధైర్యం, ఆశావాదం, అన్నిటికన్నా మించి స్వశక్తి మీద అనంతమైన విశ్వాసం, ఇవన్నీ కలిపితే సావిత్రి. యమునితో వాదించి బ్రతిమాలి వేడుకొని విలపించి విగతజీవుడైన భర్తని సజీవుణ్ణి చేసుకుంది. అహో సావిత్రి, స్త్రీలోకానికి సవిత్రివి అంటే సూర్యునివి.
1: నిజంగా మహా ఇల్లాలు.

0: ప్రాతస్మరణీయురాలు.
1: అరుంధతి, నువ్వు వేరే ఆమెను తలుచుకోనక్కర్లేకుండా మీ అత్తగారిని భావిస్తూ ఉండు, నీకు అదే కైవల్యం.
0: పేరే కాదండి, మీ అమ్మగారు ఎంతో మంచివారు. ఏమండి, మీరు బందరెళ్ళిపోతారు గావును. అయితే రేపు మా నాన్న నన్ను మా ఊరు తీసుకెళ్ళిపోతాడు.
1: అవును కదూ అరుంధతి, నా ప్రణయ పయోధి. ఏమిటి, నువ్వు వచ్చి 3 రోజులే అయిందా? 3 యుగాలుగా మనిద్దరము దంపతులం అనిపిస్తోంది. 7 జన్మలు మన అనుకూల్యానికి సరిపోవు. అంతకంటే వెనక్కు వెడితే 3 యుగాలవుతాయి. ముందు ఇంకిన్ని యుగాలు కలిసే ఉంటాం. మనకు ఎడబాటు అనేది సంభవించదు అరుంధతి.
0: ఇంతకీ బందరేనా వెళ్ళేది?
1: కాదు, గుంటూరు. బందర్లో మా కిరీటి, రాఘవ, సూర్యం మేమంతా ఎలా ఉండేవాళ్ళమో తెలుసా? బందర్ గొడుగుపేటలో ఒక మేడ అద్దెకి తీసుకున్నాం. సూర్యపతేమో ధనవంతుల బిడ్డ, కిరీటి డబ్బున్నవాడు కాదు, రాఘవ నేను సామాన్యులం. అసలు బందర్లో అల్లరి తప్ప చదివిందే లేదు.
0: చదువుకునే పిల్లలు అల్లరి చేయడం ఏమిటి?
1: 4 కోతులు ఒక చోట చేరితే ఎలా ఉంటుందో మా గది అలా ఉండేది. వాంగడుక్కోవటం 2 గంటలు, ఒకరి నోట్లో పుల్ల ఇంకొకటి ఎగరగొట్టడం, ఒకళ్ళనొకళ్ళు తరుముకోవటం. మా దబీదబీ గంతులకు మేడ భూకంపం వచ్చినట్టు దడదళ్ళు ఆడిపోయేది.
0: చాలా బాగుంది, నాకు బాగా తెలుస్తోంది. ధర్మవన్నే ధూర్త మీరని.
1: అంటే అంటే ఏమిటి? ఈ మాట తెలుగులో గాని సంస్కృతంలో గాని లేదే.
0: మేకవన్నే పులి అని వినలేదా? అలాగే ధర్మవన్నే ధూర్త, ధర్మం అనే తోలు కప్పకుండా ధూర్తులు.
1: ఒకడు పుస్తకం పట్టుకుంటే ఇంకోడు పారేస్తాడు.
0: చాలా బాగుందండి. అట్టే చూస్తుంటే విలువైన సమయాన్ని ఎంతో పాడు చేసుకున్నారనిపిస్తోంది.
1: లేదు లేదు లేదు అరుంధతి, చదువు అదే వస్తుంది. కానీ ఆ రోజులు, ఆ ఆనందం మాత్రం మళ్ళీ రావు కదా. మళ్ళీ 4 కలిసినా ఆ సంతోషం మళ్ళీ రాదు కదా.
0: నిజమే.

ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 6వ భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ. ఇందలి పాత్రలు పాత్రధారులు ధర్మారావు శ్రీ యు సుబ్బరాయ శర్మ, అరుంధతి శ్రీమతి ఏ వసంతలక్ష్మి, సావిత్రి శ్రీమతి కె ఇందిర, రాజ్యలక్ష్మమ్మ శ్రీమతి డి వసుంధరాదేవి, ఇంకా శ్రీ టీవీఏఎస్ శర్మ, శ్రీ బిహెచ్ వేణుగోపాలరావు, శ్రీ వైవిఎస్ఎన్ పాత్రు, శ్రీ ఎస్ కామేశ్వర శర్మ, శ్రీమతి ఎన్ శ్యామల మున్నగవారు పాల్గొన్నారు. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజ నిర్మల. ఈ నాటకం తర్వాయి భాగం వచ్చే వారం ఇదే సమయానికి వినవచ్చు.

ఇంతటితో ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం కార్యక్రమంలో సినీ గీతాలు విందాం. ముందుగా జనతా గ్యారేజ్ చిత్రం నుంచి యాజిన్ నిజాల్ నేహా భాసిన్ పాడిన పాటను విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఉదయ రాగంలో తర్వాతి పాట కళ్యాణ్ ఆండ్రియా పాడిన రామజోగేశాస్త్రి గీతానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, చిత్రం దడా

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఉదయరాగంలో తర్వాతి పాట వినయ విధేయరామ చిత్రం కోసం సింహ హిమేష్ పాడిన శ్రీమణి గీతానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు, ఉదయరాగం కార్యక్రమంలో చివరగా విన్న పాట సారొచ్చారు చిత్రం కోసం మురళి, శ్వేతామోహన్, చిన్నపొన్ను పాడిన చంద్రబోస్ గీతానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపటిలో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: the timeless example of courage, nationalism and selfless service. And Neymar Jr. announces retirement from international football after five-time world champion Brazil suffers stunning 2-1 defeat against Norway in FIFA World Cup. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పివివి వరప్రసాద్.
2: జిల్లా వాసులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన ఊరు మాటామంతి కార్యక్రమం, హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటన, పల్స్ పోలియో యోగా దినోత్సవం, ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటన, పల్స్ పోలియో యోగా దినోత్సవం, ఇలా పలు విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. యువత బాధ్యతగా ఉంటేనే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుందని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటామంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బంది పెడుతున్న ఆకతాయిలపై ఫిర్యాదు. కాకినాడ సర్వజన ఆసుపత్రి బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై, కళాశాలలో గంజాయి మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలపై కాకినాడ నగరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను ఎం హరీష్ బాబు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జోన్లతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఆక్వారైతుకు కేవలం రూపాయిన్నరకే రాయితీ విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకు 1,180 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించామని రాష్ట వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జూన్ 29వ తేదీ సోమవారం ఆలిండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్, అలాగే ఆంధ్రప్రదేశ్ హ్యాచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆక్వారంగ వికాసం లక్ష్యంగా ప్రచురించిన హ్యాచ్ ఇండియా ఇంపెండియం 2026 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న ఆక్వారంగ ప్రోత్సాహకానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2014లో ఆక్వారైతులకు 2 రూపాయలకే విద్యుత్ అందించే కార్యక్రమాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించిందని తెలియజేశారు. రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జూన్ 24వ తేదీ బుధవారం పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామాన్ని సందర్శించారు. సుమారు 3 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్, బీటీ, సిసి రోడ్లను మంత్రి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో 304 లక్షల అంచనా వ్యయంతో అచ్చంపేట వద్ద నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ది పనులను వేగవంతం చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయి రీనీట్ పరీక్ష జూన్ 21 ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన జాతీయ స్థాయి నీట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా స్థాయి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆయుష్ క్రీడా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియం, జేఎన్టీయు కాకినాడ ఇండోర్ స్టేడియంలలో నిర్వహించిన ఈ సామూహిక యోగా కార్యక్రమాలలో సుమారు 1,780 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో గత 2 ఏళ్లుగా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు జిల్లాను అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం పేరిట జిల్లా స్థాయి వేడుకలను గురువారం సాయంత్రం స్థానిక సూర్యకళా మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ప్రసంగిస్తూ 2 ఏళ్ల రాష్ట ప్రభుత్వ సుపరిపాలనలో జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ఈ విధంగా వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జూన్ 28వ తేదీ ఆదివారం జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. కాకినాడ రామారావుపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు చిన్నారులకు

0: పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇలా మరిన్ని విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఇప్పుడు విందాం

0: ரத்ன தீபிகாவளி. ఈనాటి రత్న దీపికావళి కార్యక్రమంలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం. స్వాతంత్ర సమర యోధురాలు శ్రీమతి జానకీదేవి బజాజ్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలలో దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న తొలి మహిళ స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి జానకీదేవి బజాజ్ 1893 జనవరి 7న మధ్యప్రదేశ్లోని జాయోరాలో ఒక ధనిక వైష్ణవ మార్వాడి కుటుంబంలో జన్మించారు. జానకీదేవికి 8 ఏళ్ల వయసులోనే 12 ఏళ్ల జమ్నాలాల్ బజాజ్ను వివాహం చేసుకొని కోడలిగా అడుగుపెట్టారు. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనల అనంతరం మరికొన్ని విశేషాలు విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: మీరు వింటున్నారు రత్న దీపికావళి కార్యక్రమంలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో. దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ని అందుకున్న తొలి మహిళా స్వాతంత్ర సమర యోధురాలు శ్రీమతి జానకీదేవి బజాజ్ గురించిన జీవిత విశేషాలు వింటున్నారు. భర్త జమ్నాలాల్జీ సాధువుగా మారాలనుకున్న సమయానికి ఆవిడ వయస్సు కేవలం 14 ఏళ్లు. కానీ సంపన్న కుటుంబానికి చెందిన జానకీదేవి భర్తతో పాటు తాను కఠిన నియమాలతో కూడిన సాధు జీవితాన్ని అలవాటు చేసుకున్నారు. మరిన్ని విశేషాలు దేశభక్తి గీతం తర్వాత తెలుసుకుందాం.

కదలి రండి కదలి రండి హృదయాగ్నులు ఆర్పండి, కదలి రండి కదలి రండి హృదయాగ్నులు ఆర్పండి, అపమార్గుల హృదయంలో దేశభ

పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి జానకీదేవి బజాజ్ గారి జీవిత విశేషాలు వింటున్నారు. మహాత్మాగాంధీ ప్రేరణతో జమ్నాలాల్ కూడా స్వాతంత్ర పోరాట ఉద్యమంలో పాల్గొన్నారు. 1926 సంవత్సరంలో జమ్నాలాల్ బజాజ్ సంస్థను నెలకొల్పాడు. జానకీదేవి కూడా భర్తతో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. చరఖాపై ఖాదీ వడకటం, గోసేవ, హరిజనుల జీవితాల మెరుగుదల, వారి ఆలయ ప్రవేశం కోసం 1928 పోరాడారు. ఈ దేశభక్తి గీతం తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

1932లో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని పోరాడినందుకు జైలు శిక్ష అనుభవించిన ఒక గొప్ప భారతీయ స్వాతంత్ర సమరయోధురాలు జానకీదేవి బజాజ్. స్వాతంత్రానంతరం జానకీదేవి బజాజ్ వినోబా భావేతో కలిసి భూదాన్ ఉద్యమంలో పాల్గొన్నారు. మరిన్ని విశేషాలు ఈ దేశభక్తి గీతం తర్వాత విందాం.

1956లో జానకీదేవి బజాజ్కు భారత ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డును అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 1965లో మేరీ జీవన్ యాత్ర పేరుతో తన ఆత్మకథను ప్రచురించుకున్నారు జానకీదేవి బజాజ్. మరిన్ని విశేషాలు ఈ దేశభక్తి గీతం తర్వాత తెలుసుకుందాం.

శ్రీమతి జానకీదేవ్ బజాజ్ 1979 మే 21వ తేదీన మరణించారు. ఈమె జ్ఞాపకార్థం అనేక విద్యా సంస్థలు స్థాపించారు. సంపన్న కుటుంబంలో జన్మించిన, భర్త అడుగుజాడలలో నడుస్తూ స్వాతంత్ర్యోద్యమంలో పోరాడిన గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి జానకీదేవ్ బజాజ్ గారి జీవితం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకం. ఇప్పుడు విందాం మరో దేశభక్తి గీతాన్ని.

మీరింతవరకు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర సమర యోధురాలు శ్రీమతి జానకీదేవి బజాజ్ గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. హలో ఆకాశవాణి శ్రోతలు, టెలిఫోన్ ద్వారా కోరే పాటల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2246605, మరో నంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. శ్రోతలు కోరిన ప్రత్యక్ష పాటల కార్యక్రమంతో పాటు చరిత్రలో ఈరోజు ప్రత్యేకతను కూడా తెలుసుకుందాం. ముందుగా జులై 6, 1885లో లూయి పాచర్ తయారు చేసిన యాంటీ రేబీస్ వ్యాక్సిన్ని మొట్టమొదటిసారిగా ఈరోజు వాడారు. 1964 జులై 6న మాలవిలో న్యాసాల్యాండ్ ఒక స్వతంత్ర రాష్ట్రంగా అవతరించింది. 1986 ఫిలిప్పైన్స్లో మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమైంది. మరిన్ని విశేషాలు కాలర్ని పలకరించిన తర్వాత తెలుసుకుందాం. హలో ఆకాశవాణి. హలో హలో ఆకాశవాణి అండి.
1: నమస్తే మేడం.
0: హలో,
1: నా పేరు మస్తాను, 21 గ్రామం, చట్టంబర మండలం, తిరుపతి.
0: హలో,
2: నమస్కారం మేడం. హలో
0: హలో ఆకాశవాణి అండి.
2: అవును మేడం, నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
2: మేడం కర్నూలు జిల్లా ఆస్పేరు మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: హరినాథ్ రెడ్డి గారు, బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారండి?
2: బాగున్నాం మేడం. వర్షం కోసం కూడా ఎదురు చూస్తున్నాం. వరదేవుడు అందరిని కరుణించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేడం.
0: ఓకే, నేను మరి త్వరలో వర్షాలు కూడా పడతాయని వాతావరణం.
2: అవును మేడం, అందరు రైతులు కదా మేడం. మేడం మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి ప్రత్యేకంగా నమస్కారాలతో మేడం. శ్రీ వెంకటేశ్వర వైభవం మేడం సినిమా పేరు.
0: శ్రీ వెంకటేశ్వర వైభవం.
2: వైభవం మేడం, అందులో బాలమురళీ కృష్ణ పాడిన పాట ఉంటుంది మేడం.
0: ఖచ్చితంగా అండి. ఏం చేస్తుంటారండి?
2: మేము వ్యవసాయం మేడం, రైతులు మేడం.
0: రైతులు మీరు?
2: అయినా కొద్దిగా ఆకాశవాణి అంటే చాలా ఇష్టం మేడం.
0: అదేనండి, అర్థమవుతోంది. అందుకే వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
2: అవును మేడం, అవును మేడం.
0: పాట ఏమైనా ఐడియా ఉందా అండి?
2: పాట మేడం, పాట మేడం, బాలమురళీ కృష్ణ పాడింది
0: తెర తీయగా రాదా అనే పాట కదండి
2: మేడం.
0: తెర తీయగా రాదా అనే పాట రెడీగా ఉందండి. మరి
2: సరే మేడం, బాలమురళీ కృష్ణ
0: ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మీరు కోరుతున్నారు.
2: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం.
0: మరి పాట రెడీగా ఉందండి, వచ్చేస్తుంది.
2: ఓకే మేడం, ధన్యవాదాలు మేడం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
7: చరిత్రలో ఈరోజు పుట్టిన వారి కోసం వస్తిగిన జననాల విషయంలో వస్తిగిన ఈరోజు తల్లాప్రగడ సుబ్బారావు గారు జన్మించారు. ఈయన బిఏ బిఎల్ ఎఫ్టీ ఎస్టీ చదివాడు. ఇతను చాలా మేధశాలి. మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆధ్యాత్మిక వేదాంత ఉపనిషత్తుల తత్వజ్ఞాన సారాంశాలను చేతివేళ్ల మీద ఉదహరించి బోధించగల బ్రహ్మజ్ఞాని అని దేశ విదేశ వేదాంతులు, తత్వవేత్తలు, సాహిత్యవేత్తలు అనేకులు వ్రాసిన వ్యాసాలతో కూడిన మూలాధారాలు ఉన్నాయి. అలాగే ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి కూడా. ఈరోజు 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందూత్వ హిందూ సమాజ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ను స్థాపించిన, దేశంలోనే తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందాడు. మరొక కాలర్ తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

0: హలో, ఆకాశవాణి అండి.
1: గుడ్ మార్నింగ్ మా.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: అరకోణం పక్కన మేల్ పక్కన ఉండి పాండరంగడు మాట్లాడుతానమ్మా.
0: పాండరంగడు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా. మీరు బాగున్నారమ్మా?
0: బాగున్నామండి. మరి చెప్పండి, ఈరోజు ఏ పాట వినిపించమంటారు? కొంచెం కొత్త పాటలు ఏమైనా?
1: పాండరంగడు.
0: పాండరంగడు కొత్తదా అండి?
1: బాలకృష్ణ.
0: అదే బాలకృష్ణ గారిది అయితే కొత్తదండి.
1: సరిమా సరిమా, తెలుగు పాట చూసేవాడు కానీ.
0: ఓకేనండి. మరి ఆ చిత్రం నుండి ఏ పాట వినిపించమంటారు?
1: గోవిందుడికి కోక కట్టి అనేసి ఆ పాట వస్తుంది సుమా.
0: ఉందండి. ఎవరికోసం వినిపించమంటారండి?
1: హలో,
0: ఎవరికోసం వినిపించమంటారండి? కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: అందరికోసం.
0: మరి పాట రెడీగా నేను వింటానండి. మరి పాట రెడీగా ఉంది, వినేద్దామండి.
1: థ్యాంక్ యూ అమ్మా.
0: ధన్యవాదాలండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: చరిత్రలో ఈరోజు జన్మించిన వారి గురించిన వివరాలు తెలుసుకుంటున్నాం. 1930 జూలై 6న మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోల్ తాలూకా శంకరగుప్తంలో మంగళంపల్లి పట్టాభిరామయ్య సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. అతని కుటుంబీకులు వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం సకినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం. 1938 జూలైలో 8 ఏళ్ల ప్రాయంలో విజయవాడలో తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య, అతను గురువు సుశల దక్షిణామూర్తి పేరున ఏర్పాటు చేసిన సద్గురు ఆరాధనోత్సవాల సందర్భంగా మొట్టమొదటిసారిగా కచేరీ చేశారు. ఇదే కార్యక్రమంలో అతని గానానికి ముగ్ధులైన హరికథ విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ అతని పేరు మురళీకృష్ణకు ముందు బాల అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచారు. బాలమురళీకృష్ణ గారు చాలా చిన్న వయసులోనే తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. మరణించే వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 25,000 కచేరీలు చేశారు. సంగీతంలో అన్ని విభాగాలలోనూ విస్తారమైన పాండిత్యము, మంత్రముగ్ధులను చేసే గాత్రము, కంపోజింగ్లో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. హిందుస్థానీ సంగీతంలో సంగీతకారులతో కలిసి పనిచేశాడు. జుగల్బందీ తరహా కచేరీ రూపకల్పనకు ఆద్యుడు. ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిత్ భీమ్సేన్ జోషితో కలిసి ముంబైలో నిర్వహించారు. సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదం పడ్డాయి బాలమురళీకృష్ణ గారు. బాలమురళీకృష్ణ వయోలిన్, వయోలా, వీణ, మృదంగం మొదలగు సంగీత వాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం, శృంగేరి పీఠాలకు ఆస్థాన విద్వాంసుడు. ఇక బిరుదులు వాటి విషయానికి వస్తే, కర్ణాటక సంగీతకారులలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్న 3 జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ గారు. పద్మ పురస్కారాల్లోంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఆయనకు దక్కిన మరికొన్ని బిరుదులు గౌరవాలు: సంగీత కళానిధి, గాన కౌస్తుభగాన, కళాభూషణ, గానగంధర్వ, గాయక శిఖామణి, జ్ఞానశిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గానపద్మం, నాదజ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞానసాగర్. బంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతిమాధ్యమావతి, గణపతి, సిద్ధి అనే కొత్త రాగాలను కూడా ఆవిష్కరించారు.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి,
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగ అవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకో.

0: జాగరూకంగా ఉండండి.
1: మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెడ్స్ పై హలో ఆకాశవాణి. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే పాటల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వింటున్నారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2246606, మరో నంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. మరి కాలర్ రెడీగా ఉన్నారు, పలకరి చేద్దాం. హలో ఆకాశవాణి. హలో ఆకాశవాణి అండి, నమస్తే అండి. ఎవరు మేడం, ఎవరు మాట్లాడుతున్నారండి?
2: నెల్లూరు నుంచి ఖాదర్ భాష మేడం.
1: ఖాదర్ భాష గారు,
2: మీరు మేడం?
1: బాగున్నామండి. రేడియో నుంచి వాయిస్ వినిపిస్తుంది, రేడియో వాల్యూమ్ తగ్గిస్తారా?
2: గుప్పిడ మనసులో
1: చెప్పండి.
2: మౌనమే నా భాష, అది బాలమురళ కృష్ణ గారి సాంగ్ ఏంటి మేడం?
1: ఖచ్చితంగా వినిపిస్తానండి. ఎవరి కోసం కోరుతున్నారు, ఏం చేస్తుంటారండి?
2: టైలరింగ్ మేడం.
1: టైలరింగ్ చేస్తున్నారు, బాగా జరుగుతుంది
2: మేడం. శ్రోతలు
1: చెప్పండి, వారి పేరు చెప్పండి.
2: నెల్లూరు నుంచి మొహమ్మద్ రఫీ గారు, అల్లగడ్డ పోలయ్య, నంద్యాల నుంచి రామయ్య, ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్.
1: ఓకేనండి, మరి వీరందరి కోసం పాట వచ్చేస్తుంది, వినేద్దామండి.
2: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: చరిత్రలో ఈరోజు ప్రత్యేకతలో జాతీయ దినాల గురించి తెలుసుకుందాం. ఈరోజు ప్రపంచ పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం, అంటే ప్రపంచ జూనోసిస్ డేను జరుపుకుంటున్నాం. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధులను జూనోసిస్ అంటారు. అటువంటి జబ్బుల గురించి తెలియజెప్పడానికి ఈరోజు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈరోజును కేటాయించారు. అలాగే నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ దినోత్సవాన్ని కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. మరి తర్వాత కాలర్ ఎవరో రెడీగా ఉన్నారో పలకరి చేద్దాం. హలో, ఆకాశవాణి అండి. హలో, హలో ఆకాశవాణి అండి.
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: కదిరి
1: నుంచి.
2: దర్బాఖాన్ మేడం.
1: దర్బాఖాన్ గారు, మరి చెప్పండి, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? కొంచెం కొత్త పాట ఏదైనా కోరుతారా
2: మేడం? పండంటి కాపురం సినిమాలో పాట కావాలి మేడం.
1: పండంటి కాపురం పాతదా కొత్తదా అండి?
2: పాతది మేడం.
1: పండంటి కాపురం పాతది కావాలి.
2: అవును మేడం.
1: చెప్పండి, ఎవరు కోరుతున్నారండి
2: మేడం?
1: ఎవరికోసం వినిపించమంటారండి?
2: శ్రోతలందరి కోసం మేడం.
1: పండంటి కాపురం.
2: పండంటి కాపురం మేడం.
1: ఆ సినిమా అయితే కనిపించట్లేదు, వేరే ఏమన్నా కోరుతారా?
2: ఇంకో వేరే సినిమా కోరుతా చూడండి మేడం. అట్లయితే
1: చెప్పండి.
2: నోము సినిమాలో పాట వేయండి మేడం.
1: నోము సినిమా నుంచి ఏ పాట కావాలండి?
2: ఏ పాట అయినా పర్వాలేదు మేడం, దానికి బాగుండే పాటలు.
1: ఓకేనండి, మరి కోరుతున్న శ్రోతలండి.
2: శ్రోతలందరి కోసం మేడం.
1: మరి పాట వచ్చేస్తుంది, వినేద్దామండి.
2: ఓకే మేడం,
1: ధన్యవాదాలు.

0: ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు. విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: మీరు వింటున్నారు 103.2-107.5 MHz పై హలో ఆకాశవాణి. ఫోన్ ద్వారా శ్రోతలు కోరి పాటల ప్రత్యక్ష ప్రసారాన్ని శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2246605 2246606. ఎస్టీడీ కోడ్ 0877. మరో కాలర్ని పలకరి చేద్దాం. హలో ఆకాశవాణి అండి. హలో, మీ వాయిస్

0: క్లియర్గా వినిపించట్లేదండి. హలో, మీ వాయిస్ క్లియర్గా వినిపించట్లేదండి. హలో, హలో ఆకాశవాణి అండి.
1: హలో
0: హలో ఆకాశవాణి అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: రఘునాథ్ మేడం.
0: నమస్తే అండి రఘునాథ్ గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. మరి చెప్పండి, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: స్వాతిముత్యం ఉన్న పాట కావాలి మేడం.
0: స్వాతిముత్యం, అందులో నుంచి ఏ పాట అండి? ఎవరికోసం వినిపించమంటారండి?
1: అందరికోసం, మీకోసం కూడా మేడం.
0: ఓకే అండి, మరి పాట వస్తుంది, మరి వినేద్దామండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైసెడ్యం మందరం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో, ఆకాశవాణి అండి.
2: మేడం, నేను కర్నూలు నుండి అల్లాబక్ష్ మాట్లాడుతున్నాను. మేడం,
1: కర్నూలు నుంచి అండి?
2: కదిరి
1: నుంచి అల్లాబక్ష్ గారు. చెప్పండి, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: కృష్ణవేణిలో టైటిల్ సాంగ్ మేడం.
1: కృష్ణవేణి కొంచెం కొత్త పాటలు కోరచ్చు కదండి?
2: కొత్త పాటలు కోరచ్చు మేడం, ఇది బాగుంటుందని.
1: ఓకేనండి, వినిపిస్తాను.
2: పేరు చెప్తాను మేడం.
1: ఏం చేస్తుంటారండి?
2: పాండ్బీర్ అంగడి మేడం.
1: బాగా జరుగుతుందండి షాపు?
2: పర్వాలేదు మేడం.
1: చెప్పండి, ఎవరికోసం వినిపించమంటారు?
2: కదిరి మశానపేట బాదల్ ఖాన్ వీధి నుండి బాదల్ ఖాన్ బక్షు, అల్లాబక్ష్, బావజాన్, షాజహాన్, గౌసియా, మున్ని, షాజు, అహ్మద్, జువేరియా, సాదియా.
1: మరి అందరికోసం పాట వచ్చేస్తుంది, వినేద్దామండి.
2: ఓకే మేడం,
1: ధన్యవాదాలండి.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: హలో, ఆకాశవాణి అండి.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి?
2: నేను రవీంద్రనారాయణ మేడం, రొంపిచర్ల మండలం.
1: రొంపిచర్ల మండలం నుంచి మాట్లాడుతున్నారు. బాగున్నారా అండి?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నామండి. మరి చెప్పండి, ఈరోజు ఏ పాట వినిపించమంటారు?
2: ఏది మేడం? జానకిరాముడు.
1: జానకిరాముడు,
2: నాగుండె శృతులు, నాగుండె లైలు నా పాట.
1: ఖచ్చితంగా అండి. ఎవరికోసం వినిపించమంటారు?
2: అందరి కోసం మేడం, ప్రేక్షకులకు.
1: ప్రేక్షకులు అందరి కోసం అంటారు. ఏం చేస్తుంటారండి?
2: కల్టివేషన్ మేడం, వ్యవసాయం చేస్తాను, ఆవులు మెప్పుకుంటాను మేడం.
1: ఓకేనండి, మరి పాట వచ్చేస్తుంది, వినేద్దామండి.
2: ఇది మేడం.
1: ధన్యవాదాలండి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి AIRTPTY letters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్

0: 877-224-6605 ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: హలో, ఆకాశవాణి అండి. రొంపిచెల నుంచి ఈరోజు కాల్స్ చాలా వస్తున్నాయండి. మరి చెప్పండి, ఎలా ఉన్నారండి? బాగున్నామండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు? కొత్తదా పాతదా అండి? తల్లిదండ్రులు. అందులో నుంచి ఏ పాట అండి? పాట ఫస్ట్ అదేనా అండి? ఆ పాట అయితే కనిపించట్లేదు. అవుందండి. ఓకే అండి. మరి ఎవరికోసం కోరుతున్నారండి? ఓకేనండి. మరి పాట వచ్చేస్తుంది, వినేద్దామా అండి?
3: థ్యాంక్ యూ అమ్మా.

శ్రోతలంతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే పాటల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపటిలో ప్రపంచ జూనోసిస్ డేపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు. అతిథి డాక్టర్ ఏ హరీష్, పరిచయకర్త శ్రీ ఎన్ మణి.

0: అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా వెటర్నరీ డాక్టర్ అన్నెపు హరీష్ గారితో ముఖాముఖి వింటారు. జంతువుల నుండి మానవులకు సంక్రమించే జునోటిక్ వ్యాధుల ప్రమాదంపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ జునోటిక్ డే నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా జునోటిక్ వ్యాధుల గురించి, అందులో ప్రమాదకరమైన ర్యాబిస్ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి స్టూడియోస్లో మనతో ఉన్నారు ప్రముఖ వెటర్నరీ వైద్యులు డాక్టర్ హరీష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: జునోసిస్ డే అనేది ఎందుకు జరుపుకుంటారండి?
2: లూయిస్ పాశ్చర్ అనే వ్యక్తి ఈరోజు రేబిస్ అనే వ్యాక్సిన్ కనిపెట్టి ఫస్ట్ టైం అడ్మినిస్టర్ చేశారు. ఒక డోస్ అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. సో టు మార్క్ ద ఇంపార్టెన్స్, ఆ రోజు యొక్క ప్రాముఖ్యతని గుర్తించడానికి ఆ రోజు దాన్ని జునోసిస్ డేగా పేర్కొన్నారు.
1: ప్రపంచవ్యాప్తంగా అసలు జునోసిస్ డే రోజు ఏం చేస్తారండి?
2: జూనోసిస్ డేని మార్క్ చేసుకోవడానికి, దానికి యొక్క ప్రాముఖ్యతను తెలియడానికి అన్ని డాగ్స్కి, మోస్ట్లీ స్ట్రీట్ డాగ్స్కి వచ్చేసి గవర్నమెంట్ అనేది, ప్రైవేట్ క్లినిక్స్ అందరూ కూడా దాన్ని ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ అని కంటిన్యూ చేసి డాగ్స్కి వ్యాక్సినేట్ చేస్తారు మ్యామ్.
1: ఓకే, జూనోటిక్ వ్యాధులు అంటారు అంటే ఏంటండి?
2: జూనోటిక్ డిసీజ్ అంటే ద డిసీజ్ దట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ బిట్వీన్ నాన్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్, అంటే యానిమల్స్ టు హ్యూమన్స్, వైస్ వెర్సా. మనుషుల నుంచి యానిమల్స్కి రావచ్చు, యానిమల్ నుంచి హ్యూమన్స్కి రావచ్చు, రెండు. మన నుంచి వాళ్ళకు వచ్చినా, వాళ్ళ నుంచి మనకు వచ్చినా దాన్ని జూనోసిస్ అంటాం. సో రేబీస్ అనేది మనం ఇంపార్టెంట్గా ఎందుకు జూనోసిస్ అని చెప్తాము అంటే దట్ ఈస్ ఫ్యాటల్, అది రావడం వల్ల చనిపోతాం కాబట్టి మనం జూనోసిస్ అంటే మోస్ట్లీ మనకి స్ట్రైక్ అయ్యేది రేబీస్. సో ఏదైతే హ్యూమన్స్, యానిమల్స్కి హ్యూమన్స్కి రెండింటికి ట్రాన్స్మిట్ అవుతుందో దాన్ని జూనోసిస్ అని టర్మ్ చేస్తాం.
1: ఓకే, అంటే ఇప్పటి వరకు మాకు జంతువుల నుంచి మానవులకి సంక్రమించే వ్యాధుల గురించి తెలుసు, కానీ మనిషి నుంచి కూడా జంతువుకి వ్యాధులు సంక్రమిస్తాయి అనేది కూడా ఉందంట.
2: ఇప్పుడు లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన నుంచి డాగ్స్కి వస్తాయి, డాగ్ నుంచి మనకు వస్తాయి.
1: ఓకే, సో ఎక్కువగా జునోటిక్ వ్యాధులు అనగానే మనిషికి గుర్తొచ్చేది ర్యాబిస్.
2: ర్యాబిస్
1: అంటే మన సొసైటీలో ఎక్కువగా ఈ కుక్కలు అవే ఉంటాయి, వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి. అసలు ఈ ర్యాబిస్ వ్యాధి ఏ విధంగా సోకుతుందండి?
2: ర్యాబిస్ వ్యాధి అనేది కేవలం డాగ్ యొక్క సెలైవా ద్వారానే ట్రాన్స్మిట్ అవుతుంది. సో డాగ్ యొక్క సెలైవా అంటే ఆ సెలైవా వచ్చి డాగ్ బయట ద్వారానే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ పైన అబ్రేషన్స్, ఓపెన్ వూండ్స్ అని ఉంటాయి, కిచెన్లో లేడీస్ కట్స్ ఉండొచ్చు, లేదా మన హాస్పిటల్లో సిరిన్స్ గుచ్చుకోవచ్చు. ఏదైనా ఓపెన్ వూండ్, వూండ్ అనేది ఓపెన్గా ఉన్నప్పుడు డాగ్ యొక్క సెలైవా మనకి టచ్ అయింది, మన మ్యూకాజాకి, డాగ్ యొక్క మ్యూకాజ వచ్చి మనకు టచ్ అయిందంటే హై ఛాన్సెస్ ఆఫ్ రేబీస్ ఇన్ఫెక్షన్. దట్ టు ద డాగ్ షుడ్ బి రేబీస్ పాజిటివ్. రేబీస్ పాజిటివ్ వచ్చిన డాగ్ నుంచే మనకు వస్తుంది. అసలు ఫస్ట్ డాగ్కి ఎలా రేబీస్ వస్తుంది? దేర్ ఆర్ సో మెనీ ఇంటర్మీడియట్ హోస్ అండ్ ఇంటర్మీడియట్ హోస్ చాలా ఉంటాయి. ర్యాట్స్, స్నెయిల్స్, వైల్డ్ యానిమల్స్, ఇవన్నీ మేజర్గా ఇంటర్మీడియట్ హోస్, దాని నుంచి మాత్రమే డాగ్కి వస్తుంది. డాగ్కి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మనకు వస్తుంది.
1: ఈ ఇంటర్మీడియట్ హోస్ట్ అంటున్నారు కదా, అంటే అవి
2: వాటి ద్వారా డాగ్కి వస్తాయి మ్యామ్. డాగ్ కూడా ఎక్కడి నుంచో దగ్గర నుంచి రావాలి కదా వైరస్. సో ఇంటర్మీడియట్ హోస్ట్ వచ్చేసి వైల్డ్ యానిమల్స్, స్నెయిల్స్, ర్యాట్స్, ఇవి వచ్చేసి ఇంటర్మీడియట్ హోస్. ఇంకా మనకి బగ్స్, దీస్ ఆర్ ఆల్సో ఇంటర్మీడియట్ హోస్ దట్ డు నాట్ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్. ఫస్ట్ అది వచ్చేసి డాగ్కి ఇన్ఫెక్ట్ చేయగలదు, డాగ్స్ నుంచి మనకు రావాలి. సో దేర్ ఇస్ ఎ చైన్,
1: ర్యాట్ వల్ల డాగ్ వస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ రేబీస్ ఉన్న ఎలుక గనుక మనిషిని కరిస్తే మనిషికి రేబీస్ రాదు?
2: రాదు, అది అక్కడ జరుగుతుంది, దాని మెకానిజం, దాని ఫార్మేషన్, రిప్లికేషన్, ఈ ప్రాసెస్ అంతా డాగ్స్ లో జరుగుతుంది సైకిల్. తర్వాత మనలోకి యాక్టివేషన్ వచ్చేసి మనలో పనిచేస్తుంది అలా.
1: ఓకే, ఒక మనిషికి కుక్క కాటు తర్వాత రేబీస్ వచ్చింది అని తెలియ చెప్పడానికి సింప్టమ్స్ ఉంటాయి కదా, లక్షణాలు ఏంటి?
2: సో రేబీస్ వచ్చి మెయిన్లీ ఒక రేబీస్ డాగ్ వచ్చి ఒక హ్యూమన్ కరిచింది అనుకోండి, కరిచిన తర్వాత ఇట్ మెయిన్లీ యాక్ట్స్ ఆన్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ, ద 99% ఎఫెక్ట్ నర్వస్ సిస్టమ్ మీద చూపిస్తుంది. సో ఎంటైర్ బాడీ, మన బాడీ మొత్తం నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి నర్వస్ సైన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది హ్యూమన్స్ అనేవాళ్ళు. సో ఏంటి, ఎక్సెసివ్ సెలవేషన్, ఎక్కువగా సొంగకార్చడం, షివర్ అయిపోవడం, ఎగ్జైట్మెంట్, అగ్రెసివ్నెస్, కోపం పడిపోవడం, ఎగ్జైట్గా కరిచేయడం, ఎక్కువ నాసోఫారింజియల్ రీజన్ ఉంటుంది, ముక్కు నోటి దగ్గర ఉంటుంది వైరస్ ఎక్కువ. సో ఆ కండిషన్లో అలా ఉంటుంది కాబట్టి హైడ్రోఫోబియా, వాటర్ను చూసి భయపడడం, లాస్ట్ స్టేజ్కి వెళ్ళే కొద్దీ డాగ్ యొక్క బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తాడు, చూపిస్తాడు వ్యక్తి, రేబీస్ వచ్చిన వ్యక్తి వచ్చేసి డాగ్ లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. అక్కడ నుంచి డేస్ వ్యవధిలోనే చనిపోతారు.
3: ప్రైమరీ సింప్టమ్ ఏంటండి?
2: ప్రైమరీ సింప్టమ్ వచ్చేసి సెలైవేషన్, ఎగ్జైట్మెంట్, అగ్రెసివ్నెస్, ఈ రెండు ముఖ్యంగా ఉంటాయి.
3: ఓకే, సో ఈ రేబీస్ వ్యాధి వచ్చింది సోకింది అని తెలియగానే ఎటువంటి చికిత్స తీసుకోవాలి?
2: దేర్ ఈస్ నో ట్రీట్మెంట్ ఫర్ రేబీస్. ద ఓన్లీ ట్రీట్మెంట్ ఈస్ ప్రివెన్షన్. దర్ ఇస్ నో క్యూర్. ముందుగానే మనం కాపాడుకోవాలి. రాకముందు వ్యాక్సినే, వ్యాక్సిన్ ఒక్కటే మనకి ట్రీట్మెంట్, అంటే ప్రివెన్షన్. రాకముందు వేసుకునేది ప్రివెన్షన్. దర్ ఇస్ నో ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనేది లేదు, క్యూర్ అనేది లేదు.
3: ఇప్పుడు రేబీస్ ఉన్న కుక్క ఒక వ్యక్తిని కరిచింది, వెంటనే వెళ్లి రేబీస్ వ్యాక్సిన్ వేసుకుని,
2: జీరో డే కరిచిన 24 గంటల లోపల వేసుకునే డోస్ ని జీరో డే అంటారు. జీరో డే వేసుకుంటే 100% కాకుండా 99.99% వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ఎలా అంటే, కరిచిన 24 గంటల లోపల ఫస్ట్ డోస్ అనేది వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకుంటూ ఇమ్యునోగ్లోబులిన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి హాస్పిటల్స్ లో వెళ్తే వాళ్ళ ఇంజెక్షన్ సైట్ చుట్టూ సబ్క్యూటేనియస్ గా హ్యూమన్స్ డాక్టర్స్ వచ్చేసి కరిచిన వ్యక్తికి, కరిపించుకున్న వ్యక్తికి ఆ చుట్టూరా వేస్తారు ఇమ్యునోగ్లోబులిన్స్. అది 0th day డోస్. 0th day, 3rd day, 7th day, 14th day, 28th day, అలా 5 doses పక్కాగా వేయించుకోవాలి. అది ఒకవేళ రేబీస్ అని తెలిసినట్లయితే డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా 5 doses వేయించుకోవాలి. అది ఒకవేళ రేబీస్ డాగ్ కాదు, మేము పెంచుకున్నది అనుకున్నా సరే 3 doses మినిమం, మినిమంగా 3 doses, 0, 7, 28 or 0, 3, 7 మినిమం ప్రికాషనరీగా వేసుకుంటే మంచిది.
3: ఓకే, అసలు కుక్కకి రేబీస్ ఉంది అని మనకి ఎలా తెలుస్తుందండి?
2: కుక్కకి రేబీస్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే అది ఎగ్జిబిట్ చేసే సైన్స్ సెలైవేషన్. ఎక్కువగా సెలైవేషన్ చేస్తుంది. దానికి స్టేజెస్ ఉంటాయి, డమ్ ఫామ్, పారాలైటిక్ ఫామ్, నర్వస్ ఫామ్ అని. ఏదన్నా స్టేజెస్ దాటుకుంటానే రావాలి. చిన్న డాగ్స్కి వచ్చింది అంటే తొందరగా ఎగ్జిబిట్ చేసి డేస్ వ్యవధిలోనే చనిపోతుంది, చిన్న పప్పీ స్టేజ్ లో. పెద్దది అయిందంటే సేమ్, సెలైవేషన్, ఎక్కువగా సెలైవేషన్ చేస్తుంది. ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే మనుషులను కాకుండా ఏదన్నా కర్రని, చెక్కని, చెట్టుని ఏది పడితే అది కొరికేస్తూ ఉంటుంది, అందరిపైన ఎగిరిపోతూ ఉంటుంది కరిచేయడానికి. మనుషులను చూడదు, పిల్లల్ని చూడదు, అందరినీ కరిచేస్తుంది. మేజర్ సైన్స్ లేదు అంటే దాని పక్కన ఏమైనా సౌండ్ చేసినా, దబ్ దబ్ అని సౌండ్ చేసినా భయపడిపోతుంది, కరిచేయడానికి వచ్చేస్తుంది, సౌండ్కి కూడా భయపడుతుంది. ఇవి మేజర్ సైన్స్. ఫిట్స్, సెలైవేషన్, బార్కింగ్, కంటిన్యూస్ బార్కింగ్, ఇవన్నీ ఎక్స్ట్రా సైన్స్.
3: ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తికి రేబీస్ సోకిందండి, సోకి చనిపోయారు, ఆ ఇంట్లో మిగతా వాళ్ళు ఎవరైతే అతను సేవ చేసిన వాళ్ళు ఉండొచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి కూడా ఈ రేబీస్
2: వచ్చే ఛాన్స్ 100% ఉంటది. ఒక పర్సన్ రేబీస్ కి ఇన్ఫెక్ట్ అయ్యాడు, చనిపోయాడు అని తెలిసిన ఫస్ట్, అసలు ఇంట్లో రేబీస్ ఉందంటేనే దాన్ని ఫస్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు, దాన్ని ఫస్ట్ సైడ్ చేసేయాలి, దాన్ని ఐసోలేట్ చేయాలి. దాన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి 24 గంటల లోపల డోస్ వేయించుకోవాలి ఫస్ట్. అది 0th day. డాగ్ యొక్క సెలైవా ద్వారా కాంటాక్ట్ అవుతుంది. సో ఇంట్లో వాళ్ళందరూ వ్యాక్సిన్ చేసుకోవాలి, అది మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి వచ్చింది, సో వాళ్ళని మనం వదిలేలేం కాబట్టి ఐసోలేట్ చేసేయాలి ఫస్ట్. వాళ్ళని మన నుంచి దూరంగా పెట్టాలి. దూరంగా పెట్టిన వ్యక్తి కూడా ఫస్ట్ డోస్ వేయించుకోవాలి ఫస్ట్, 0th day లోనే, వాళ్ళని ముట్టిన ఫస్ట్ రోజే. 0th day అనేది మ్యాండేటరీ. 0th day స్కిప్ అయ్యి ఈ రోజు కరిచింది, నేను 3 డేస్ తర్వాత వేసుకున్నాను అంటే ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువ, రాదు అనేదానికి. 0th day ఖచ్చితంగా వేయాల్సిందే. ఎందుకు అంటే వైరస్ అనేది దాని యాక్టివేషన్ ఫాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా మల్టిప్లై అయిపోతుంది, అది యాంటిజెన్స్ ని ప్రొడ్యూస్ చేసేస్తుంది బాడీలో.
3: ఓకే, సో మిగతా అందరూ
2: కూడా అందరూ వేసుకోవాల్సిందే. ఇంట్లో
3: వాళ్ళతో టచ్ లోకి వచ్చిన
2: ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చారు, నేను మీతో మాట్లాడుతున్నాను, మన ఇద్దరం బాక్స్ షేర్ చేసుకోవచ్చు, నేను వేసుకోవాల్సిందే.
3: ఓకే, ఇంట్లో పెంచుకుంటున్నారండి, ఇప్పుడు విపరీతంగా కుక్కలు పెంచుకునే కల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
2: జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు మనం ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్ ఓనర్, నేను ఒక డాగ్ ని పెంచుకుంటున్నాను, మీరు ఒక డాగ్ ని పెంచుకుంటున్నారు, సో మీ దగ్గర నేను డాగ్ ని కొనుక్కున్నాను అనుకోండి, సో మీరు పెంచుకునేటప్పుడే మీరు వ్యాక్సిన్స్ వేస్తున్నారా లేదా అనేది మీ దగ్గర డీటెయిల్ హిస్టరీ ఉంటుంది. సో నా దగ్గర ఉండదు, సో నేను మీ దగ్గర నుంచి తీసుకున్న ఆప్షన్, అడాప్షన్ పరంగా తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో నేను మీ దగ్గర కొనుక్కునేటప్పుడు మీకు నేను హిస్టరీ అడగాలి, అసలు మీ డాగ్కి వ్యాక్సినేషన్ చేస్తున్నారా లేదా. డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి డాగ్కి. డాగ్ చనిపోయే వ్యాక్సిన్స్ పక్కన పెడితే మనకు ట్రాన్స్మిట్ అయ్యే, జూనోటిక్ డే ఇంపార్టెంట్ కాబట్టి మనకు వచ్చే దాని గురించి మాట్లాడుకుంటే, రేబీస్, ఇప్పుడు లెప్టో అని ఒక డిసీజ్ ఉంటుంది, అది మనకు వస్తే మనం స్టెరైల్ అయిపోతాం, పిల్లలు పుట్టరు. ఆవుల నుంచి బ్రుసెల్లా వస్తుంది, దానివల్ల కూడా స్టెరైల్ అయిపోతాం, పిల్లలు పుట్టరు. ఓకేనా? సో ఇవి కూడా ఉన్నాయి, దానివల్ల చనిపోగానే స్టెరైల్, పిల్లలు పుట్టరు, సో అది సెపరేట్. సో రేబీస్ ఏంటంటే మనం మెయిన్గా రేబీస్ ఫోకస్ కాబట్టి, ఫ్యాటల్ కాబట్టి, కొనుక్కునేటప్పుడే కొనుక్కునే వాళ్ళ దగ్గర అంటే ఒక డాగ్ షాప్ వాళ్ళ దగ్గర అవ్వచ్చు, ఓనర్ దగ్గర అవ్వచ్చు, అసలు దీనికి వ్యాక్సిన్ చేస్తున్నారా లేదా మనం కొనుక్కునేటప్పుడు అది తీసుకోవాలి డీటెయిల్. ఎందుకంటే చిన్నప్పుడు పప్పీస్కి బైటింగ్ హ్యాబిట్ ఉంటుంది, పళ్ళు సలుపుగా ఉంటాయి, కరుస్తూ ఉంటాయి మనకి, మన సరదా కరుస్తుందని వదిలేస్తుంటాం, వదిలేవచ్చు పర్లేదు.

0: నో ప్రాబ్లం. కానీ మదర్ ఒకవేళ ర్యాబీస్ వ్యాక్సిన్ చేసి ఉంటే ఇది కరిచినా మనం పెద్ద పట్టించుకోవాల్సిన లేదు, వీ కెన్ నెగ్లెక్ట్ సమ్ ఎక్స్టెంట్ వరకు. అది వ్యాక్సిన్ చేయలేదంటే మాత్రం మనం కొనుక్కునేటప్పుడు ప్రికాషనరీగా చేసుకోవాలి. అందుకే కొనుక్కునేటప్పుడు వ్యాక్సిన్ చేశారా లేదా, రేబీస్కి మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రికాషనరీ వ్యాక్సిన్, అదే ముఖ్యం. ఇంకా తర్వాత ట్రీట్మెంట్ అనేది లేదు, సో వ్యాక్సిన్ అనేది ముఖ్యం. పెంచుకునే డాగ్ ఓనర్స్ ప్రతి ఒక్కరూ కొనుక్కునేటప్పుడే మదర్కి వ్యాక్సినేట్ అయిందా లేదని ప్రూఫ్ తీసుకొని తీసుకోవాలి. తర్వాత 84 డేస్కి, డాగ్స్కి పుట్టిన 84 రోజులకి మనం ఫస్ట్ వ్యాక్సిన్ చేస్తాం. డాగ్ వ్యాక్సినేట్ అయింది అంటే మనం కరిచిన అంత భయపడాల్సిన అవసరం ఉండదు, బట్ ప్రికాషనరీ మెజర్గా వేసుకుంటే కరిచినా సరే మంచిది, సేఫ్ సైడ్గా. ఇప్పుడు ఈవెన్ మనకి రేబీస్ డాగ్ కరిచినా సరే, రేబీస్ డాగ్ ఉంది, ఎవరో ఒక వ్యక్తిని కరిచింది, మనం రేబీస్ వ్యాక్సిన్ వేసుకున్నా ఇమ్యూనోగ్లోబిన్స్ వేసుకున్నా ఆ పర్సన్కి భయం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా, నాకు వస్తుందేమో అని. అందుకే ఇంట్లో డాగ్ కరిచినా సరే అది వ్యాక్సినేట్ అయితే మనం ఆ భయం అనేది తీసిపెట్టొచ్చు వ్యాక్సిన్ చేసుకున్నాక.
1: ఓకే, సో వ్యాక్సినేటెడ్ డాగ్ కరిచినా కూడా మనం వ్యాక్సిన్ వేసుకోవడం అనేది ఇట్స్
0: బెస్ట్ ప్రికాషన్. అదే షుగర్ ఉండే వ్యక్తి అయితే ఖచ్చితంగా టీటీ అని చెప్పి వేసుకుంటారు, అది మ్యాండేటరీగా కరిస్తే వేసుకోవడం అనేది మంచిది.
1: ఇది ఒకసారి వేస్తే సరిపోతుందండి?
0: ఇంట్లో పెంచుకునే వాళ్ళు వేసుకుంటే ఎవ్రీ ఇయర్, ఇప్పుడు మేము డాక్టర్స్ ప్రతి ఇయర్ 2 డోసెస్ వేసుకుంటాం, 0, 7, 3 స్కిప్ చేసి 0, 7 వేసుకుంటాం. కొంతమంది 0, 3, 7 లేదా 0, 7, 14 వేసుకుంటారు. సో ప్రికాషనరీగా ఒక డోస్ అన్నా వేసుకుంటే బెస్ట్. రీసెంట్ స్టడీస్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే స్కిప్ 0 వేసి 3 వేయకుండా 7, ఈ డోసెస్ ముందుగా ప్రికాషనరీ వేసుకుంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని చెప్తాం.
1: యజమాని వేసుకోవాల్సినవి,
0: యజమాని, ద డాగ్ ఈస్ వ్యాక్సినేటెడ్, మనం వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు.
1: ఓకే,
0: ప్రికాషనరీగా.
1: ఓకే, డాగ్ కి మీరు వ్యాక్సిన్ వేస్తారు కదండి, ఇంజెక్షన్ చేస్తారు, అది ఎప్పటికి వేయించుకోవాలి?
0: 84 డేస్, పుట్టంగానే 84 రోజులకు ఫస్ట్ డోస్, 21 to 28 డేస్, 84 డేస్ తర్వాత 21 to 28 డేస్ వచ్చేసి బూస్టర్ డోస్ ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి.
1: ఓకే, ఇది ఇంట్లో పెంచుకునే కుక్కల గురించి చెప్పేది. అదే స్ట్రే డాగ్స్ కి ఎవరేం చేయగలరండి?
0: స్ట్రే డాగ్స్ కి చాలా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి, సెల్ఫ్ గా చాలా మంది వర్క్ చేస్తున్నారు, హాస్పిటల్స్ తీసుకొచ్చి చాలా మంది వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉంటారు. లేదు అంటే ఇలా జూనోసిస్ డే ఇలా కండక్ట్ చేసినప్పుడు చాలా హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఫ్రీ వ్యాక్సినేషన్స్ క్యాంప్ రన్ చేస్తాయి, రన్ చేసి ఫ్రీగా వ్యాక్సినేషన్స్ చేసి ప్రొవైడ్ చేస్తారు. దానికి మించి అంటే గవర్నమెంట్ అనేది ఒక స్టాండ్ తీసుకొని అది వ్యాక్సినేషన్స్ చేయాల్సిందే, చేస్తుంది కూడా అనుకుంటున్నాను.
1: కానీ ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితి చూస్తే చేయి దాటిపోతుందండి, చాలా చోట్ల కుక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, దానివల్ల కుక్క కాట్లు, ఈ మరణాలు, ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. సో వీటి గురించి అవగాహన కల్పించడానికి మీరు కానీ డాక్టర్స్ కానీ ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారండి?
0: అవగాహన కార్యక్రమాలు అంటే ప్రతి క్లినిక్స్ అనేవి మోస్ట్లీ అంటే వాళ్ళ ఉన్నంతలో ప్రతి మంత్ ఒక క్యాంప్ లా కండక్ట్ చేస్తారు, కన్సల్టేషన్ ఫ్రీ అనో లేదంటే వ్యాక్సినేషన్ ఫ్రీ అనో కొన్ని పెడతారు. అది త్రూ మీడియా అనేది ఇంపార్టెంట్, అంటే ఒక ప్రాపర్గా జనాల్లోకి పంపించే సందేశం అనేది ఒకటి ఉంటే మనం మీరు చెప్పిన దీన్ని ఇరాడికేట్ చేయొచ్చు.
1: ఓకే, ఇప్పుడు లెప్టో డిసీజ్ అన్నారు ఇందాక, ఏంటంటే అది దేని వల్ల వస్తుంది?
0: అది డాగ్స్ నుంచి వస్తుంది, ర్యాట్ యూరిన్ నుంచి డాగ్స్ కి వస్తుంది.
1: ఓకే,
0: దాని నుంచి మనకు వస్తుంది.
1: అది కూడా కుక్క కరిస్తేనే వస్తుంది?
0: కుక్క కరిస్తే కాదు, దాని బ్లడ్ కాంటాక్ట్ అలా వస్తుంది మన అది.
1: ఓకే, దాని వల్ల ఇంపార్టెంట్ అయిపోతారు.
0: ఎస్.
1: ఓకే, ఈ ర్యాబీస్ అనేది ప్రధానమైన వ్యాధి జూనోసిస్ వ్యాధుల్లో. ఇది కాకుండా ఇంకా జంతువుల నుంచి మనుషులకు వచ్చే ప్రమాదకర వ్యాధులు ఏంటండి?
0: ప్రమాదకర వ్యాధి అంటే ఓన్లీ చనిపోయేది అయితే ఫ్యాటల్ అయితే రేబీస్ ఒక్కటే మేడం, ఇంకా ఎఫెక్ట్ అయ్యేదైతే రకరకాలు, చిన్న నుంచి పెద్ద నుంచి చూసుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ మనకే వస్తాయి. ఎక్కువగా డాగ్స్ నుంచి మనకు వచ్చేది వాటికి మెయిన్స్ ఉంటుంది, ఆప్టిమిస్టిక్ పారాసైట్ అనమాట, మెయిన్స్ అనేది గజ్జి అంటాం, తామర వేరు గజ్జి వేరు. గజ్జి అనేది ఆల్వేస్ ఇన్హాబిటెంట్ డాగ్స్, గజ్జి అనేది డాగ్ స్కిన్ పైన ఉంటుంది. ఎప్పుడైతే దాని ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ అవుతుందో అది ఎలివేట్ అవుతుంది, దాన్ని మనం ప్యాంపర్ చేసినప్పుడు చేతితో పట్టుకుంటాం కదా మన స్కిన్ కాంటాక్ట్ అవుతుంది. సో మోస్ట్లీ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ జరిగినప్పుడు, ఎవరైతే లేడీస్కి ఎక్కువగా స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి టచ్ అయినప్పుడు స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్లా చిన్న చిన్న చిన్న చిన్న కురుపుల్లా వస్తాయి, అవి మనల్ని చిక్కినట్లయితే దాని నుంచి చిన్న వాటర్లా వస్తూ ఉంటుంది, అది మెయిన్స్ అనమాట. మనకేం ఫ్యాటల్ కాదు బట్ స్కిన్ ఇన్ఫెక్షన్. అలాగే తామర అందరూ తెలిసిందే, అది డాగ్స్ నుంచి మనకు వస్తుంది, మన నుంచి డాగ్స్కి వస్తుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే మనకి రాదు, సో స్కిన్ ఇన్ఫెక్షన్. అది కాకుండా అంటే చాలామంది భయపడే డాగ్ హెయిర్ ఊడిపోతుంది, ఆ హెయిర్ అనేది ఎక్కువగా దగ్గరగా నైట్ టైం పడుకునే వాళ్ళకి ఊపిరి పీల్చినప్పుడు వెళ్ళిపోయే ఛాన్సెస్, ఇవి మేడం మేజర్గా ఉండే వ్యాధులు.
1: ఓకే, ఇది కేవలం కుక్కల వల్ల వచ్చే వ్యాధులు, ఇతర జంతువుల వల్ల వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు లైక్ ఎలక కరిచింది అనుకోండి, ఇప్పుడు కూడా ఏమన్నా
0: ఇన్ఫెక్షన్? మేడం నార్మల్ టీటీ ఇంజెక్షన్ అయిపించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాము అనేది తెలుసు.

0: కలికరిస్తే యాంటీ వెనమ్స్ అవి వేయించుకుంటాం.
1: ఓకే
0: ఆవుల నుంచి బ్రుసెల్లా వస్తుంది, అది నార్మల్ పీపుల్ రాదు, వెటర్నరీ డాక్టర్స్ వరకే. ఎందుకు అంటే మేము పెర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తాం ఆవుకి, యానస్ లో చేయి పెట్టి చేస్తాం కదా. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ చేసినప్పుడు చేయి పెట్టి చూస్తాం. అట్లాంటప్పుడు గ్లౌస్ వేసుకున్నా సరే కొన్ని కొన్నిసార్లు కాంటాక్ట్ అవుతాం. సో అవి కన్ఫైన్ టు వెటర్నరీ డాక్టర్స్ వరకే వస్తుంది బ్రుసెల్లా అనేది.
1: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఎవరైతే కుక్కలు పెంచుకుంటున్నారు ఇంట్లో వాళ్ళకి ఒక వెటర్నరీ డాక్టర్ గా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: నేను ఇచ్చే సలహా ఏంటంటే పెట్స్ పెంచుకునేటప్పుడు మనకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ భారాన్ని ఇవ్వకూడదు. సో ఫస్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, కాస్ట్ ఎంతన్నా కానివ్వండి. డాగ్ కి చాలా రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి, అందులో ముఖ్యంగా రెండు నేను నా హాస్పిటల్కి వచ్చేలా కూడా చెప్తాను. మీకు మీ డాగ్ ప్రయాణం కావాలా, మీ ప్రయాణం కావాలా, రెండు ప్రాణాలు కావాలంటే ఈ DHPPIL ప్లస్ రేబీస్, లేదు మేము అంత స్తోమత లేదు అనుకుంటే అట్లీస్ట్ రేబీస్. ప్రైస్ ఏది కూడా 200, 300, 400 మించి ఉండదు మేడం వ్యాక్సిన్. ఇలా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసినప్పుడు ఫ్రీగానే వేస్తారు. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీగా వేస్తారు. సోషల్ అవేర్నెస్ పెంచుకుని అట్లీస్ట్ రేబీస్ వేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను మేడం. ఎందుకంటే 1 ఇయర్ ముందు వరకు హార్డ్లీ 2-3 కేసులు చూస్తే ఎక్కువగా ఉండేవి. మీరు చెప్పినట్లు పేపర్లోనే కాదు, నేను గత 6 మంత్స్ నుంచి చాలా ఎక్కువ రేబీస్ కేసెస్ అనేది నోటీస్ చేస్తాను క్లినిక్స్ లో కూడా.
1: సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే గనక రేబీస్ నుంచి రక్షణ పొందొచ్చు.
0: వ్యాక్సినేషన్ అనేది ప్రైమ్, నో ట్రీట్మెంట్ కాబట్టి అన్ని డాగ్స్ కి ఫస్ట్ ఇనిషియల్ గా వ్యాక్సినేషన్ చేయాల్సిందే. ఈవెన్ రేబీస్ ఉండే డాగ్ కి మనం వ్యాక్సిన్ వేస్తే యాంటిజెన్ రియాక్షన్ వల్ల చనిపోతుంది, బట్ నో ప్రాబ్లం. ఉన్న డాగ్స్ ఏవైతే రేబీస్ ఇన్ఫెక్ట్ కాలేదో వాటికి వస్తుంది. ఒక డాగ్ ఇన్ఫెక్ట్ అయిందంటే డాగ్ ఎప్పుడు క్లమ్జీగా స్ట్రీట్ డాగ్స్ అన్ని ఫుడ్ కోసం ఒకే దగ్గరకు వెళ్తాయి. సో అన్ని దగ్గర కాంటాక్ట్ అయిపోతాయి. సో మాస్ గ్యాదరింగ్ చేయడం వల్ల మాస్ కాంటాక్ట్ అయిపోతుంది రేబీస్, అంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియా పూర్తిగా అది ఎండమిక్ నుంచి పాండమిక్ లా తయారవుతుంది అన్నమాట.
1: ఓకే, ఒక డాగ్ నుంచి ఇంకొక డాగ్ కి కూడా వెళ్ళే అవకాశం ఉందా?
0: ఉంటుంది, సెలైవా డైరెక్ట్ కాంటాక్ట్ కదా. ఒక రేబీస్ డాగ్ వచ్చిందంటే అది కుదురుగా ఉండదు మేడం, అగ్రెసివ్ నేచర్ తో కరిచేస్తా అన్నింటికి. సో అలా ఒకటి ఇంకెగ్గరిచి అలా ఒకటోటి కాంటాక్ట్ లాగా స్టాలిన్ సినిమాలో చైన్ లాగా అలా ట్రాన్స్మిట్ అవుతుంది.
1: ప్రాణాంతకమైన రేబీస్ వ్యాధి గురించి చక్కటి అవగాహన కల్పించినందుకు ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా వెటర్నరీ డాక్టర్ శ్రీ అన్నెప్పు హరీష్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు. ఓకే, రేడియో మిత్రులందరికీ కూడా శుభోదయం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం భవానీపురం నుండి పంపించారండి. ఓకే, అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి సూపర్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, అలాగే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, లతా గారు ఉయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. వార్తా జ్యోతి గారు చేనేతపురి వేటపాలెం నుండి పంపించారనమాట. ఓకే, అండ్ అలాగే అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి బెలుగుప్ప నుండి పంపించారనమాట ఉమాదేవి చౌడమ్మ పరమేష్ గారు. ఓకే అండి, అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీరు తెలియజేసినటువంటి విషయాలు జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో చాలా ఆసక్తికరంగా ఉన్నాయంటూ అదన్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు మొన్న నుంచి మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అనంతపురం నుండి మస్తాన్ భాషా గారు హ్యావ్ ఎ గుడ్ డే అంటూ పంపించారనమాట, గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ మరి తెలుసుకుందాం మరి రైట్ ఆన్సర్ ఏంటో.

ఇది కారణం అన్నమాట. అయితే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే నక్షత్రాలు భూమికి చాలా దూరంగా ఉండడం వల్ల మనకు చిన్న కాంతి బిందువుల్లాగా కనిపిస్తుంటాయి. అలాగే నక్షత్రాల కాంతి భూమిని చేరే ముందు వాతావరణంలో ఉండేటువంటి వేడి చల్లని గాలి పొరల గుండా ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి, అండ్ ఈ గాలి నిరంతరం కదులుతూ ఉంటుంది కాబట్టి మనకి అలా మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి అన్నమాట. అలాగే ఈ కదిలేటువంటి గాలి వల్ల నక్షత్రాల కాంతి కిరణాలు కూడా పదే పదే వాటి దిశను మార్చుకుంటూ ఉంటాయి. సో దాన్నే రిఫ్రాక్షన్, వక్రీభవనం చెందడం అంటారనమాట. సో ఇలా చేరి మన కళ్ళను చేరుతాయి. సో దీనివల్ల ఒక క్షణం కాంతి చాలా ఎక్కువగా, మరో క్షణం తక్కువగా ఇలా కనిపిస్తూ నక్షత్రాలు మెరుస్తున్నట్లు కనిపిస్తాయి అన్నమాట. సో అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ పంపించిన వాళ్ళది కూడా రైట్ ఆన్సర్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం.

నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ గాలి పీల్చినప్పుడు మనుషుల వాయిస్ అనేది మారిపోతుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఏ గాలి పీల్చడం ద్వారా మనుషుల వాయిస్ అనేది మారిపోతుంది? సో మరి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ బాగా ఆలోచించి వాట్సాప్ చేయండి 0662438114. అంటే ఫలానా గాలి పీల్చినప్పుడు, ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడుతున్నాను కదా, చిన్నపిల్లల వాయిస్లా కానీ బొంగురు గొంతులా కానీ ఇలా వాయిస్ అనేది మారిపోతుందన్నమాట. సో మరి బాగా ఆలోచించి వాట్సాప్ చేస్తూ ఉండండి అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బింబిసారా.

0: Shakti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు,
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.
6: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

అండ్ ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు కొనకొండల రమణారావు, కవిత జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి. ఓకే అండి. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అబ్దుల్ కలాం గారు పెద్దపరిం నుంచి రైట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్. సారీ కాదండి, దుమ్ము ధూళితో కూడినటువంటి గాలి అంటున్నారు. అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉమాదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెలుగుప్ప నుంచి కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్. కానీ చలిగాలి పీల్చినప్పుడు వెంటనే మన వాయిస్ మారిపోదు కదండి, కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి గాలి పీల్చగానే మారిపోతుంది అనమాట. సో చలిగాలి మనం పీల్స్తే నెక్స్ట్ రోజుకో సాయంత్రానికో మెల్లిగా జలుబు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అది. అండ్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబారం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే లతా గారు ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు రేస్ కరెక్ట్ ఆన్సర్ అమలాపురం నుంచి. మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ గారు రాధామున్న ఏలూరు నుంచి పంపించారు. ఓకే. అండ్ సూపర్ సాంగ్ వినిపిస్తున్నారంటూ అదన నుంచి రాజేశ్వరి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం.

ఎస్, మరి మనమైతే ఉన్నాం హరిబిల్లు ప్రోగ్రామ్ లో. అండ్ అలాగే క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఏ గాలిని పీల్చినప్పుడు మనుషుల వాయిస్ అనేది మారిపోతుంది అని అడిగాను. అండ్ చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. ప్రభాకర్ రావు గారు చల్లటి గాలి అంటున్నారు.

ఎస్ మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. హీలియం గ్యాస్ అనమాట. సో హీలియం గ్యాస్ ని పీల్చినప్పుడు మనుషుల వాయిస్ అయితే మారిపోతుంది, ఎందుకంటే ఇది గాలి కంటే కూడా చాలా తేలిగ్గా ఉంటుందట. సో దీనివల్ల ఏంటంటే మన గొంతులో మనం మాట్లాడాలంటే ధ్వని తరంగాలు ఉంటాయి. సో హీలియం గ్యాస్ లో ఏంటంటే ఇది తేలిగ్గా ఉండడం వల్ల ధ్వని తరంగాలు సాధారణం కంటే కూడా 3 రెట్లు వేగంగా ప్రయాణిస్తాయట. అందువల్ల మన వాయిస్ వింతగా చిన్నపిల్లల్లాగా బొంగురు గొంతులాగా ఇలా అయితే మారిపోతుంది. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. ఎడారిలో మనం చూసినప్పుడు అలా చాలా దూరంలో నీరు కనిపిస్తూ ఉంటుంది అనిపిస్తుంది కదా, సో వాటిని ఎండమావులు అంటారు. అయితే మరి ఈ ఎండమావులు ఏర్పడడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణం? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎండమావులు అంటే మిరాజెస్ ఏర్పడడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణం? సో మరి ఈ క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ వాట్సాప్ చేస్తూ ఉండండి. 08662488114 ఈ వాట్సాప్ నెంబర్ కి మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ గోవిందా గోవిందా.

0: ka-chung, boom, pa, ka-chung, boom, boom, pa, ka-chung,
1: boom, pa, ka-chung, boom, pa, ka-chung, boom, pa, ka-chung, kompa munchi na uru,
0: boom, pa, ka-chung,
1: yenta gopa soga suru,
0: boom, pa, ka-chung,
1: yada dashi na uru,
0: ka-chung,
1: పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

ఎస్, మరి ఎండమావులు ఏర్పడడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణం అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, మరి మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే సో ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి. అబ్దుల్ కలాం గారు పెద్దపరమి నుండి పంపించారు, ఓకేనండి. అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు, ఎస్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే స్వరూప గారు రెబ్బన కొమ్మనం భీమ్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట, ప్రభాకర్ రావు గారు అండ్ స్వరూప గారు, ఓకే. అలాగే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారంటూ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ అండి. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు రాఘవ. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు పంపించారు, ఇసుక త్వరగా వేడెక్కడం వల్ల అంటున్నారు, కాదండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు. అండ్ చిరంజీవి గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శిష్ల వేణుగోపాల దత్త గారు పంపించారు ఆన్సర్. నేల దగ్గర ఉన్న వేడి, ఓకే, అలా కలిగించేది ఎండమావి అంటున్నారనమాట. ఓకే, గృహప్రవేశం అనే సినిమాలో హీరోగా మోహన్ బాబు గారు డైలాగ్ ఉంది, ఇలా చెప్పడం అంటూ పంపించారు. సూపర్, భలే గుర్తుపెట్టుకుని పంపించారు. అలాగే సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. సో మరి ఎండమావులు ఏర్పడడానికి ఏ ధర్మం కారణం, కాంతి యొక్క ఏ ధర్మం కారణం అని అడిగాను. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనమాట, సంపూర్ణాంతర పరావర్తనం. సో ఈ థియరీ వల్ల, ఈ ధర్మం వల్ల మనకి అలా దూరంలో మనకి వాటర్ ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి అనమాట. సో అవే ఎండమావులు. అండ్ మరి మన అరవిలలో లాస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. ఒకవేళ మనిషి కనుక కాంతి వేగంతో ప్రయాణిస్తే అతని చేతికి గడియారం ఉందనుకోండి, సో ఆ గడియారంలో టైం ఎంత తేడా వస్తుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఒకవేళ మనిషి కాంతి వేగంతో ప్రయాణిస్తే అతని చేతికి ఉన్నటువంటి గడియారం ఏమవుతుంది? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వాట్సాప్ చేస్తూ ఉండండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మహారథి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎస్, మరి మన హరివిలలో లాస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, మరి ఒకవేళ మనిషి కాంతి వేగంతో ప్రయాణిస్తే అది నీ చేతికి ఉన్నటువంటి గడియారం ఏమవుతుందని. అండ్ సో చూసేద్దాం ఆన్సర్స్. భాస్కర్ గారు పెడన్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆదర్ నుంచి రాజేశ్వరి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఈ రోజు ఫిజిక్స్ క్లాస్ లో ఉన్నట్టుంది అంటున్నారు. ఓకే. అండ్ అలాగే ప్రభాకర్ రావు స్వరూప కొమరం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూ నుంచి కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి గారు పంపించారు. ఓకే. అండ్ పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్

రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, మనిషి కనుక కాంతి వేగంతో ప్రయాణిస్తే తన చేతికి ఉన్నటువంటి గడియారం స్లో అయిపోతుంది అనమాట. అంటే టైం యాస్టేజ్ ఉంటుంది, అలా అని సమయం ఆగిపోతుంది అని కాదు, కొన్ని మిల్లీ సెకండ్స్ కదిలి ఉండొచ్చు కానీ అది మనకి కనిపించదు అనమాట. సో ఈ సిద్ధాంతమే ఐన్స్టీన్ టైం డైలేషన్ ప్రకారం ఏంటంటే, మనం ఎంత వేగంగా ప్రయాణిస్తే సమయం అంత నెమ్మదిగా సాగుతుందట. సో మీరు కనుక కాంతి వేగంతో ప్రయాణిస్తే మీ సమయం పూర్తిగా ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అండ్ కొన్నకండ్ల రమణారావు గారు అండ్ ఫామ్ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు, పద్మావతి గారు హాయ్ అంటున్నారు. సో మరి సమయం చూసుకుంటే 10:56 అయితే అయిపోయింది, అండ్ మరి మన హర్విల్లుకి బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది, అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది. కాబట్టి సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆర్థిక అసమానతలు తొలగించడం, సంపద సృష్టి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే P4 ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా P4 మార్గదర్శులు బంగారు కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ప్రవాసాంధ్రులు విదేశాల్లో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో తెలుగు డయాస్పోరా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏ రంగంలోనైనా పెట్టుబడిదారులతో కలిసి పనిచేసేందుకు రాష్టం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. రాజధాని

అమరావతిలో హెల్త్ టూరిజం అభివృద్దికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. సేవాభావం కలిగిన 11 మంది వైద్యులకు అవార్డులు అందజేస్తూ ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదరం ధృవీకరణ పత్రాల పొందడంలో దివ్యాంగులు ఏ ప్రయాసలకు గురికాకుండా స్లాట్ బుకింగ్లో రాష్ట్రాన్ని యూనిట్గా కాకుండా జోన్ల వారీగా వీలు కల్పించాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సెల్ఫ్ డెక్లరేషన్ పద్ధతిని తీసుకురాబోతున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో బీబీజీ రామ్జీ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 1,414.16 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ ఏడాది జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలకు శ్రామికుల వేతనాల చెల్లింపులో తొలి విడతగా వీటిని అందించింది. రాష్ట వాటా కింద మరో 565.66 కోట్లు 40% నిధులు సమకూర్చాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా 7వ సారి ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 370 పాయింట్లు, నిఫ్టీ 107 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 95.26 రూపాయలుగా ఉంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం 11:04 అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఈ టైం మన టాలీవుడ్ టైం. సో మరి చాలా చాలా విషయాలు ఉన్నాయి అండ్ ప్రజెంట్ అయితే టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. మరి ఎవరు బ్యూటీ క్వీన్, ఆ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ ఇవాళ షోలో. సో మరి ఇంతకీ చెప్పాను కదండి చాలా చాలా విషయాలు ఉన్నాయి, మరి మీరేం చేయాలి తెలుసు కదా. జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

శృతి వస్తే దాని పాట రావాల్సిందే కదా. సో మరి బ్యూటిఫుల్ సాంగ్, కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి అయితే వినేశారు కాలభైరవ అండ్ పద్మలత పాడిన పాట. హిప్ హాప్ తమీజా మ్యూజిక్ కంపోజిషన్. 11:08:39 మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. సో మరి సైఫ్ అలీ ఖాన్ అంటే మీకు బాలీవుడ్ యాక్టర్ తెలుసు కదా, వాళ్ళ అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్ ఉన్నారు కదా, తన సెకండ్ ఫిల్మ్ స్టార్ట్ అవుతుందన్నమాట దిల్లర్ అని. ఆ సినిమాలో మన డాన్సింగ్ క్వీన్ త్రీ లీలా యాక్ట్ చేయబోతోందని అయితే టాక్ నడుస్తుంది. మేబీ నవంబర్లో కానీ ఆర్ ఇంకొంచెం లేట్గా కానీ మూవీ రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేసేస్తున్నారట. సో అది మ్యాటర్ ఏదేమైతేనే హాసిన్, పూజా హెగ్డే, తమన్నా, రష్మిక, సాయిపల్లవి అండ్ ఇప్పుడు శ్రీలీల టైం అనమాట, బాలీవుడ్ టైం. సో మరి చూద్దాం మన శ్రీలీల ఏ రేంజ్ లో సక్సెస్ కొట్టేస్తుందో బాలీవుడ్ లో. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఓకే. సో మరి ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం మన సినిమాల గురించి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం అర్జున్ సురవరం సినిమా నుంచి అయితే కన్నే కన్నే సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి జాతి రత్నాలు సినిమా నుంచి రామ్ మిర్యాల పాడిన పాట. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి అనిరుద్ రవిచందర్, అసలు మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ పేరు కనపడితే చాలండి, యూత్ఫుల్ జోష్ లోకి వచ్చేస్తారు కదా. ప్రస్తుతం ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ 3 కొత్త సినిమాలకి సైన్ చేశాడని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తోంది. ఫస్ట్ ఏమో మన బాలయ్య గారి ఎన్బీకే 112వ సినిమా, రెండోది అల్లు అర్జున్ 23rd ఫిల్మ్, అండ్ మూడవ సినిమా త్రివిక్రమ్ గారి గాడ్ ఆఫ్ వార్ మూవీ అట. అర్రెర్రెర్రెర్రే, అసలు ఏమన్నా డిమాండా తన మ్యూజిక్ కి. చాలా మందికి అది మ్యూజిక్ ఏమో, బట్ అనిరుద్ ఫ్యాన్స్ కి మాత్రం అదొక మ్యాజిక్ అని చెప్పొచ్చు కదా. ఎనీవేస్ మరి నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ కంపోజ్ చేసే అంటే ఈ కంపోజరే కంపోజ్ చేసిన సాంగ్స్ మీకోసం ప్లే చేస్తున్నాను. ఫస్ట్ అయితే రఘువరన్ బీటెక్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్న సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి మీలో ఎంతమందికి తెలుసు అంటే ఇప్పుడు తమిళ్లో ఎక్కువ అంటే దాదాపుగా 100 సినిమాలు చేసిన శ్రీమాన్ అనే ఒక ఆయన మన తెలుగు అతను అని తెలియదు కదా, ష్యూర్గా తెలియదు కదా. ఎస్, ఏంటంటే మ్యాటరు, చాలా ఇయర్స్ తర్వాత మన తెలుగు సినిమా చేస్తున్నారట శ్రీమాన్ గారు. అది కూడా ఎవరి డైరెక్షన్లోనో తెలుసా? అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో. వెంకీ అండ్ కళ్యాణ్ రామ్ మల్టీ స్టార్ సినిమా ఒకటి రెడీ అవుతుంది కదా నెక్స్ట్ పొంగల్కి రిలీజ్ అవ్వడానికి, ఆ సినిమాలో శ్రీమాన్ గారు క్యారెక్టర్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ న్యూస్ విన్న తర్వాత. మళ్ళీ ఇంతకాలానికి మన తెలుగులో శ్రీమాన్ గారు లాంటి ఒక మంచి యాక్టర్ మళ్ళీ చేస్తున్నారంటే నిజంగా. సో మరి కాంచనాలో అంటే ఆయన ఎవరు అని గుర్తు చేయడానికి మీకు ఒక సీన్ చెప్తా. కాంచనా సినిమా మాక్సిమం చాలా మంది చూసే ఉంటారు కదా, ఆ సినిమాలో లారెన్స్ అన్నయ్యగా శ్రీమాన్ గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా పీక్ లెవెల్లో ఉంటుంది. నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆయనని చెప్పొచ్చు. ఇంకా చాలా చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆయనవి చెప్పాను కదండి, ఆయన తమిళ్లో ఎక్కువ సినిమాలు చేశారనమాట, 100కి పైగా ఫిలిమ్స్. సో మరి నెక్స్ట్ మన తెలుగు సినిమాలో చూడబోతున్నాం ఈ పొంగల్కి, ఐ మీన్ 2027 పొంగల్కి, అది మ్యాటర్. ఓకే సార్, మరి నెక్స్ట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి విశాల్ దద్లాని పాడిన సాంగ్ అయితే వస్తుంది డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
5: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు క్లానిక్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల

ఎంచుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆది కేశవ సినిమా నుంచి అయితే సాంగ్ విన్నారు. మరి 11:35 క్రాస్ అయిపోయి 4 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి నార్నే నితిన్ హీరోగా నెక్స్ట్ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ హిట్ అయిపోయిన తర్వాత తనకైతే మంచి పేరు వచ్చింది హీరోగా. అండ్ తన కొత్త సినిమా పూజ షెడ్యూల్ పూజ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట. సో మరి పూజ సెరమనీ చేశారు నిన్న, సో అది కూడా అయిపోయింది. అండ్ అంకిత సురేంద్రన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ మన డార్లింగ్ ప్రభాస్. సో మరి మ్యాటర్ ఏంటంటే దురంధర్ డైరెక్టర్ ఉన్నారు కదా, దురంధర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ తో మన డార్లింగ్ ప్రభాస్ సినిమా చేయబోతున్నారు అని టాక్. యాక్చువల్ గా కన్ఫర్మ్ అయిపోయింది సినిమా అని కూడా టాక్ వస్తుంది. సో మరి వెయిట్ చేయాలి ఆ ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ న్యూస్ కోసం. సో మరి అక్టోబర్ లో షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వినిపిస్తుంది అనమాట. సో మరి అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ మన డార్లింగ్ యాక్ట్ చేస్తున్న స్పిరిట్ సినిమా ఎంతవరకు వచ్చింది దీని గురించి కూడా మాట్లాడుకుందాం, బట్ బ్రేక్ తర్వాత. రైట్ నౌ పెద్ద సినిమా నుంచి రై రే రా సాంగ్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్ సార్, కళ్యాణ మండపం సినిమా నుంచి అయితే సాంగ్ వినేశారు. సో మరి 11:44 అయిపోయింది మన టైం. సో మరి ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ అయితే చాలా చాలా ఫాస్ట్ గా జరిగిపోతుందట. ప్రెసెంట్ ఏవో నైట్ టైం సీక్వెన్సెస్ అవన్నీ కూడా తీస్తున్నారట. అది పక్కన పెడితే దీని నుంచి ఇంకో క్రేజీ అప్డేట్ కూడా వచ్చింది. సినిమా ఇంటర్వెల్ లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ అనేది ఉండబోతోంది, అండ్ అది వేరే లెవెల్ ఉండబోతోంది అని కూడా వినిపిస్తుంది టాక్. అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రేంజ్ లో అనమాట, అండ్ 100 మంది అంటే 100 మంది ఫైటర్స్ ఈ సినిమాలో ఆ సీక్వెన్స్ లో వర్క్ చేయబోతున్నారు. సో అదన్నమాట మ్యాటర్. దీని డైరెక్టర్ ఒక కొత్తగా చాలా సరి కొత్తగా ప్లాన్ చేస్తున్నారని కూడా టాక్ అనమాట. త్వరలోనే ఆ సీక్వెన్స్ షూట్ కూడా స్టార్ట్ అవుతుంది. అది మ్యాటర్ మై డియర్ డార్లింగ్ ఫ్యాన్స్. ఇంకా మీరు రెడీ అయిపోండి అసలు అంతే ఇక. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా ఏంటి మ్యాటర్? సో మరి ఏంటంటే, గాడ్ ఆఫ్ వార్ సినిమా ఉంది కదా, ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఏమన్నా యాక్ట్ అయిపోతున్నారా, దీని గురించి మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఇచ్చట వాహనములు నిలుపురాదు ఈ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. ఎంజాయ్ లిస్నింగ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
3: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
3: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
3: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఏం చేసేశారు?
1: వైరల్.
0: ఓ,

0: ఏం కానిచ్చారు?
1: వైరల్.

జూనియర్ సినిమా నుంచి సూపర్ సాంగ్ విన్న తర్వాత 11:55 క్రాస్ అయిపోయి 44 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ టైం. సో మరి గాడ్ ఆఫ్ వార్ ఈ సినిమాలో అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది కదా, అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ అయితే అలా అలా అలా చక్కర్లు కొడుతుందన్నమాట. సో మరి ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో ఒక ఆయన గెస్ట్ రోల్లో యాక్ట్ చేస్తారు అనేది ఆ టాక్. ఓకే, నాకు ఈ న్యూస్ విన్న తర్వాత రకరకాల పేర్లు అలా వచ్చాయన్నమాట ఫ్లాష్. అంటే అమితాబ్ బచ్చన్ గారు అయి ఉండొచ్చా, లేకపోతే షారూఖ్ ఖానా, లేకపోతే ఇంకెవరు ఎవరు ఎవరు ఎవరు.

0: అని చెప్పి అనిల్ కపూర్ ఉన్నారు, ఇంకా ఎవరై ఉంటారు ఎవరు అని చెప్పేసి. బట్ అలా మనం గెస్ చేస్తూ ఉండాల్సిందే. ప్రస్తుతానికి న్యూస్ మాత్రమే వచ్చింది కానీ కన్ఫర్మేషన్ లేదు, అది మ్యాటర్. ఓకే, సో మరి ఇంకా ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉంటాయనే టాక్ కూడా నడుస్తోంది. సో మరి చూద్దాం, వెయిట్ చేద్దాం ఇంకొంతకాలం, ఏమన్నా కొంచెం మనకి హింట్ దొరుకుతుందేమో. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మహేష్ బాబు బర్త్డే ఉంది కదా ఆగస్ట్ 9th. సో మన ప్రిన్స్ బర్త్డే రోజున వారణాసి సినిమా నుంచి ఏమన్నా అప్డేట్ వస్తుందా అనేది ఒక టాక్. సో అంటే మరి అంటే అలా ప్రస్తుతానికి ఎలాంటి టాక్ పైనుంచి అంటే ఆ టీం నుంచి అయితే రాలేదు, కానీ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు ఆగస్ట్ 9th మా కోసం కొంచెం రాజమౌళి గారు ప్లీజ్ వారణాసి నుంచి ఒక చిన్న సర్ప్రైజ్ ఏదైనా వదిలేండి, లేదా అట్లీస్ట్ రుద్ర క్యారెక్టర్కి సంబంధించి ఏదైనా రివీల్ చేయండి అని చెప్పేసి. బట్ చూడాలి, వెయిట్ చేయాలి. మరి రాజమౌళి గారు ఓన్లీ రుద్ర క్యారెక్టర్నే రివీల్ చేస్తారా, లేకపోతే వారణాసికి సంబంధించి ఏమన్నా ఒక పెద్ద సర్ప్రైజింగ్ ప్లాన్ ఏమైనా ప్యాక్ చేశారా మన కోసం అని. సో వెయిట్ చేద్దాం, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. ఓకే, సో మరి ప్రే చేద్దాం యాక్చువల్గా ఆ సినిమా నుంచి మన కోసం హింట్స్ రావాలని. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే సాంగ్ ప్లే చేయాలనుకున్నాను కానీ బట్ టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. ఎగ్జాక్ట్ 12 o'clock మీకోసం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మళ్ళీ మీ శృతి మిమ్మల్ని కలుస్తుంది. అంటిల్ దెన్ మీరైతే ఏం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
4: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
5: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
6: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
7: నాకైతే నా స్కూల్ డేసే.
4: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
3: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గోదావరి డెల్టా ఆధునీకరణ చేసేందుకు 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడర్ సర్వే పూర్తి చేశామని, దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ తయారు చేసుకున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులు మంత్రిని కలిసి తమ సమస్య వివరించిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పందిస్తూ త్వరలో డెల్టా ప్రక్షాళన పనులు చేపడతామని చెప్పారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పంటలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి పయ్యావల్ కేశవ తెలిపారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం బుడిగుమ్మ రామసాగరం మధ్య పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో మంత్రి పర్యటించి కాలువలు, ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ పనులను పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న పాఠశాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుంచి వేటకు వెళ్లి గణత

ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్టు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్టంలో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు వ్యవస్థ పనితీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన స్పందిస్తూ, కాకినాడ జిల్లా తురి నియోజకవర్గానికి చెందిన జినారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో వేగంగా దర్యాప్తు చేపట్టి ఆచూకీ కనుగొనాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు. బాలమురళీకృష్ణ 1930 జులై 6న అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజుల శంకరగుప్తంలో జన్మించారు. కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలమురళి సొంతగా కొన్ని రాగాలను కూడా ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 26,000 సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత ఆయనకు దక్కింది. అనంతపురం జిల్లాలో ఎస్ఐఆర్ 2026 కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 20,05,488 ఎన్యూమరేషన్ ఫలాలను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

विविध भारती एफएम 101.3 ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 12:03 PM క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనం ఎంటర్పోయాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా అండి మనందరం చిన్నప్పటి నుంచి చదివినది విన్నది తెలుసుకున్నది ఏంటి, గొంగళి పురుగులే అందమైన సీతాకోక చిలుకలుగా మారుతాయి అని చెప్పి అంతే కదా. ఇప్పుడు మనకి తెలిసిన ఒక అందమైన అండ్ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఇది. సో మరి పూర్తిగా ఇది ఈ గొంగళి పురుగు అనేది ఒక కొత్త జీవిలా మారిపోతుంది కదా. సో మరి అయితే ఇలా జరుగుతుంది కదా, ఈ కొత్తగా జీవిగా మారిపోయిన ఈ సీతాకోక చిలుకకి పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటాయా అని చెప్పేసి టెస్ట్ చేయడం జరిగిందనమాట. అక్కడే ఒక అద్భుతం బయటపడింది, దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బాడీ గార్డ్ సినిమా నుంచి ఎస్ఎస్ థామన్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తిక్ పాండ పాట ప్లే చేస్తున్నాను. విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

అఖిల్ సినిమా నుంచి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో రాహుల్ పాండే అనూప్ రూబెన్స్ అండ్ కోరిస్ పాండే సాంగ్ అయితే విన్నారు. కృష్ణ చైతన్య లిరిక్. సో 12:13 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి మూవీస్ లో అనుకోండి అంటే హీరోకి ఒక సినిమాలో గత జన్మ కొత్త జన్మ ఇలా రెండు పార్ట్స్ ఉన్నాయనుకోండి, తన పాత జన్మ తాలూకు జ్ఞాపకాలు మ్యాక్సిమం గుర్తుండవు. ఎంతో కష్టపడితే తప్ప హీరోయిన్ సినిమా చివరిలో హీరోకి అప్పుడు గుర్తొస్తాయన్నమాట, లైట్ లైట్ గా తన పాత జన్మ తాలూకు మెమరీస్ ఏమైనా ఉంటాయి. బట్ మీకు విషయం తెలుసా, మన నేచర్ లో ఇలా రెండు జన్మలుగా అంటే అప్పటి వరకు ఉండేది గొంగళి పురుగుగా అండ్ ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెంది తన కొత్త జన్మ లాంటి దాంట్లో లైక్ సీతాకోక చిలుకగా మారిపోతుంది కదా. సో దీని మెమరీ సంగతి ఏంటి, దీని మెమరీ కెపాసిటీ ఏంటి అని చెప్పేసి సైంటిస్టులు టెస్ట్ చేశారట. అప్పుడు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సేమ్ టు సేమ్ మెమరీ ఏదైతే గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఉంటుందో ఆ తర్వాత ఇప్పుడు సీతాకోక చిలుకగా మారిపోయినా కూడా సేమ్ మెమరీ ఉంటుందంట, పర్ఫెక్ట్ మెమరీ అనమాట. సో ఇదేదో ఇప్పుడు కొత్తగా ఓ 10 ఏళ్ళ జపనీస్ పిల్లాడు కనిపెట్టారని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది, కానీ సైంటిస్టులు అయితే ఎప్పుడో కనిపెట్టారనమాట ఈ విషయాన్ని 2000s లోనే. సో అది మ్యాటర్. ఓకే, దాని సంగతి పక్కన పెట్టదు, మన మనుషులకి కూడా మెమరీస్ అనేవి ఉంటాయి కదా, మరి వాటి మిస్టరీస్ ఏంటి, ఎలాగో టాపిక్ వచ్చింది కదా మాట్లాడుకుందాం కాసేపు. ఓకే, సో బట్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. అర్జున్ చందీ హరిచరణ్ అండ్ జోనిత గాంధీ పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్. లైక్ బ్యూటిఫుల్ సాంగ్ చెలియా సినిమా నుంచి మీ అందరి కోసం అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: कि आयुष्मान आरोग्य मंदिर जाएं, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: బ్రెయిన్ ఈజ్ మెమరీ సెంటర్. యాక్చువల్గా ఇదేంటంటే మన బ్రెయిన్ లో అండి హిప్పోక్యాంపస్ అనే ఏరియా ఉంటుందని, అదే మన కొత్త జ్ఞాపకాన్ని క్రియేట్ చేయడానికి కీ రోల్ ప్లే చేస్తుందని తెలిసిన ఒక రీసెర్చ్ అనమాట. 1957లో బ్రెండా మిల్లర్ అని చేసిన రీసెర్చ్ వల్ల తెలిసింది. అప్పటి నుంచి న్యూరో సైన్స్ లో ఇదొక రివల్యూషన్ అనమాట. అండ్ నిద్రకి జ్ఞాపకాలకి ఉండే ఒక లింక్ ను గుర్తించిన డిస్కవరీ. సో మరి 1924లో నిద్రలో స్టేజెస్ మీద అండ్ 1950 నుంచి 2000 వరకు మెమరీ మీద చేసిన రీసెర్చ్ లోను ఇంకా ఎంతో మంది న్యూరో సైంటిస్టులు కనిపెట్టింది ఏంటంటే, నిద్రలోనే మన బ్రెయిన్ ఇంపార్టెంట్ జ్ఞాపకాన్ని జాగ్రత్తగా సర్దుకుంటుందంట. అంటే ఇప్పుడు మన కబోర్డ్ లో జాగ్రత్తగా బట్టలు సర్దుకుంటాం కదా, ఎక్కడ ఏది పెట్టాలి, ఎటువైపు ఏవి ఉండాలి అని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా మన కబోర్డ్ ని మనం అరేంజ్ చేసుకుంటాం కదా. సో మరి అలా మన బ్రెయిన్ లో మనకున్న మెమరీస్ అన్నిటినీ జాగ్రత్తగా సర్దుకుంటుందన్నమాట. సో మరి చాలా మంది నిద్రని వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటారు కదా, వాళ్ళకి చెప్పాలి ఇది గట్టిగా నిద్ర బెస్ట్ టైం అని చెప్పేసి. ఎందుకంటే మన స్లీపే మన మెమరీస్ ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి, మనం ఏది మర్చిపోకుండా ఉంటే మంచి నిద్ర కూడా ఉండాలి. ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, సో మరి ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం మనం కొంచెం డీప్ గా. బట్ రైట్ నో మీ అందరి కోసం గ్యాంగ్ మాస్టర్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో మనో అండ్ చిత్ర పాడిన పాట వేటూరు గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30 కి రీచ్ అయిపోతుంది, కాబట్టి మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తున్నట్టు మోదీ తెలిపారు. 2018 నాటి తన పర్యటనలో బలోపేతమైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుంది.

చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభువో ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడటంతో పాటుగా ప్రెసిడెంట్తో కలిసి యోగ్యకర్తలో ప్రాంభనన్ దేవాలయ సముదాయాన్ని సందర్శిస్తానని మోదీ తెలిపారు. అనంతరం ఆస్టేలియా ప్రధాని యాంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మెల్బోర్న్ వెళ్లనున్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, క్రీడలు వంటి అంశాలపై చర్చల ద్వారా భారత్ ఆస్టేలియా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మోదీ పేర్కొన్నారు. చివరిగా న్యూజిలాండ్

చర్చిస్తామని మోదీ తెలిపారు. తూర్పు దక్షిణ హిందూ మహాసముద్ర దేశాలైన ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ పర్యటనలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్తో పాటు స్వేచ్ఛ, ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారతదేశ అఖండత పట్ల ముఖర్జీకున్న అచంచల నిబద్దతే ఆయన ప్రజాజీవితాన్ని నిర్వచించిందని, ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపంగా ప్రధాని అభివర్ణించారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంలో దృఢంగా నిలిచారని, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. 2019లో ఆర్టికల్ 370/35(a)ను రద్దు చేయటం ఆయన బలిదానానికి లభించిన నిజమైన నివాళి అని మోదీ తెలిపారు. ముఖర్జీ కోల్కతా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్ గా విద్యా సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. స్వతంత్ర భారత తొలి పరిశ్రమలు సరఫరా మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రి ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి సంస్థల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాది వేశారన్నారు. అలాగే 1943 బెంగాల్ కరువు సమయంలో సహాయ కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి ఆయన చేసిన మానవతా సేవలు ప్రధానమంత్రి కొనియాడారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్యావేత్త, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాతని, విద్య, రాజకీయ, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ సేవ, జాతీయ ఐక్యత పట్ల అచంచల అంకిత భావానికి ముఖర్జీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణని ఓం బిర్లా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఒక విద్యావేత్తగా ఉన్నత విద్యారంగానికి విశేష సహకారం అందించారని, అదే సమయంలో ప్రజానాయకుడిగా జాతి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల స్పష్టమైన నిబద్ధత చాటుకున్నారని కొనియాడారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు దేశ ఐక్యత, సమగ్రత, సాంస్కృతిక జాతీయవాదాన్ని బలంగా సమర్థించిన గొప్ప నాయకుడు ముఖర్జీ అని సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. దేశమే ప్రథమం అనే ఆదర్శాన్ని తన జీవిత మార్గదర్శక సూత్రంగా మార్చుకున్నారని, బెంగాల్ విభజన సమయంలో ఆయన చూపిన దూరదృష్టి గల నాయకత్వం, జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం ఉంచేందుకు ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సిద్దాంతాల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్దత, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సహకార సమృద్ది దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో 232 ధాన్యపు నిల్వ గిడ్డంగుల ప్రారంభం, సహకార్ 1 భూమి పూజ, ఉత్తరప్రదేశ్, మహారాష్టలో టిష్యూ కల్చర్ సౌకర్యాల భూమి పూజ, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్, జియో ట్యాగ్ మొబైల్ యాప్, ఎన్డీడీబీ మిల్క్ సప్లై రివ్యూ డాష్బోర్డ్ పోర్టల్ ప్రారంభోత్సవాలున్నాయి. అలాగే 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఈ ప్యాక్స్ గా మారనున్నాయి. బీబీఎస్ఎస్ఎల్, ఐసీఏఆర్ మధ్య విత్తన వ్యవస్థల బలోపేతం కోసం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, సహాయ మంత్రులు క్రిషన్ పాల్, మురళీధర్, సహకార రంగ ప్రతినిధులు పాల్గొంటారు. కొమరోస్ దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఎంబాయ్ మహమ్మద్తో పాటు అక్కడి ప్రజలకు విదేశాంగ మంత్రి జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. విజన్ మహాసాగర్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అలాగే మలావి దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ జార్జ్ టీ చపోండాతో పాటు మలావి ప్రజలకు విదేశాంగ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్విట్జర్లాండ్లో జెనీవాలో నేడు జరుగుతున్న వినియోగదారుల పరిరక్షణ చట్టం విధానంపై అంతర్ ప్రభుత్వ నిపుణుల బృందం 9వ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశం బుధవారం వరకు కొనసాగుతుంది. వినియోగదారుల రక్షణ చట్టాలు, విధానాలు ఎదుర్కొన్న కొత్త సవాళ్లపై చర్చించేందుకు సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారుల రక్షణ అధికారులు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. భారత్ వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి కారే ఈ 3 రోజుల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వినియోగదారుల సమాచారం, విద్య, స్థిరమైన వినియోగం, అంతర్జాతీయ మార్కెట్లలో వినియోగదారుల రక్షణ చట్టాల అమలు, సరిహద్దు

వినియోగదారు రక్షణ వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో బాంకీపూర్, గుజరాత్లో మంజల్పూర్, మధ్యప్రదేశ్లో దతియా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 30న పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో ప్రస్తుత సభ్యులు నితిన్ నబీన్ రాజీనామా చేయడంతో బాంకీపూర్ సంఘం ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు యోగేష్ బాయ్ మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. అస్సాంలో గౌహటీలో బ్రిక్స్ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థల అధిపతుల సమాపేశం ఈ రోజు ప్రారంభం కానుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రగ్స్, అక్రమ రవాణా, వ్యసనాలకు వ్యతిరేకంగా సహకారం బలోపేతం చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. కేరళలో కొచ్చిలో ఈ రోజు ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమాపేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని రంగాల్లో మహిళా సాధికారత, మహిళా నేతృత్వంలో అభివృద్దికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు, అలాగే ఉమ్మడి ప్రాధాన్యతలో సహకారం పెంపొందించేందుకు బ్రిక్స్ సభ్య దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు సమాపేశమవుతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారత్కు ఇరాన్ రాయబారి కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో భారతీయ రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, పండితులు, మేధావులు, వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, మానవీయ సంబంధాలు ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 3-2 గోల్స్ తేడాతో మెక్సికోపై విజయం సాధించగా, నార్వే 2-1 తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. బ్రెజిల్ సీనియర్ ఆటగాడు నయమర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఇంగ్లాండ్, నార్వే జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో అండ్ 12:40 క్రాస్ అయిపోయి 46 seconds అయిపోయింది. మరి ఈ రోజు మన షోలో మన జ్ఞాపకాలకి సంబంధించిన రకరకాల డిస్కవరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి అప్పుడప్పుడు మనకి కొన్ని స్మెల్స్ అనేవి కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటాయి. లైక్ మనకి క్లోజ్గా ఉండే పీపుల్ అంటే ఎవరైనా వ్యక్తుల్ని కానీ వాళ్ళందరినీ గుర్తు చేస్తుంటాయి. లేకపోతే ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ మనకి గుర్తొస్తుంటాయి. అప్పుడు ఇలా జరిగింది కదా, ఇప్పుడు ఇలా జరిగింది కదా, ఇవన్నీ కూడా జస్ట్ స్మెల్స్ వల్లే వస్తుంటాయి తెలుసా. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇది? నేనైతే చాలా సార్లు ఫీల్ అయ్యా. అంటే నాకు కొన్ని స్మెల్స్ వల్ల కొంతమంది నా ఫ్రెండ్స్ ఎలా గుర్తొస్తుంటారు అనమాట. సో మీకు విషయం తెలుసా, 1913లో ఒక ఫ్రెంచ్ రైటర్ మార్సెల్ ప్రాస్ట్ అనే ఒక ఆయన తన నవలలో ఒక కేక్ స్మెల్ వల్ల తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని చెప్పేసి రాశారట. ఆ తర్వాత అది నిజంగానే జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకోవడం వల్ల సైంటిస్టులు తర్వాత ఆ డిస్కవరీకి ప్రాస్ట్ ఎఫెక్ట్ అని పెట్టడం కూడా జరిగిందనమాట. మరి ఎందుకు ఇలా జరుగుతుంది మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే, బట్ రైట్ నౌ మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఉదిత్ నారాయణ్ గారు అండ్ చిత్ర పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

జీతిన్ రోషన్ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేష్ అయ్యర్ అండ్ సర్షా త్రిపాఠి పాడిన సాంగ్ ఇది విన్నారు శ్రీమణి గారి లిరిక్ అనమాట. కొలంబస్ సినిమా నుంచి ఈ సాంగ్ విన్న తర్వాత 12:51 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మన మీకు తెలుసా టైం. యాక్చువల్ గా స్మెల్ ఏంటి, మెమరీస్ ఏంటి, అసలు స్మెల్ పెంచినప్పుడు మెమరీస్ గుర్తు రావడం ఏమిటి, అసలు దీనికి దానికి లింక్ ఏంటి, ఇదే కదా మన డౌట్. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే మనం ఏదైనా కొన్ని స్మెల్స్ పీల్చినప్పుడు ఆ సిగ్నల్స్ అనేవి వెళ్ళి మన బ్రెయిన్లో ఎమోషన్స్ని మెమరీస్ని కంట్రోల్ చేసే ఏరియాస్ని డైరెక్ట్గా చేరుతాయట. అందుకే ఇన్స్టెంట్గా మనకి పాత మెమరీస్ అనేవి గుర్తొస్తాయన్నమాట కొన్ని స్మెల్స్ పీల్చినప్పుడు. లైక్ కొంతమంది మనుషులు కానీ, లేకపోతే సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా. సో అదొక ట్రిగ్గర్ పాయింట్ లాంటిదన్నమాట మనకి సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇంకో విషయం తెలుసా, మనకి కొన్నిసార్లు ఫాల్స్ మెమరీస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక విషయం జరగకపోయినా జరిగినట్టు ఉన్నా లేనట్టు మన బ్రెయిన్ మనల్ని నమ్మేస్తుంది అన్నమాట.

0: సో దీనే ఫాల్స్ మెమరీస్ అంటారు. 1995లో ఎలిజబెత్ లోఫ్టస్ అనే ఒక సైంటిస్ట్ గుర్తించారు దీన్ని. అండ్ మరి నెక్స్ట్ 2012లో 2014లో కూడా జరిగాయి డిస్కవరీస్ మెమరీస్ మీద. దాని గురించి కూడా మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను బాహుబలి 2 సినిమా నుంచి. టైటిల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.
1: సాహో రే బాహుబలి

కందిరీగసన్ మంచి టైటిల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి సైంటిస్ట్ లో మన మెమరీని స్టోర్ చేసే స్పెసిఫిక్ బ్రెయిన్ సెల్స్ ని కూడా గుర్తించారు. అండ్ ఆ తర్వాత నోబెల్ ప్రైజ్ వచ్చిన ఎక్స్పెరిమెంట్ కూడా ఒకటి జరిగింది. అందులో ఏంటో తెలుసా అండి, మన బ్రెయిన్ లో జీపీఎస్ లాగా పనిచేసే సెల్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తించారట. అంటే అందుకే అనమాట మనకి అడ్రస్లు, రోడ్స్, ఇంకా ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా గుర్తుంటాయి. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, అప్పుడప్పుడు మనం కొన్ని మర్చిపోతుంటాం కదా, అది కూడా మంచిదే అంటున్నారు సైంటిస్టులు. అంటే మన బ్రెయిన్ ఏంటంటే అవసరం లేని వాటిని డిలీట్ చేసేసి కొత్త వాటి కోసం స్పేస్ ఉంచుకుంటుందంట. సో వెల్, మన బ్రెయిన్ కూడా సూపర్ కంప్యూటర్. ఇది స్ట్రాంగ్ గా ఉండాలి అంటే, మెమరీస్ మనకి చాలా బాగా గుర్తుండిపోవాలి అంటే ఏం చేయాలో తెలుసా, డైలీ 20 to 30 minutes ఎక్సర్సైజ్ చేస్తే మంచిదని కూడా చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది కూడా ఒక రీసెర్చ్, మెమరీస్ కి సంబంధించిన రీసెర్చ్ లో ఈ ఫ్యాక్ట్ కూడా తెలిసిందనమాట. సో సీతాకోక చిలుకలతో మొదలై మన దాకా వచ్చింది మన రీసెర్చ్ ఈరోజు మీకు తెలుసాలో. సో 20 to 30 minutes ఎక్సర్సైజ్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో నిద్ర కూడా చాలా చాలా చాలా అవసరం. మీరు బాగా మర్చిపోతున్నారు అంటే ఏదో జరుగుతుంది బ్రెయిన్లో. సో కొంచెం దానికి రెస్ట్ ఇవ్వండి. ఓకే, ఎప్పుడు దాన్ని అలా టగటక టగటక ఏదో అంటే, నాకు తెలిసి చాలా మంది ఏం చేస్తారంటే ఇలా ప్లగ్ కనుక మనం తీసుకెళ్లి స్విచ్ బోర్డ్లో పెట్టినట్టుగా ఆన్ చేస్తారు బ్రెయిన్ని. ఇక దానికి కొంచెం ప్రాపర్ రెస్ట్ అనేది పక్కన పెట్టండి, అసలు మినిమం రెస్ట్ కూడా ఉండదు. సో అలా చేయకుండా కొంచెం రెస్ట్ ఇవ్వండి అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఓకే, ఇదే మ్యాటర్. ఇవాళ మీకు తెలిసే ఇక్కడతో కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ ధీరాలో కలుసుకుందాం. రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సీఎల్ఓ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈవీ ఛార్జర్, పవర్ మాడ్యూల్స్, ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సోలం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గణన పత్రాల డిజిటలీకరణ పనులు కొనసాగుతున్నాయని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 54.96% పత్రాల డిజిటలైజేషన్ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గాను 4,13,46,505 మందికి, అంటే 99.32% మందికి పత్రాలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతెనల నిర్మాణం పూర్తి చేసేందుకు 90 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 9 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ వంతెనల నిర్మాణాన్ని తీరు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగ్, 13 నుంచి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై జోన్ల విధానంలో స్లాట్ బుకింగ్ ఉంటుందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని నెడవలు రైల్వే జంక్షన్ను 27 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్టు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు.

నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్లాజపురంలోని పీబీ సిద్దార్థ కళాశాలలో ఈ నెల 12న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ మేళా నిర్వహిస్తామని వివరించారు. విశాఖ చేపల రేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గణంతైన 6 మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బోట్ డ్రైవర్ కమ్ ఓనర్ కారి చిన్న ప్రాణాలతో బయటపడగా మిగిలిన వారి ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం కోస్ట్ గార్డు, మెరైన్ పోలీసులు, నౌకాదళ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. లూయి పాశ్చర్ అనే ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త శునకాల నుండి రేబిస్ వ్యాధి వస్తుందని గుర్తించి ఆ వ్యాధిని అరికట్టడానికి 1886 జూలై 6వ తేదీన టీకా కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జూలై 6వ తేదీని జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 1:04 PM కూడా అయిపోయింది. సో మరి మ్యాటర్ ఏంటంటే, సక్సెస్కి ఫార్ములా ఏంటి అని ఎవరైనా అడిగారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు, అంతే కదా. బట్ ఎవరు ఎలా చెప్పినా ఫైనల్గా ఆ ఫార్ములా ఉండేది, ఆ ఫార్ములాలో ఉండేది ఒక డ్రీమ్, ఒక డిసిప్లిన్, ఒక హార్డ్ వర్క్, ఒక పేషెన్స్, ఇవన్నీ డెఫినెట్గా ఉంటాయి కదా. సో మరి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఇవన్నీ ఉంటేనే ఎవరికైనా సరే సక్సెస్ వస్తుంది. మరి ఇవాళ మనం అలాంటి ఒక సక్సెస్ఫుల్ జర్నీ గురించి, ఆ వెనకాల ఉన్న ఒక అమ్మాయి కష్టం గురించి మాట్లాడుకుందాం. మరి తన బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి, ఇవన్నీ ఇలా ఎన్నో విషయాలు, అసలు అమ్మాయి ఎవరు, ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం. ఓకే, బట్ రైట్ నౌ పౌర్ణమి సినిమా నుంచి ఎస్పి బాలుగారు అని చిత్ర పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సిరివెన్ల గారు లిరిక్ ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ మనమున్న ధీరా ప్రోగ్రాంలో.

ఎస్, మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అమ్మాయి రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదండి, కానీ ఫ్యామిలీ అండ్ ఫేమస్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. జస్ట్ ఒక ట్రైబల్ విలేజ్ నుంచి వచ్చిన ఒక సాదా సీదా అమ్మాయి అనమాట. కానీ తన పట్టుదలతో, తన హార్డ్ వర్క్తో చరిత్రని సృష్టించింది. అండ్ తను వేరెవ్వరో కాదు, వి శ్రీపతి గారు అనమాట. తమిళనాడుకి ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ సివిల్ జడ్జి తను. 23 ఏళ్ల వయసుకే ఫస్ట్ సివిల్ జడ్జిగా తను హిస్టరీ క్రియేట్ చేసింది. సో తన గురించి ఇవాళ షోలో మనం కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం సుమంగళి అండ్ సత్య కిడ్ సత్య పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కలుసుకోవాలని సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

ఎస్, మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఈ రోజు మనం వి శ్రీపతి గారి గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా, తమిళనాడుకి ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ సివిల్ జడ్జ్. సో వి శ్రీపతి గారి చైల్డ్హుడ్ అంతా కూడా తమిళనాడు దగ్గర అనమాట. మలయాళీ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి తను, సింపుల్ ఫ్యామిలీ, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నారు, పెద్దగా ఫెసిలిటీస్ లేని ఏరియాలో పెరిగారు. కానీ ఇవన్నీ కూడా ఒకవైపు, తన డ్రీమ్ ఇంకొక వైపు, తనకి జడ్జ్ అవ్వాలని కోరిక అనమాట చిన్నప్పటి నుంచి. అసలు ఊహించండి, కొంతమందికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి స్కూల్స్, లైబ్రరీస్, కోచింగ్ సెంటర్స్, ఇంటర్నెట్, అన్నీ కూడా, అంటే నేను ఇప్పుడు సంగతి చెప్తున్నా, బట్ వాళ్ళ ఎఫర్ట్స్ తక్కువ ఉంటాయి. కానీ ఎక్కడో ఒక మారుమూల ప్రదేశంలో ఉంటున్న వి శ్రీపతి లాంటి అమ్మాయిల కళలు ఎలా ఉన్నాయో చూసారా? సో మరి మరి అలాంటి డ్రీమ్ ఉన్న అమ్మాయికి లైఫ్ లో తర్వాత నెక్స్ట్ ఏమైంది బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీకోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మొగుడు సినిమా నుంచి, ఎంజాయ్ లిస్నింగ్.

0: కార్తీక్ పాండే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు. అండ్ మన ముందాం ధీర ప్రోగ్రామ్ లో మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20. రీజనల్ న్యూస్ మీకోసం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు అదనపు న్యాయమూర్తులు. రాష్టంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 1400 నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ పనితీరును సమీక్షించడంతో పాటు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం రాష్టంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి మూడు ఆర్థిక ప్రాంతాల అభివృద్దికి సంబంధించిన ప్రణాళికలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ది, ఉపాధి అవకాశాల విస్తరణకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుండి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై నౌకాదళం, తీర ప్రాంత దళం అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. రక్షించబడిన మత్స్యకారుడు కారీ చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా

0: మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం రెండవ రోజు ప్రత్యేక నౌక, రెస్క్యూ బోట్, హెలికాప్టర్ సహాయంతో నౌకాతీర ప్రాంత దళాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న విశాఖపట్నంలో పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఏడుగురిలో మనకి ఒక వ్యక్తి కర్రీ చిన్న దొరకడం జరిగింది. మిగతా ఆరుగురు కోసం కూడా ఈ రోజు వెతకడం జరుగుతుంది. కోస్ట్ గార్డ్ గారు ఉన్నారు, ఆయన ఇచ్చినటువంటి సమాచారం మీద కూడా వీళ్ళు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఆ ఏడుగురిలో ముగ్గురు బోట్ సింక్ అవుతుందని చెప్పి కొంచెం దూరంగా ఉన్నటువంటి షిప్ దగ్గరికి వీళ్ళందరూ కూడా ఈత కొట్టుకుని రావడం చెప్పడం అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరు ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా ఆయన కొంత గైడెన్స్ ఇస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి గైడెన్స్ లో కూడా వీళ్ళు కొంత మానిటరింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ కోస్ట్ గార్డ్ కూడా చేస్తున్నారు, అలాగే నావీతాలకు రెండు బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి, అలాగే రెండు హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్ లో రెస్క్యూ ఆపరేషన్స్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తున్నారు.
0: రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, దక్షిణ కొరియా పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో సియోల్లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, శ్రీ సిటీలో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ చార్జర్ పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సోలం సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. తిరుపతిలో ఇప్పటికే డిస్ప్లే, అసెంబ్లీ సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ షెల్ఫ్ లేబుల్స్తో పాటు డిస్ప్లే ఆధారిత ఇతర ఉత్పత్తుల తయారీని కూడా శ్రీ సిటీలో విస్తరించాలని మంత్రి లోకేష్ సంస్థ ప్రతినిధులను కోరారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశంలో రైతులు సముద్ర తీరంలో సహజంగా ఏర్పడిన పర్రా భూముల ఆక్రమణల తొలగింపు, డ్రైన్ల ఆధునీకరణ, కోనసీమలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, డెల్టా ఆధునీకరణ కోసం ఇప్పటికే 14 కోట్ల రూపాయలు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామని చెప్పారు. ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని నేలపాడు హైకోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సిహెచ్ పురుషోత్తం కుమార్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నియామకాలతో రాష్ట హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29 నుండి 32కు పెరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతుల నిర్మాణం పూర్తి చేసేందుకు 90 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలోని 9 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ వంతెనల నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. వీటిలో 11 వంతెనలకు అప్రోచ్ రోడ్లు, మరో 3 చోట్ల వంతెనలతో పాటు రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. భూసేకరణ జాప్యం తదితర కారణాలతో నిలిచిపోయిన ఈ పనులను ప్రత్యేక చొరవతో పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్టంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నెల 8వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్, 13 నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై జోనల్ విధానంలోనే స్లాట్ల బుకింగ్ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ లేదా సచివాలయాల ద్వారా ఉచితంగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, సదరం సేవలన్నీ పూర్తిగా ఉచితమని మంత్రి తెలిపారు. దళారులను ఆశ్రయించి ఎలాంటి నగదు చెల్లించవద్దని దివ్యాంగులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు రైల్వే జంక్షన్ను 27 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించినట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందన్నారు. ఇందులో భాగంగా నిడదవోలు జంక్షన్ ఆధునిక రూపు కల్పించినట్లు చెప్పారు. స్థానిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్ భవనాన్ని అభివృద్ది చేయడంతో పాటు విశాలమైన పార్కింగ్ సౌకర్యం,

పొడిగించిన ప్లాట్ఫారంలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు వేచి ఉండే గది దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. లూయీ పాశ్చర్ అనే ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్త సున్నకాల నుండి రేబిస్ వ్యాధి వస్తుందని గుర్తించి ఆ వ్యాధిని అరికట్టడానికి 1886 జూలై 6వ తేదీన టీకా కనుగొన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జూలై 6వ తేదీని జూనోసిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జంతువులు, ప్రత్యేకించి పెంపుడు జంతువుల నుండి మానవులకు వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఉద్యోగుల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఫారాల ఆన్లైన్ సమర్పణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీఎస్ఎస్డిసి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 12వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఈ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. హైకోర్టులో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 3 అదనపు న్యాయమూర్తులు. రాష్టంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 1400 నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని వెల్లడించిన మంత్రి పీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: సో మరి ఈ రోజు మనం లేటెస్ట్ సెన్సేషన్ అయిన అమ్మాయి వి శ్రీపతి గారి జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి జడ్జ్ అవ్వాలనేది తన అంబిషన్. మరి మొత్తానికి అయితే లా చదివింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అయింది, అండ్ కంటిన్యూగా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంది తన లైఫ్ లో. తనకి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఎప్పుడొచ్చింది తెలుసా? 2023 నవంబర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ అది ఆ రోజున. సో మరి ఎగ్జాక్ట్ గా 2 రోజుల ముందే తనకి డెలివరీ అయిందిట, బాబు పుట్టాడు. మరి జనరల్ గా అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఎవరైనా ఏం చేస్తారండి? ఆలోచిస్తుండండి, నేను తినేం చేసిందో చెప్తాను. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరి కోసం కార్తికేయ 2 సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తాను, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే చేయండి.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన స్టూడియోలో టైం 1:31 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అండ్ మనమున్నాం ధీర ప్రోగ్రామ్ లో అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి వెల్కమ్ బ్యాక్ టు ధీర.

0: రోజున. సో మరి ఎగ్జాక్ట్ గా 2 రోజుల ముందే తనకి డెలివరీ అయిందిట, బాబు పుట్టాడు. మరి జనరల్ గా అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఎవరైనా ఏం చేస్తారండి? ఆలోచిస్తుండండి, నేను తినేం చేసిందో చెప్తాను. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరి కోసం కార్తికేయ 2 సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తాను, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే చేయండి.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం.

ఉన్నికృష్ణ నేను శ్వేతా మోహన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. వనమాలి గారి లిరిక్ బ్యూటిఫుల్ సాంగ్ రంగం సినిమా నుంచి విన్న తర్వాత 143 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన క్లాక్. ఓకే, మరి మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు తమిళనాడు ట్రైబల్ ఉమెన్ సివిల్ జడ్జ్, అది కూడా ఫస్ట్ సివిల్ జడ్జ్ అనమాట ట్రైబల్ ఉమెన్ కమ్యూనిటీ నుంచి. సో వి శ్రీపతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సో మరి యాక్చువల్ గా తను సివిల్ జడ్జ్ ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి ముందే, సో తనైతే తనకి మ్యారేజ్ అయిపోయింది అండ్ తనకి ఒక బాబు కూడా పుట్టాడు. ఎగ్జామ్కి 2 రోజుల ముందే ఎగ్జాక్ట్ గా డెలివరీ అయిపోయింది అనమాట తనకి. సో మరి డెలివరీ జరిగి చక్కగా బాబు పుట్టాడు. అయితే ఒకప్పుడు తన ఎంతగానో ప్రిపేర్ అయిన సివిల్ జడ్జ్ ఎగ్జామ్ డే కూడా వచ్చేసింది. అండ్ ఇంకో పక్కన మదర్ గా తనకి వచ్చిన ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ అనమాట. సో మరి ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా ఏం చేస్తారు, జనరల్ గా అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఏమి ఇస్తారు, ఎగ్జామ్ వదిలేసేలా ఇప్పుడు ఏమైంది అంటారు, నేను నెక్స్ట్ ఇంకోసారి చూసుకోవచ్చులే అని కూడా చెప్తారు. బట్ అలాగే చెప్పారట శ్రీపతి గారు కూడా. బట్ తను మాత్రం డ్రీమ్ కే ఓటేసింది. ఆ బాబుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పగించి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారట. సో ఎగ్జామ్ సెంటర్ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నా కూడా తనకి కొంచెం పెయిన్స్ అవి, అంటే జస్ట్ 2 డేస్ అయింది కాబట్టి, 48 అవర్స్ అయింది కాబట్టి డెలివరీ అయ్యి, మేబీ ఇదంతా మదర్స్ కి బాగా తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మరి అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా అంత దూరం ట్రావెల్ చేసి తను సివిల్ జడ్జ్ ఎగ్జామ్ కి చక్కగా వెళ్ళి అటెండ్ అయిందనమాట. సో తన కంఫర్ట్ కన్నా తన డ్రీమ్ కే ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. క్విట్ అవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు. కొన్ని మంత్స్ తర్వాత రిజల్ట్ వచ్చింది, తన ఎగ్జామినేషన్ క్లియర్ అయిపోయింది. సో వాళ్ళ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఫస్ట్ సివిల్ జడ్జిగా చరిత్ర సృష్టించింది వి శ్రీపతి గారు. సో మరి వాళ్ళ స్టేట్ టోటల్ తమిళనాడు మొత్తం కూడా తనని సెలబ్రేట్ చేసుకున్నట్టు తన ఈ సక్సెస్ ని. అండ్ మరి తర్వాత ఎంత అంటే చీఫ్ మినిస్టర్ కూడా చక్కగా వచ్చేసి ఆయన సైతం మెంచుకున్నారట. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారట శ్రీపతి గారిని చూసి. మరి ఈ స్టోరీలో నాకు కొన్ని పాయింట్స్ అయితే అర్థమయ్యాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఎస్బి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను రాబోయే చందమామ సినిమా నుంచి వేటూరి గారి లిరిక్ లో. ఈ సాంగ్ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

అర్ధ శతాబ్దం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 156 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ నేను మీ ఆర్జే శృతి, అండ్ మనమున్నాం ధీర ప్రోగ్రామ్ లో. ఈ రోజు మనం వి శ్రీపతి గారి జర్నీ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఉమెన్ సివిల్ జడ్జ్ అనమాట ఆవిడ. సో మరి తమిళనాడుకి, అండ్ ఏ పని చేయటానికైనా పర్ఫెక్ట్ టైం అనేది ఉండదండి, ఇదైతే నాకు అర్థమైంది. అంటే ఎప్పుడైతే మనం ఒక పని చేద్దామని ఫిక్స్ అవుతాం చూసారా, ఆ మూమెంట్ అనేది చాలా చాలా చాలా ముఖ్యం, అంతే కదా. సో అండ్ పెయిన్ అనేది, అంటే బాధ అనేది మనకి టెంపరీ, కానీ అవకాశాలు మాత్రం మళ్ళీ రాకపోవచ్చు. ఇది కూడా గుర్తుంచుకోవాలి కదా. అండ్ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్, మన ఆర్థిక పరిస్థితులు, ఇవేమీ కూడా మన ఫ్యూచర్ని డిసైడ్ చేయవు. మరి ఏం డిసైడ్ చేస్తుంది? మన మైండ్ సెట్. అది మన కంట్రోల్లో ఉండాలి కదా. సో మరి ఆడవాళ్ళు తలుచుకుంటే అటు కుటుంబాన్ని ఇటు లక్ష్యాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయగలరు, అంతే కదా. సో అలా ఈ అంటే ఈ పాయింట్

0: ప్రూఫ్ చేసిన స్టోరీస్ మనం చాలా మాట్లాడుకున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో అదైతే గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి, వచ్చిన అవకాశాన్ని వాడుకుంటారా లేకపోతే పర్ఫెక్ట్ టైం అంటూ ఒక టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటారా? ఓకే, వెల్ మంచి డెసిషన్ అయితే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో మరి ఇది ఇవాళ ధీరా. మళ్ళీ మనం ఎగ్జాక్ట్ గా సందడే సందడిలో కలుస్తాం. ఎక్కడ అంటే 2:30కి మా ఇదే ఛానల్లో, వివిధ భారతి ఛానల్లోనే. ఓకేనా? మీ శృతి మళ్ళీ అప్పుడు కలుస్తుంది. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మరి నెక్స్ట్ అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎగ్జాక్ట్ గా 2:00కి మీకోసం న్యూస్ అయితే వచ్చేస్తాయి ఇంగ్లీష్లో. వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. స్టే ట్యూన్డ్. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం 2:31 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది. సో మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం వింటైపోయాం సండే సండే గేమ్ షోలోకి. ఎస్, మరి వచ్చేసాం మన టైంలోకి, వచ్చేసాం మొత్తానికి. హ్యాపీగా అలా లంచ్ చేసి ఆరాంగా రిలాక్స్డ్గా కూర్చున్నారు కదా. శృతి ఏం ప్రశ్నలు వేస్తుంది, మనం ఏం సమాధానాలు చెప్పాలి, తెలుసుని చెప్పాలా తెలియదని చెప్పాలా అని వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, వస్తున్నా ఆ పాయింట్కే వస్తున్నా. నాకు తెలిసి మీరందరూ కూడా ఈరోజు కరెక్ట్ ఆన్సర్సే పంపిస్తారని అనుకుంటున్నాను, బట్ ఇక్కడైతే కొన్ని మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. పెడల జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సండే సండే. హలో, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ హార్టీ వెల్కమ్ సండే సండే గేమ్ షోలోకి. అండ్ నెక్స్ట్ మెసేజ్, టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి ఫ్రమ్ కాజా, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ శృతి మేడం, ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ నెక్స్ట్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, సండే సండేకి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. ఓకే, మీకు కూడా హార్టీ వెల్కమ్ షోలోకి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, వెల్కమ్ అంటూ కాకాని నుంచి పద్మశేఖర్ మెసేజ్ చేశారు. పద్మశేఖర ఏంటిది. ఓకే, ఎనీవేస్, మరి బ్యూటిఫుల్ సాంగ్స్.

కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోలాడ తెలియకపోతే తెలుసుకొని పంపాలి అంటున్నారు. చూద్దాం చూద్దాం ఎంతవరకు పంపిస్తారో ఈరోజు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్. సందడేస్ అందరికీ స్వాగతం. శుభ మధ్యాహ్న శృతి మేడం, ఎలా ఉన్నారు? క్షేమమేనా? ఎస్, చక్కగా ఉన్నాను. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిపాడు నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటున్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హలో. సో మరి అదండి సంగతి, చాలా మెసేజెస్ అయితే వచ్చేసాయి. సో మరి వెయిట్ చేస్తున్నారు కదా, ఫస్ట్ క్వశ్చన్ లో కూడా డైరెక్ట్ గా వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఒకటి ఉందండి, కడుపు నిండా రాగాలు ఉంటాయి దానికి, కానీ ఒంటి నిండా గాయాలు ఉంటాయి. ఏంటది? అది మనిషా, వస్తువా, ఏ

కానీ ఒంటి నిండా గాయాలుంటాయి. ఏంటది, అది మనిషా వస్తువా ఏం అయి ఉండొచ్చు? మీరు గెస్ చేసి నాకు చెప్పండి. కడుపు నిండా రాగాలుంటాయి కానీ ఒంటి నిండా గాయాలు ఉండేది ఎవరికి? ఓకే, సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ పంపించండి. అండ్ రైట్ నా నాని పాట, శృతి వస్తే నాని పాట వచ్చేస్తుంది అంతే. సో మరి రైట్ నా బలబల మగాడు వై సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3.

రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజ్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, సందేశ్ అందరికీ స్వాగతం, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు. హలో, ఓకే. సో నెక్స్ట్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి కూడా రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగొండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, మోహన్ రెడ్డి గారు రోజా శ్రీ సాయి పటమట నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమినిపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి. అండ్ ఆల్సో మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. అండ్ సుధా కొత్తగూడెం నుంచి. అండ్ వేదాంష్ చెన్నై నుంచి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సరే. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు. అండ్ ఆల్సో హాయ్ శృతి మేడం, బాగున్నారా అంటూ భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. ఓకే, సో నేను బాగున్నానండి. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఖమ్మం డిస్టిక్ నుంచి రెబవరం విలేజ్ నుంచి అమీదా బేగం, రజియా హసీఫా ఆన్సర్ కరెక్ట్ గా పంపించారు. ఓకే, సో నెక్స్ట్ అయితే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ తేజశ్రీ శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్న, చాణిక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్. ఇంతమందిని చెప్పాక కూడా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. పక్కన వివేక్ అని పంపించారు. ఓకే, కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇందుకే ఆన్సర్ ఎక్కడ ఇంత పెద్ద మెసేజ్ లో. సో నెక్స్ట్ మెసేజ్, భాస్కర్ పెడను నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కాకాని నుంచి, ఓకే, పద్మా శేఖర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నేతాజీ గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల్ల చిరమస్తానరావు గారు, దామల్ల పద్మస్తానరావు గారు, నమస్తే మేడం గారు, మీరు వినిపించిన పాట చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ చౌడేశ్వరి కాలనీ అనంతపురం డిస్టిక్ నుంచి నబీషా ఇంకా వాలి రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం నుంచి అనమాట, పెద్దగూడెం విలేజ్ నుంచి, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సీత రైట్ ఆన్సర్ పంపిస్తే పక్కన సీతాఫలం ఏమిటండి, సీతాఫలం పాట పాడుతుందా, అజ్జో. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికైపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మలాంటి కర్నూలు బాలాజీ నగర్ నుంచి, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయితే చంద్రశేఖర్ గారు పద్మ కాకాని నుంచి, మీరు రకరకాల నెంబర్లలోంచి పంపిస్తున్నారా మెసేజ్ని. ఎనీవేస్, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇంకా చాలా చాలా రైట్ ఆన్సర్స్ ఉన్నాయి అనుకుంటున్నాను, మెసేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మరి నేను అడుగుతున్న క్వశ్చన్, కడుపు నిండా రాగాలుంటాయి కానీ ఒంటి నిండా గాయాలుండేది ఎవరికి? రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, అలియాస్ జానకి సినిమా నుంచి నా ఫేవరెట్ సాంగ్, వింటూ ఎంజాయ్ చేస్తాను, స్టే ట్యూన్డ్.

Yes, beautiful song. Shravan and Kavya Panna song. Tivindaru 249 cross up 55 seconds mana time. So Anantapur Ninchi Mastan Bhasha Janu. Hi, Namaste Shruti Garu and to answer correct ka vamincharu. Congratulations and next Kanul Muzaffar Nagar Ninchi Ramakartika Venalavalli Tulasi Raghavendra Madan Kumar Anuradha. Right answer. Next VV Reddy Garu Kuda right answer vamincharu and Nizamabad Weekly Bazaar Ninchi M. Murhari Yasoda Janaki Razu. And text message Kannul Ninchi Nasreen and Nazir family and next Ramesh Donti Anantapuram Ninchi and Jayam Bhasha family Kannul Ninchi and Mubbalakotesrao Garu Polavaram Ninchi Uravakonda Ninchi Ishwaraya Garu and next message Shweta from Tirupati. Okay, so Andaru Kuda right answer and Lata from Vuyur Kuda right answer Pamincharu and Nandhyala Jilla Ninchi Subbareddy Palli Gramam Priya Srinivas Reddy Pamincharu right answer and Vikhyat Chittur Ninchi రైట్ ఆన్సర్ మేడం మీరు వస్తే స్టూడియోలో టైం అలా గడిచిపోతుంది థ్యాంక్ యూ మీ అభిమానానికి అండ్ నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆల్సో ఓకే దద్దుకూర్ విలేజ్ కాదు కాదు దుద్దుకూర్ విలేజ్ నుంచి అనుకుంటా సామ్రాట్ గారు రైట్ ఆన్సర్ పంపించారు అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అక్తర్ ఓకే అండ్ జైనాబ్ ఓకే సో మరి రైట్ ఆన్సర్ పంపించారు రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట ఓకే రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు ఇంకా జయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ కొల్లిపర్రు నుంచి మౌలాలి నుంచి అనమాట మౌలాలి గారు ఐ మీన్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ బ్రహ్మం ఫ్రమ్ కంహం రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సో పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఇంకా ఆండాళ్ళు పంపించారు అండ్ నెక్స్ట్ ఓకే సో తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం నుంచి మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం అని చెప్పేసి అంటూ జామకాయ ఏమిటండి చచ్చో నెక్స్ట్ పులిపాటి వెంకటేష్ ఇంకా పులిపాటి సత్యవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు అండ్ నెక్స్ట్ మెసేజ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అండ్ ఆల్సో అశోక్ గన్నవరం నుంచి కూడా రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల నమస్కారం సార్ నమస్తే మేడం సార్ కూడా ఉన్నారా ఇక్కడ నా పక్కన ఓకే నైస్ వెరీ నైస్ ఆన్సర్ యాక్చువల్గా ఆన్సర్ కరెక్ట్గా పంపించారు అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు హార్డ్ క్వశ్చన్ వేశారు అంటున్నారా ఇందుకు ఎవరు నబీషా ఇంకా వలి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఓకే హార్డ్గా అనిపించిందా మీకు మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు మరి దానికి ఏమంటారో నెక్స్ట్ షబీనా కూరబాలకోట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు ఓకే సో ఇందుకి రైట్ ఆన్సర్ ఏంటంటే ఫ్లూట్ అనమాట ఓకే ఫ్లూట్ మురళి పిల్లల గ్రోవీ ఓకే సో కడుపు నిండా రగాలు ఉంటాయి ఒంటి నిండా గాయాలుంటాయి అది మ్యాటర్ ఓకే సో మా నెక్స్ట్ పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను సో చాలా రోజులైంది కదా శృతి మార్క్ క్వశ్చన్ అడిగి ఓకే సో మరి ఈ రోజు మనం అట్లాంటి ఇట్లాంటి పార్కులో కాదు ఒక ఫ్రూట్ పార్కులోకి వెళ్తున్నాం పండ్ల పార్కులోకి ఓకేనా

0: సో మరి ఏంటంటే మ్యాటర్, అక్కడ ఏం జరుగుతోందంటే నాలుగు బెంచులు ఉన్నాయి ఎప్పటిలాగానే, ఆ నాలుగు బెంచుల మీద ఈసారి నాలుగు పళ్ళు ఉన్నాయి. ఆ ఒక్కొక్క పండు పక్కన ఒక్కొక్క కోడ్ ఉందన్నమాట, ఒక నెంబర్ వేసి ఉంటుంది. అయితే ఒక్క పండు పక్కన మాత్రం ఒక నెంబర్ వేసి లేదు. సో అక్కడ ఏ నెంబర్ ఉండాలి అనేది మీరు కనిపెట్టాలి. అర్థమైపోయింది కదా క్వశ్చన్? నాలుగు బెంచుల మీద నాలుగు ఫ్రూట్స్ పెట్టున్నాయి, ఆ ఫ్రూట్ పక్కన ఒక నెంబర్ ఉంటుంది, ఒక్క దాని పక్కన మాత్రం నెంబర్ లేదు. సో దాన్ని మీరు కనిపెట్టి నాకు చెప్పాలి. ఇంతకీ ఏంటా ఫ్రూట్స్, ఏంటా నెంబర్స్ అంటే, ఫస్ట్ బెంచ్ మీద యాపిల్ ఉంది, యాపిల్ పక్కన 50 అని ఉంది. అండ్ సెకండ్ బెంచ్ పక్కన మ్యాంగో ఉంది, మ్యాంగో పక్కన 50 అని ఉంది. గ్రేప్ ఉందన్నమాట, గ్రేప్ పక్కన థర్డ్ బెంచ్లో 47 అని ఉంది. మరి ఫోర్త్ బెంచ్లో బనానా ఉంది, బనానా పక్కన ఏ నెంబర్ ఉండాలి? ఇది నా క్వశ్చన్. యాపిల్ పక్కన 50, మ్యాంగో పక్కన 50, గ్రేప్ పక్కన 47, బనానా పక్కన ఎంత ఉండాలి? మీరు గెస్ చేసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8666 8662488 1414, ఈ నెంబర్ కనమాట. సో రైట్ నో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, సరే నోడు సినిమా నుంచి ప్రైవేట్ పార్టీ సాంగ్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ విత్ భారతి FM 101.3.
1: దిస్ ఇస్ ఎ ప్రైవేట్ పార్టీ.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, మరి ఈ బ్యూటిఫుల్ షోలోనే మనం ఉన్నాం, సందడి సందడి గేమ్ షోలో. మరి రైట్ నౌ స్టూడియోలో టైం 3:00 అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే మీకోసం వచ్చేస్తాయి. స్టే ట్యూన్డ్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते, एफएम न्यूज की स्वागतम, నేను మే సరితా। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై ఈ రోజు సమీక్ష నిర్వహించారు। అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు। ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడల్లో గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు। మునికోడల్లి ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించి స్వయం సమృద్ధి బస్సు షెల్టర్ నమూనాను పరిశీలిస్తారు। ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుండి నిన్న వేటకు వెళ్లి కళ్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరిని సురక్షితంగా రక్షించినట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు। మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారన్నారు। ఆంధ్రప్రదేశ్లోని 123 మున్సిపాలిటీల్లో 18,000 కోట్ల రూపాయలతో సురక్షిత మంచినీటి ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు। నెల్లూరు నగరంలో మంత్రి నిన్న పర్యటించి కాలువలు ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులను పరిశీలించారు। ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఈరోజు। మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1930 జూలై 6వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అప్పటి తూర్పుగోదావరి జిల్లా రాజోలు శంకరగుప్తంలో జన్మించారు। కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న మురళీకృష్ణ సొంతంగా కొన్ని రాగాలను ఆవిష్కరించారు। రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 14 వంతుల నిర్మాణం పూర్తి చేసేందుకు 90 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు। ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది। దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు। ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం, తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం।

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:02 క్రాస్ అయ్యి 3:03 క్రాస్ అయ్యి 3 సెకండ్స్ అయిపోయింది మన సందడేస్ అండ్ గేమ్ షో టైం. సో మరి నేను అడిగిన క్వశ్చన్ పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ కి, సో మరి ఎం కొండారెడ్డి సిద్ధవట్ట మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అరే రే

0: సారీ అండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా రాంగ్ ఆన్సర్. ఆల్రెడీ నేను గ్రేప్ కి చెప్పాను, ఇది అయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంది కానీ, బట్ అదైతే రాంగ్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న కూడా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ బనానా టెన్నా, నో నో రాంగ్ ఆన్సర్. ఇందుకు ఎవరంటే కాకా నుంచి పద్మ, ఇంకా శేఖర్. ఓకే, నెక్స్ట్ కమతం వెంకట లక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, నో రాంగ్ ఆన్సర్ అండి. అండ్ పెడన జోగానందరావు కాల్ నుంచి, అప్పలరాజు గారు, ఓ మై గాడ్, 175, నో అస్సలు కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నో నో నో, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నో రాంగ్ ఆన్సర్. కాల శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ 3 లేదా 53 అంటూ గణేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోనాపూర్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ రాజోలి మండలం వీబస్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్, చరణ్, సాహిత్య, సౌమ్య, అంజలి, సరళ, ఓకే, నో 60 కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపూర్ మస్తాన్ భాషా జాను, నో రాంగ్ ఆన్సర్ అండి. అరే రే, అందరికీ ఏమైంది ఈరోజు? సెకండ్ క్వశ్చన్ ఇందాక ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రూపేష్ ప్రేమ్ కుమార్ అండ్ సత్యవీడు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి, ఓకే, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప, ముద్దునూరు కడప జిల్లా నుంచి, ఓకే. నెక్స్ట్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కూడా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమిటిది, అయ్యయ్యో 64 అయితే కాదు, ఎక్కడి నుంచి అంటే రెబ్బవరం విలేజ్.
1: This is Akashvani, the news read by Valsa Williams. Prime Minister Narendra Modi has embarked on a 6-day visit to Indonesia, Australia and New Zealand. In his departure statement, the Prime Minister said his visit to the three countries will further strengthen India's Act East policy, Mahasagar vision, as well as the country's outlook towards a free and open Indo-Pacific. Prime Minister Modi said his visit to Indonesia will further deepen the comprehensive strategic partnership, which was elevated during his 2018 visit and follows President Prabowo's state visit to India as the chief guest at the Republic Day celebrations in 2025. Prime Minister Modi said he will also interact with the Indian diaspora and visit the Prambanan temple complex in Yogyakarta with President Prabowo. From Indonesia, the Prime Minister will travel to Melbourne at the invitation of Australian Prime Minister Anthony Albanese. He said the visit will strengthen the India-Australia comprehensive strategic partnership through discussions on defence and security, trade and investment, education, mobility, emerging and critical technologies, sports and people-to-people ties. He will also interact with the Indian diaspora. The Prime Minister will then visit Auckland at the invitation of New Zealand Prime Minister Christopher Luxon. He said the visit will build on the momentum in bilateral ties following Prime Minister Luxon's visit to India in March last year, with discussions focusing on economic, trade and commercial engagement. Railways Minister Ashwini Vaishnav has said that more than 300 special trains will be operated for the Rath Yatra of Lord Jagannath this year. These are in addition to the regular more than 800 trains. Talking to reporters in New Delhi today, Mr. Vaishnav said he will review the railway preparations for the upcoming Rath Yatra to ensure smooth operations.
2: We will be operating 300 plus special trains during the Ratha Yatra of Mahaprabhu Jagannath Ji, and during Onam festival we'll be running about more than 100 special trains. This is a big effort from railways, effort from the central government, effort from Prime Minister Shri Narendra Modi Ji to make sure that our citizens get affordable and safe services. We'll continue to work in that direction.
1: Home Minister and Minister of Cooperation Amit Shah today said the cooperative movement is entering a new phase of expansion through reforms, digitization and professional management. Addressing the fifth foundation ceremony of Ministry of Cooperation, Mr. Shah said a ranking framework has been announced to recognize the five best performing cooperative societies in every region.
3: I would like to begin by saying that the Modi government's decision has taken the country to a new stage of development. Throughout the country's 75-year journey, the cooperative movement remained largely neglected and

స్టెప్స్ సాంగ్ అయితే వినేశారు మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి 3:14 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది మన సందరి సందరి గేమ్ షో టైం. సో మరి నాకైతే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నేను అడిగిన పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ కి చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. ఎవరెవరు పంపించారు చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు, హాయ్ శృతి గారు, రేడియో సెట్ లో మీ వాయిస్ వినిపించట్లేదు, గమనించగలరు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు సెట్ అయిందని అనుకుంటున్నాను. మరి ఎనీవేస్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ మనకి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగరాజ్ గారు కోడుపూర్ నుంచి కొండపేట, ఓకే రాంగ్ ఆన్సర్ అండి. కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని మెసేజ్ చేశారు. హలో కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి 57 కాదండి. అండ్ నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, బనానా పక్కన ఏ నెంబర్ ఉన్నాలో ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. ప్రశ్న ప్లీజ్ అంటున్నారు పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. ఓకే ఏం లేదు, పార్క్ లో 4 బెంచ్లు ఉన్నాయి, 4 బెంచ్ల మీద 4 ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్ పక్కన ప్రతి ఒక్క ఫ్రూట్ పక్కన ఒక కోడ్ ఉంది. అయితే 4 బెంచ్ లో ఉన్న ఫ్రూట్ పక్కన మాత్రం కోడ్ లేదు. అది ఏ నెంబర్ ఉండాలి అనేది మీరు గెస్ చేసి నాకు పంపించమని చెప్పాను. సో ఫస్ట్ బెంచ్ మీద యాపిల్ ఉంది, దాని పక్కన 50 అనే ఒక కోడ్ ఉంది. మ్యాంగో పక్కన సెకండ్ బెంచ్ లో 50 అనే కోడ్ ఉంది. అండ్ థర్డ్ బెంచ్ లో గ్రేప్ ఫ్రూట్ ఉంది, గ్రేప్ పక్కన 47 అనే ఒక కోడ్ ఉంది. సో మరి ఫోర్త్ బెంచ్ లో బనానా ఉంది, బనానా పక్కన కోడ్ అనేది లేదనమాట. సో మీరు అక్కడ ఏ కోడ్ ఉంటే కరెక్ట్ గా ఉంటుంది అనేది గెస్ చేసి నాకు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి, అది మ్యాటర్. ఓకే అర్థమైంది కదండి రంగారావు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే గణేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోనాపూర్ నుంచి 1 నుంచి 100 ఏదో ఒకట. అండ్ నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మాకు ఓకే సో మరి విజయవాడ ఓకే వివిధ భారతికి అంటూ ఓకే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ అయితే వచ్చింది చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి. హలో శృతమ్మ, ఇప్పుడే ఆన్ చేశా, ఓకే లేట్ అయింది అంటున్నారు. 53 కాదు, 47 కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట కోడిమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్. అండ్ మలాన్బి కర్నూలు బాలాజీనగర్ నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. శృతి గారు లెక్క ప్రశ్న బాగానే ఉంది నా ఆన్సర్ అయితే అని చెప్పి ఒక ఆన్సర్ పంపారు, బట్ అది కాదు. కరెక్ట్ గా మీరు కౌంట్ చేసి ఉంటే ఎగ్జాక్ట్ గా వచ్చిండేది, బట్ కొంచెం మిస్ అయ్యారని అనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమిరిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, లాజిక్ తెలిసింది అంటూ, వెరీ నైస్. నెక్స్ట్ రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం మస్తాన్ భాషా జాను రాంగ్ ఆన్సర్, 18 కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నేతాజీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సత్యవీడు తిరుపతి నుంచి, మీరు కరెక్ట్గానే పంపారు కానీ అన్నీ బట్ టోటల్ రాంగ్ పంపించేశారు. నంద్యాల హర్ష 4 కాదు 4th బెంచ్ అన్నానని 4 అంటున్నారా. నెక్స్ట్ నంద్యాల నుంచి ఇస్మాయిల్ అండ్ దనీష్, 60 కాదండి. అండ్ నెక్స్ట్ బెరడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ప్రాబ్లం అలానే ఉందా, ఓకే చూద్దాం మరి ఏంటో ప్రాబ్లం. ఓకే సో నెక్స్ట్ సుధా కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు 12 అని 12

అయితే కాదు. ఉరవకొండ నుంచి ఈశ్వర్య గారు కూడా సేమ్ ఆన్సర్ పంపించారు, బట్ కాదండి. నెక్స్ట్ రాజవల్ నుంచి జయన్న 47 లేదా 48 కాదండి. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజవల్ మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ 147 అసలు కాదు తేజేశ్వరి గారు. అండ్ ఓకే సో మొత్తానికి బాగా ట్రై చేశారు అందరూ. ఎనీవేస్ ఆన్సర్ ఏంటంటే 33 అనమాట, 33. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ యాపిల్ మ్యాంగో గ్రేప్ బనానా ఇవన్నీ కూడా ఏంటి మనకి ఆల్ఫాబెట్ లెటర్స్ కదా, సో 26 నెంబర్స్. మరి ఒక్కొక్క లెటర్కి ఒక్కో నెంబర్ ఉంటుంది, ఏకి 1 బీకి 2 అలా కౌంట్ చేసుకుంటే యాపిల్కి 50 వస్తుంది, మ్యాంగోకి 50 వస్తుంది, గ్రేప్కి 47 వస్తుంది, మరి బనానాకి 33 అనమాట. అది మ్యాటర్. ఓకే సో 319 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా ఇవాళ మన సందరే సందర్లో ఏంటంటే, ఇప్పుడు నేను 4 సినిమా పేర్లు చెప్తాను, ఆ సినిమాల్లో కామన్ గా ఉన్నదేంటో చెప్పాలి. సింపుల్ క్వశ్చన్. ఓకే సో మరి ఈ 4 సినిమాలు ఏమేంటంటే, రైడ్ ఫస్ట్ది, తర్వాతది హిట్ 3, థర్డ్ 1 జెర్సీ, 4th కృష్ణార్జున యుద్ధం. ఓకే ఈ 4 సినిమాల్లో కామన్ గా ఉన్నది యాక్చువల్గా నాని అని అందరూ చెప్పేశారు ఠక్కుమని. నాని కాకుండా కూడా ఇంకో కామన్ థింగ్ ఉంది ఈ సినిమాలో, 4 సినిమాల్లో, అదేంటో మీరు గెస్ చేసి నాకు చెప్పండి. ఓకే 8662488114 ఈ నెంబర్కి రైట్ నో మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, మాస్ సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావేమో. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

Dude cinema nechi beautiful song. Sai Abhyankar paadina song ayithe vinesaru. 329 cross ayipoyi 22 seconds ayipoyindi mana studios lo time. And meeru chunchesi vintunnaru Vivid Bharati FM 101.3 and nenu mee RJ Shruti and manamunnam Sandade Sandade game show lo. So mari nenu oka question adigaanu anamata. So mari oka 4 movie names cheppanu. Aa movie names lo common ga unnadi enti ani question chesaru. Aithe andulo actual ga common ga Nani hero unnaru kaani adi kaakunda inkoti common ga unde adenti guess cheyandi ani cheppanu anamata. So mari Raid, Hitri, Jersey, Krishnarjuna Yuddham ivi nenu ichina cinema perlu. Okay, so mari Kamatham Venkatlakshmi Reddy garu Bhimripad nunchi message chesaru. Sangeetha darshakudu okare ani kaadu, asalu కాదు. ఎందుకంటే రైట్ కి హేమచంద్ర అండ్ హిత్రికి ఇలా మొత్తం అందరు జెర్సీకే అనిరుద్ధ రవిచందర్ అండ్ కృష్ణార్జున యుద్ధానికి కూడా హిప్ హాప్ తమీజా ఇలా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట. సో మరి అదైతే కాదు. అండ్ నెక్స్ట్ నాని సింగర్ అంటూ తేజేశ్వరి కోడుమూరు మండల్ మల్లుగర్తి విలేజ్ నుంచి మెసేజ్ చేశారు. నాని సింగర్ కృష్ణార్జున యుద్ధం సినిమాలో మాత్రమే, అది కూడా ఒక క్యారెక్టర్. ఓకే, అండ్ జెర్సీలో ఏమో క్రికెటర్, హిట్రీలో ఏమో పోలీస్, అండ్ రైడ్ లో ఒక కామన్ అబ్బాయి, పక్కి అబ్బాయి టైప్ లో. ఓకే, సో మరి నెక్స్ట్ కాళ్ళు శ్రీనివాస్ రావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రూపేష్, నేతాజీ రూపేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్ సత్యవీడ్ నుంచి. ఓకే, అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. నో, జెర్సీ సినిమాకి మాత్రమే అనిరుద్ధ్. ఓకే, నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ రైట్ ఆన్సర్ పంపించారు ఎగ్జాక్ట్ గా, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, పెడన జోగానంద్రోకాల్ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. శబానా పెద్దగూడెం విలేజ్ నుంచి అనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. సూపర్ అండి మీరు, అసలు వెరీ వెరీ నైస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చినిమస్థానరావు, ఇంకా దామర్ల పెదమస్థానరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న, ఇంకో హీరో ఉండడమా, రైడ్ లో ఉన్నారు ఓకే, హిట్రీలో ఎక్కడున్నారు, జెర్సీలో ఎక్కడున్నారు, కృష్ణార్జున యుద్ధంలో ఎక్కడున్నారు? అచ్చో, కృష్ణార్జున యుద్ధంలో ఓన్లీ నానినే డబుల్ రోల్ ప్లే చేస్తారు కదా. ఓకే, భాస్కర్ పెడన సినిమాలో ఓకే రైట్ ఆన్సర్. ఓకే, సో మరి అయితే మొత్తానికి రైట్ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి, కాకపోతే కొంచెం ఫ్లో ఆగింది అనమాట అందరిది, అంటే గెస్ చేస్తున్నారు ఏమై ఉండొచ్చు ఏమై ఉండొచ్చు అని చెప్పేసి. ఈ 4 ఫిలిం స్లోను కామన్ గా ఉన్నదనమాట నాని కాకుండా ఏంటి. సో నేను క్లూ కూడా ఇస్తాను, ఈ 4 ఫిలిమ్స్ లోనే ఆన్సర్ ఉంది. ఓకే, ఒకసారి సినిమా పేర్లు చూస్తే కూడా తెలిసిపోతుంది మీకు అందులో ఆన్సర్ ఉంది ఎగ్జాక్ట్ గా. ఓకే, సో ఇప్పుడు గెస్ చేసి చూడండి, ట్రై చేయండి. ఓకే, రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఒకరికి ఒకరు సినిమా నుంచి ఎంజాయ్ లిసనింగ్.

ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ అండ్ గంగప్ అన్న సాంగ్ అయితే ప్లే చేసేసాను. మరి చంద్రబోస్ గారు లిరిక్ అనమాట. 3:37:55 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో. అండ్ దిస్ ఇస్ అర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎం మురారి గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు కూడా ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ విష్ అనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ గణేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోనాపూర్ నుంచి ఏదో ఉంది గుర్తుకు రావడం లేదట. పర్వాలేదులేండి, ఇలా మర్చిపోవడం కూడా యాక్చువల్ గా మంచిదే అని చెప్పేసి సైంటిస్టులు అంటున్నారని చెప్పి వాళ్ళు మీకు తెలుసాలో చెప్పాను కదా. సో నో ప్రాబ్లం.

ఏదో కొత్తది మీ బ్రెయిన్ లో ఫీడ్ అవ్వడం కోసం ఇది మీరు మర్చిపోయి ఉంటారు. సో నో ప్రాబ్లం, ఆన్సర్ ఎలాగో రివీల్ చేసేస్తాను కాబట్టి తెలుసుకోండి. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, నేతాజీ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సత్యవేడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, ఆర్ శృతి ఆర్ అఖిల బేతంచెర్ల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఈ నాలుగు సినిమాల్లో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారా? ఓ మై గాడ్, పిఎస్ రంగారావు గారు వేస్తాంబరం చెన్నై నుంచి. ఈ కోణంలో నేను ఆలోచించలేదండి. ఓకే, సో మై నెక్స్ట్ మెసేజ్ అయితే ఏంటి, 2018లో వచ్చాయి అంటూ మెసేజ్ చేశారు తేజస్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నో. అండ్ నెక్స్ట్ మెసేజ్, మీరు చెప్పిన నాలుగు సినిమాలు నాని నటించిన తెలుగు సినిమాలు, వేరే కామన్ పాయింట్ నాకు తెలియదు అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, ఓకే, ఏంటి మసక మసక చీకటిలో అని పంపించారు ఏమిటో మరి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ వచ్చింది. ఓకే, సో మరి ఇంతకీ ఏంటంటే, ఈ కామన్ ఫిల్మ్ ఈ నాలుగు ఫిల్మ్స్ లో కామన్ గా ఉన్నది నాని కాకుండా అర్జున్ అనే సినిమా, అర్జున్ అనే ఒక క్యారెక్టర్ పేరు. ఓకే, సో నానికి నాలుగు సినిమాల్లోనూ అర్జున్ అనే పేరు ఉంటుంది, అదనమాట మ్యాటర్. ఓకే, చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేశారు అండ్ చాలా మంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా ఆలోచించారు. వెరీ నైస్, యాక్చువల్ గా అది మ్యాటర్. ఓకే, సో మరి అర్జున్ అనేది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. సో ఇప్పుడు మనకి చాలా చాలా వస్తువులు ఉంటాయి, మనం ప్రతిరోజు వాడుకుంటూ ఉంటాం, కానీ ఎన్నున్నా కూడా ఒక్కొక్కసారి అబ్బా ఇంకేదైనా కొత్తది ఉంటే బాగుంటుందిరా బాబు, ఇంకెవరైనా కనిపెడితే బాగుంటుందిరా బాబు దీన్ని అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ రోజు నాకు కూడా అలా అనిపించింది. సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు సరదాగా ఏదైనా ఒక వస్తువుని కనిపెట్టాలి ఇప్పటికిప్పుడు, సో దానికి ఒక పేరు కూడా పెట్టి నాకు చెప్పాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అలాంటి ఒక వస్తువు ఇప్పుడు దాకా ఉండకూడదు అనమాట. సో అలాంటిది ఏదైనా మీరు కనిపెట్టి నాకు చెప్పగలరా? ఒకవేళ చెప్పగలను అంటే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి, మన వాట్సాప్ నెంబర్కి. ఒక సరదాగా ఒక కొత్త వస్తువు, ఆ వస్తువుకి ఒక పేరు కూడా, ఒక క్యూట్ పేరు కూడా పెట్టండి. ఓకేదా? సో మరి అదే మ్యాటర్, ఇంకా 20 మినిట్స్ టైం ఉంది మనకి షోలో. చక్కగా ఆలోచించి నాకు మెసేజ్ చేయండి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, డ్యూయట్ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో సాంగ్ వింటూ చేస్తూ స్టేట్ యూనివర్సిటీ విత్ భారతి FM 101.3.

లవ్లీ సాంగ్ అయితే వినేశారు, డ్యూయట్ సినిమా నుంచి. సో మరి నాకైతే మెసేజెస్ అయితే వచ్చాం, చూద్దాం ఎవరెవరు ఏమేం కనిపెట్టారో. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ అయితే నేను అడిగిన క్వశ్చన్కి, ఓకే హాయ్ శృతి మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బాగున్నారా అంటూ సింగవరం నజీర్ నూర్జహాన్ మెసేజ్ చేశారు. హలో అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, నేనైతే బాగున్నాను. అండ్ ఓకే, ప్రజ్వల మెసేజ్ చేశారు, ఆటోమేటిక్ జల్లడ మెషిన్ అట. ఆహా, మన చేతులతో పని లేకుండానా? ఓకే, అలా స్విచ్ బోర్డ్లో దాన్ని కనెక్ట్ చేస్తే చక్కగా దాని అంతటి అదే ఊగిపోయి జల్లించేసి మనకి ఇచ్చేసేయాలనిపండి. ఓకే, నాకైతే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే అందులో ఒకవేళ ఆ పిండిలో కనుక ఏదైనా పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా అవతల పడేసి ఆ పిండిని తెచ్చి మన డబ్బాలో వేసేసేలా ఉంటే పని అయిపోతుంది. ఆ కొంచెం పని కూడా ఎందుకు మనకి ప్రజ్వల, చెప్పు. సో అది మ్యాటర్. ఓకే, పెడన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు, నెట్ అవసరం లేకుండా సోషల్ మీడియా యాప్స్ అన్ని మొత్తం పనిచేసి ఒక బొమ్మలు పెట్టి తయారు చేస్తాను మేడం అట. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం చెప్పారండి. ఓకే, సో మరి యాక్చువల్గా మీరు బొమ్మలు పెట్ట అనగానే నాకేం గుర్తొచ్చింది సార్, ఠక్కుమని మాయాపేటిక గుర్తొచ్చింది. మాయా బజార్లో ఇలా ఓపెన్ చేయగానే మనకు కావాల్సిన వాళ్ళందరూ కనపడేలాగా. నైస్, యాక్చువల్గా మీరు చెప్పింది బాగుంది, నెట్ అవసరం లేకుండా అన్నారు చూసారా, అక్కడ కొట్టింది ఇంప్రెషన్. ఎనీవేస్ బాగుంది మీ ఐడియా కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల అండ్ శివాన్వి మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, నీళ్ల బాటిల్కి దాహం మిత్రుడు అంటూ, అంటే యు మీన్ స్మార్ట్ వాటర్ బాటిల్ లాంటిదేమన్నా? నాకైతే అదే అర్థమైంది. ఓకే, సో యాక్చువల్గా ఒకవేళ మీ ఐడియా అదైతే కనుక నేను ఇంకొంచెం దానికి యాడ్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మనకి నీళ్లు కరెక్ట్గా ఎంత తాగాము అనేది శుభ్రంగా అంతా కౌంటింగ్ లాగా ఇచ్చేసి మీరు ఇంకా ఇన్ని నీళ్లు తాగాలి మీరు అని చెప్పేసి వాటర్ బాటిల్ సిస్టమ్ లాంటిదైతే ఇంకా బాగుంటుంది ఏమంటారు. ఎనీవేస్, నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఫైండ్ కీ అట, పోయిన వస్తువుని శబ్దంతో కనిపెట్టే చిన్న పరికరం. ఆహా, ఒకసారి నేను మన ఈ సందడే సందడి షోలోనే ఎక్కువగా ఏం మర్చిపోతారు అంటే చాలా మంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే కీస్. ఈ కీస్, దానికి మీరు సొల్యూషన్ పెట్టేశారు ఈరోజు.

వెరీ నైస్ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు షూ కనిపెట్టి అవి వేసుకొని దానికి ఒక మిషన్ ఏర్పాటు చేసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేలాగా ఉంటే బాగుంటుంది. అప్పుడు మనం ట్రైన్లోనే బస్సులోని జర్నీ చేసి, ఓకే ట్రైన్లోనూ బస్సులోనూనా, ఓకే ట్రైన్లోనూ బస్సులోనూ జర్నీ చేసే అవసరం ఉండదు కదా అంటున్నారు. ఓహో, మీరు మొత్తం చాలా చాలా ఎక్కడికో దూరంగా ఆలోచించారు. అలా తీసుకెళ్లిపోయే షూస్ కావాలంటారు, అంతేనా? ఇప్పటిదాకా అది లేదు కాబట్టి మీరు కనిపెట్టాలి అంటారు. ఓకే, మీరు ఆ పని మీద అయితే ఉండండి, మీరు కనబడితే మాకు కూడా చెప్పండి, మేము కూడా కొనుక్కుంటాం మీ దగ్గర తాతారావు గారు. ఎనీవేస్, నెక్స్ట్ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ శృతి గారు అని. హలో అండి. అండ్ నెక్స్ట్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, పక్షుల్లా ఎగిరేలా కావాలట మెషిన్స్, ఏ డ్రెస్ ఆర్ వింగ్స్ డ్రెస్ అని పెట్టుకుంటారట పేరు. ఓకే, డ్రెస్ అంటారా మొత్తానికి? అది అది వేసుకుంటే ఎగురుతాం అంతే కదా. ఓకే, సో అవర్ నెక్స్ట్ మెసేజ్ మాయా 963 అట. ఇది బైక్ లాంటిది, దాని మీద కూర్చుంటే మాయమై నిమిషంలో నిజామాబాద్ నుండి విజయవాడ చేరుకోవాలి. ఓకే గణేష్ కోనాపూర్ నుంచి, మీరు కూడా మాయమైపోయి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అంతేనా? ఓకే, సో నెక్స్ట్ సెల్ ఫోన్ ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టుకునే ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్ ఛార్జింగ్ అయ్యేలా కొత్త ఛార్జింగ్ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ రావాలట. అయ్యా బాబోయ్, ఎర్రవెల్లి సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, మీకు పెద్ద పెద్ద క్యూనే కడతారు మీ ప్రొడక్ట్కి నాకు తెలిసి. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్, మనకు వచ్చిన కళలు కొన్ని గుర్తుండవు కదా, వాటిని రికార్డ్ చేసి మన ఫోన్లో ప్లే చేసే వస్తువు కనపడతానంట. యాక్చువల్గా లత, ఇది ఇలాంటి ఒక టెక్నాలజీ మేబీ ఇంకా మన ఇండియాలో కాదు కానీ కొన్ని చోట్ల వీటి కోసం ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నారు, రికార్డ్ చేసే ఆప్షన్ అయితే వచ్చిందనమాట. మేబీ జపాన్లోనో ఎక్కడో జరుగుతోంది ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని. వద్దాయి అంటే వస్తాయి, త్వరలోనే మనకు కూడా వచ్చేస్తాయి, అప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. ఓకేనా? నెక్స్ట్ టీవీ రిమోట్కు రాజదండం ఛానల్ మాస్టర్. ఆడవాళ్ళ చేతులకి టీవీ రిమోట్ పోతే అంతే సంగతులు ఏమిటో, ఇది నాకైతే అర్థం కాలేదు యాక్చువల్గా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. టీవీ రిమోట్కు రాజదండం ఛానల్ మాస్టర్, ఏమిటి పేరా ఇది, లేకపోతే ఇది ఏమిటో. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ భాను రక్ష అట. ఆహా సూపర్ అండి, భానుడు అంటే సూర్యుడు, రక్ష అంటే కాపాటం, ఎందుకు ఈ పేరు? ఇది ఇంట్లోకి వచ్చే తీవ్రమైన ఎండ నుండి మనల్ని రక్షిస్తుంది, అదే సమయంలో ఆ ఎండను వాడుకుని ఉచితంగా విద్యుత్తునిస్తుంది. ఆహా, పిఎస్ రంగారావు గారు వెస్తాంబరం చెన్నై నుంచి అదరగొట్టారండి మీరు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నాకైతే మహిళలకు డెలివరీ టైంలో నొప్పులు లేకుండా ఇంజెక్షన్ కనిపెట్టాలి అనుకుంటున్నాను అంటున్నారు ఆర్ వెంకటేశుబ్బయ్య గారు, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. ఓకే, సో మరి న్యాచురల్గా జరిగే వాటిని మనం అలా చేయలేమేమో కదా. ఎనీవేస్, మాకైతే నెట్ లేకుండా వివిధ భారతి యాప్ రావాలి, ఆ శృతి ఆర్ అఖిల బేతంచల్ల నుంచి, తధాస్తు అని అనుంది నాకు, బట్ ప్రస్తుతం అయితే నా చేతుల్లో లేదనమాట. అండ్ ఎనీవేస్, నెక్స్ట్ ఆల్సో ఆదిత్య 369లో ఉన్న టైం మెషిన్ ఉంటే బాగుంటుంది. నేను ఉన్నదాన్ని అడగలేదు, అందుకే ప్రజుల నేనేం అడుగుతున్నా అంటే కొత్తది కొత్తది అయినా కనిపెట్టండి, దానికి ఒక పేరు పెట్టండి అన్నానమాట. ఓకే, సో మరి నెక్స్ట్ విశాఖపట్నం అక్కాయపాలెం నుంచి జగ్గారావు గారు అండ్ ఓకే బుజ్జియా అనుకుంటా, బుజ్జి ఐఎమ్ రాజు అంటూ మెసేజ్ చేసి, హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి, మైండ్ ఆలోచించిన విషయం మనం రాయకుండానే ప్రింట్ అవ్వాలట. అబ్బా, ఓకే, సో అలాంటి స్మార్ట్ టెక్నాలజీ కావాలన్నమాట మీకు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ జీకే ప్లీజ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు రెబ్బన నుంచి మెసేజ్ చేశారు. యాక్చువల్గా ఇలాంటి ఒక మెసేజ్ కంపల్సరీగా సందడి సందడిలో వస్తూ ఉంటుంది నాకు. యాక్చువల్గా ఏంటంటే అండి, మ్యాటర్ ప్రభాకర్ రావు గారు మనకి మార్నింగ్ నుంచి చాలా డిఫరెంట్ డిఫరెంట్ షోస్ ఉన్నాయి మన వివిధ భారతిలో, ఓకే, స్పెషల్లీ హరివిల్లు అని చెప్పి, కాఫీ టైమ్ అని, ఓకే, సో ఇలాంటివన్నీ వీటన్నిటిలో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కానీ లేకపోతే బోలెడంత ఇన్ఫర్మేషన్, యాక్చువల్గా మధ్యాహ్నం ట్రాన్స్మిషన్లో కూడా మనకి 12 o'clockకి మీకు తెలుసాలో కూడా అండ్ ఆల్సో ధీరాలో కూడా బోలెడంత ఇన్ఫర్మేషన్, బోలెడంత జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ ఉన్నాయి. సో కాస్త ఈ 2:30కి సందడే సందడి అనేది దీన్ని కొంచెం మనం ఫన్ వేలో వెళ్ళడానికి ట్రై చేస్తుంటాం అనమాట. అండ్ దీని పర్పస్ కూడా అదే, సందడే సందడే ఫన్గా ఉండడం కోసం. సో అందుకే ఫన్నీ క్వశ్చన్స్కి మాత్రమే నేను యాక్చువల్గా ప్రిఫరెన్స్ ఇస్తాను, అప్పుడప్పుడు జనరల్ నాలెడ్జ్ కూడా టచ్ చేస్తుంటాను. ఆఫ్ కోర్స్, మరి ఇంతాక నేను అడిగిన ఆపిల్ మ్యాంగో అది కొంచెం

రకంగా జనరల్ నాలెడ్జే కదా, ఏమనిపించలేదా మీకు? అది జనరల్ నాలెడ్జ్ అని, అదేదో క్వశ్చన్ అనుకున్నారా ఏమిటి? ఓకే, సో అదనమాట కొంచెం దీన్ని జర హట్కే అన్నట్టు చేయడానికి రీజన్. ఓకేనా ప్రభాకర్ రావు గారు, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎప్పుడు ఒకేలా ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం సరదాగా మన మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి ఈ గేమ్ షో, దీని పర్పస్ అది. ఓకే, సో ముజఫర్నగర్ నుంచి, కర్నూలు నుంచి దేవేంద్ర బాబు గారు, శృతి గారు, టైం మెషిన్ వస్తే బాగుండు, ఇది అందరికీ ఉంది, బట్ టైం మెషిన్ వస్తే ఏమవుతుంది, మనం ఇంకేదైనా మెషిన్ కనపడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు? ఓకే, ఇంకా 6 మినిట్స్ ఉంది మన టైం. సో మీరు ఏదైనా కనిపెట్టగలిగితే ఈ లోపు కనిపెట్టి ఒక కొత్త వస్తువుని దానికి ఒక పేరు పెట్టి, ఇప్పటిదాకా అలాంటి వస్తువు ఉండకూడదు, అది నేను చెప్పిన ఒక కండిషన్ అనమాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం గుంటూరు కారం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్, గుంటూరు కారం సినిమా నుంచి సాంగ్ అయితే విన్న తర్వాత మన స్టూడియోలో టైం 357 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందరేస్ అందరి గేమ్ షోలో. సో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఇంకెవరు ప్రస్తుతానికి వస్తువులు కనిపెట్టే మూడ్ లో లేరు అనుకుంటా ఈరోజు. ఎనీవేస్, నాకైతే కొన్ని ఐడియాస్ ఉన్నాయండి. ఏంటంటే ఇప్పుడు మన నిద్రపోతాం కదా, సో మనకి ఒక నిద్రమిత్ర అనే ఒక పిల్ల ఉండాలన్నమాట. దాని పేరు నిద్రమిత్ర, ఎందుకంటే అది మంచిగా మన స్లీప్ క్వాలిటీని చెక్ చేసి, అసలు మనం కరెక్ట్ టైంకి కరెక్ట్గా నిద్రపోతున్నావా లేదా అని ట్రాక్ చేసి మనకి కరెక్ట్ టైంలో నిద్ర లేపే పిల్ల. ఒకవేళ కరెక్ట్గా నిద్ర పోవట్లేదు అనుకోండి, మనం ఫోన్ చూస్తున్నాం అనుకోండి, అది అటు ఇటు కదిలిపోవాలన్నమాట పిల్ల. సో అది కాబట్టి అది నిద్రమిత్ర. ఓకేనా? సో ఇలాంటి ఐడియాస్ అయితే ఉన్నాయి నాకు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మనకి కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు కొంతమందికి ఆ స్మెల్కి, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి వస్తుంటాయి కదా, సో అలా కార్లో కొంచెం ఎయిర్ అంతా కూడా క్లీన్గా ఉండడానికి, ఫ్రెష్ స్మెల్ రావడానికి ఏమైనా మంచి మంచి ప్లాంట్స్, కార్లో మినీ లివింగ్ ప్లాంట్స్ ఏమైనా పెట్టుకోవడానికి, ఎయిర్ ప్యూరిఫైర్ లాగా పనిచేయడానికి, ఆ కాన్సెప్ట్ వర్క్ అవడానికి మనకి ఏదైనా ఒక మంచి ప్లాంట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఐడియాస్ ఉన్నాయి. సో మరి ఈ లోపు మనకి మెసేజ్ అయితే వచ్చింది. ఓకే, సో మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేకపోయామంటూ మెసేజ్ చేశారు ఎవరింతకి, కోనాపూర్ నుంచి. ఓకే, నో ప్రాబ్లం. నేను చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్

ఐడియాస్ అలా వస్తే కనుక నాకు చెప్పండి అని. నో ప్రాబ్లం, పర్లేదు, ఇవాళకి ఇలా అడ్జస్ట్ అయిపోదాం. ఏమంటారు, ఎలాగో మన టైం కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఒకవేళ ఇలా ఏదైనా క్వశ్చన్ వస్తే ఎలాంటి ఆన్సర్ చెప్పొచ్చు అని. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం ఎగ్జాక్ట్ గా 4 to 2 కి వివిధాలు. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల అధికారిక పర్యటనను ఈరోజు ప్రారంభించారు. ఈ పర్యటన ద్వారా ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం మరియు రక్షణ రంగాలను బలోపేతం చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల సమస్యలపై సంప్రదింపులు, స్పందనతో కూడిన విధానాల ద్వారా పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. పరిపాలన మెరుగుపరచడం, విధానాల సరళీకరణ, పాలనా సామర్థ్యం పెంచడం వంటి సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కేడర్ సంఖ్య నిర్ధారించడం, అమలు మార్గదర్శకాలపై ఉత్తర్వులను వెలువరించింది. ప్రస్తుత ఉద్యోగుల లోకల్ కేడర్ను వివిధ విభాగాధిపతులు నిర్ధారణ చేయనున్నారు. రాష్టపతి ఉత్తర్వుల ప్రకారం 26 జిల్లాలకు లోకల్ కేడర్ నిర్ధారణ చేయనున్నారు. విశాఖపట్నం నుండి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలపై నౌకాదళం, తీర ప్రాంత దళం అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గణన పత్రాల డిజిటలీకరణ పనులు కొనసాగుతున్నాయని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీఎస్ ఎస్డీసీ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. అండ్ మన స్టూడియోలో టైం 4:03 క్రాస్ అయిపోయి 4:04 కూడా అయిపోయింది. సో మరి నాకైతే ఈ న్యూస్ గ్యాప్ లో మెసేజెస్ అయితే వచ్చాయి. మలాన్ భాయ్ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, ఇంతక నేను సరదాగా ఒక వస్తువు కనిపెట్టండి అని ఒక క్వశ్చన్ వేశాను కదా, దానికనమాట అమ్మ చెప్పిన మాట వినాలి చిన్నపిల్లలు, అలాంటి మెషిన్ కనిపెడతాను అంటున్నారు. అయ్యో బాబో, ఇది అయ్యే పనేనా అండి అసలు? సో ఎనీవేస్, నెక్స్ట్ అయితే మీ కోరిక తీరాలి అనుకుంటున్నాను. నేను బుక్ రీడింగ్ మెషిన్ అంటూ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రెబ్బన్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేకపోయినా అన్నీ రైట్ అవ్వాలి, అలాంటి మెషిన్ కనపడతారట. ఆహా, గణేష్ కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు, సూపర్ అండి. ఓకే, రైట్ అనాలన్నమాట నేను అలాంటి మెషిన్. ఓకే, బాగుంది. అండ్ నెక్స్ట్ మెసేజ్, పోలు శివదాస్ రెడ్డి గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, చాలా నచ్చింది మాకు, చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు అంటూ మా శ్రోతల పేర్లన్నీ చదివినందుకు సంతోషంగా ఉంది అంటూ పోలు శివదాస్ రెడ్డి గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి అండ్ మీకు నచ్చినందుకు కూడా. సో మరి నెక్స్ట్, ఇప్పుడు మనం వివిధాలోకి వచ్చేసాం కాబట్టి ఇవాళ వివిధాలో స్పెషల్ ఏంటో తెలుసా? గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అనమాట. సో మరి ఫస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా నుంచి కార్తీక్ అండ్ చిన్మయ శ్రీపాద పాడిన పాట ప్లే చేస్తున్నాను. సాహితి లిరిక్ ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ప్రేమం సినిమా నుంచి విజయ్ ఎస్ దాస్ బాన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. గోపిసుందర్ మ్యూజిక్ డైరెక్షన్, మరి శ్రీమణి గారి లిరిక్ అనమాట. నెక్స్ట్ నిన్ను కోరి సినిమా నుంచి కార్తీక్ అండ్ చిన్మయ్య పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

గీత గోవిందం సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 424 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. అండ్ నెక్స్ట్ మీకోసం రాజు గారు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. శ్రీకృష్ణ అండ్ రమ్యా బెహ్రా పాడిన పాట, భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్ లో ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

టూ కంట్రీస్ మూవీ నుంచి గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో సాకేత్ అండ్ ఎస్ వైష్ణవి పైన సాంగ్ అయితే విన్నారు. సో మరి శ్రేష్ఠ లిరిక్స్ అనమాట. 4:38 క్రాస్ అయిపోయి 13 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. అండ్ ఈ రోజు మనం గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి నెక్స్ట్ అనురాగ్ కులకర్ణి అండ్ రమ్యా బెహ్రా అండ్ మోహన బొగ్రాజ్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను శ్రీమణి గారి లిరిక్ లో. ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

హరిచరణ్ పాట బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మజ్ను సినిమా నుంచి. మరి రామజోగ శాస్త్రి గారి లిరిక్ లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:48 అయిపోయింది. సో మరి ఇవాళ వివిధకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మళ్ళీ రేపటి వివిధ మీకోసం సరికొత్తగా తయారై మీ ముందుకు వచ్చేస్తుంది. మరి రైట్ నౌ ఎగ్జాక్ట్ గా 4:50 కి ఆర్జే చేతన్ వెన్నెల ప్రోగ్రామ్ తో రెడీగా ఉంటారు కాబట్టి మీ శృతి టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం త్వరలోనే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ మిస్సింగ్ మీ అండ్ మరి జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: జూగినట్టు చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే చేతన్. మీ ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రామ్ లో ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. పేరెంట్స్ని కూడా తీసుకు వెళ్ళలేరు. ఒక పార్ట్నర్ని అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు. పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన, వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి. వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్ గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్న పిల్లలు ఉన్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా కానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది. కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు. దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకు ఉండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్. హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్ లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఇది ఏంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedback amc1@gmail.com. I repeat,

feedbackamc1@gmail.com. పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నాన్నమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే గాని చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది, కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాలి అనేది. ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు, పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు. పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు, అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాల్స్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్ లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, this is Chetan saying bye for today, only with a promise that I am going to get back to you in our next segment. Till then, have a pleasant time, my dear friends. Bye. Call or message us on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. you can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. this program is produced and sponsored by Adventist Media Center.

ఇంతవరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు దాటి 25 సెకండ్లు.

0: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఈత సాప కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి కేవీఎన్ సంధ్యారాణి, రచన చదివిన వారు శ్రీమతి కేవీఎన్ సంధ్యారాణి. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: శ్రీమతి కేవీఎన్ సంధ్యారాణి గారి కథానిక వింటారు.
6: ఈతసాప. సెమటబట్టి ముగ్గుబుట్ట తలంతా పోటెత్తా ఉన్నా దింపకండా దినమంతా తిరిగితే ఒకటి కూడా అమ్ముడు పోలేదని నోరెండకబోయి నీళ్ల కోసరం సంకలోని సంచిలో చూస్తే ఖాళీగా కనపడే ఎక్కిరిత్త నీళ్ల సీసా. నేనేమన్నా సేదభావనుకుంటివా? నీ గొంతెండినప్పుడల్లా ఊరేకి అంటా అంటే నిజమే. పొద్దుగాలే ఈతసాపలు మోపుగట్టుకుని నడినెత్తి నెట్టుకుని నడుచుకుంటా టౌన్లోకొచ్చి ఈదీదీ తిరగతా గడికోమారు ఈతసాపలని అరస్తా నోరు తడపతానే ఉంది. ఇంగాడివి నీళ్ళని చుట్టూ చూసి నడుంకి సెక్కుకున్న తిత్తిలో తారాడితే సేతికి 5 రూపాయల బిళ్ళ సిక్కా. పక్కనే ఉండే అంగట్లో ఇచ్చి ఓ నీళ్ల ప్యాకెట్ తీన్నా అని అడిగింది. ప్యాకెట్లు లేవన్నాడు. లేదని తెలిసిన తిత్తిలో సేయి పెట్టి సీసాలెంత అని అడిగింది. సీసాల పక్క చూస్తా. 20 రూపాయలు అన్నాడు. ఎంగిలితో గొంతు తడిసేసుకుంటా వెనక్కి తిరిగి తిత్తిలోని ఒక్కపేడు నోట్లో వేసుకుని ఈతసాపల మోపు తలమీదెట్టుకుని ఈతసాపలో ఈతసాపలో అని గట్టిగా అరస్తా

అడుగులో అడుగేస్తా రోడ్డెమ్మట పడింది. మొగానికి బట్టిన శమట తుడుచుకోకుండానే ఒక శాపన్న ఎవలన్నా తీసుకుంటే ఈ దుడ్డుతో ముందు నీళ్లు కొనుక్కుని తాగాలనుకుంటా ఎదురొచ్చినోళ్ళంతా సార్ ఈత శాపలు సల్లగా ఉంటాయి అని అడిగినోళ్లకు అడగనోళ్లకు శాపలు చూపిస్తానే ఉంది. 100 రూపాయలంటే అంతా అని నోరెళ్ళబెట్టేవాళ్లే ఎక్కువైపోతా ఉంటే ఎంతోగంత ఇయ్యండయ్యా అంటా బేరం కుదుర్చుకుని జత శాపలమ్మి దుడ్లు తిత్తిలో వేసుకుని మారయ్య మామకు దగ్గుమందు తీసుకుపోవాలని గుర్తు చేసుకుంటా తన నీళ్ల సంగతి మర్చిపోయి 2 ఆటోలు పట్టుకుని పొద్దు గుంకాలకు గుడిసె చేరుకుంది. మళ్ళీ నిండార ఎన్నెల్లో సాపేసుకుని పండుకున్న మారయ్యతో, మామో ఇందా దగ్గుమంది దేస్తి తాగేసి పండుకో అంది. రోళ్లు పగిలే రోహిణి కర్తెలో ఎరగగాసిన ఎండకు తిరిగి వాడిపోయిన మల్లి మొగాన్ని చూస్తా, మే మల్లి పోవద్దంటే ఇంటివా, టౌన్లో తిరగాలంటే అడవిలో ఈతాకులు కోసుకొచ్చినంత సులువు కాదు అని మళ్ళీ తలపై ప్రేమగా సేతులేసినాడు మారయ్య. ఆ మాయదారి దగ్గుతో ఊపిరాడకపోతాంటే సైకిల్ ఎత్తకపోతానంటావు, నీకేటైనా అయితే ఎట్టయ్యా అంది ఉబికొచ్చే నీళ్ల నాపేకి కండ్లు సిన్నవైపోయిన మళ్ళీ. నాకేటవుతుందే లచ్చనంగా అడవి తల్లి మల్లేలమ్మ నా మళ్ళీ నాతో ఉండంగా అంటా మళ్ళి సేతులు పట్టుకోంగానే మారయ్య సిగ్గుతో తలంచేసుకుని మామా అంటా ఇచ్చుకున్న ఎన్నెల్లో మారయ్య గుండెలపై వాలిపోయింది మళ్ళి. ఎప్పుడూ నవ్వతా నవ్విస్తా ఉండే మారయ్య దినదినానికి దిగిపోతా ఉంటే దిగాలు పట్టుకుంది మళ్ళీకి. మామ మారయ్యంటే పానమే పెట్టుకుని గడియైనా వదిలి ఉండేలేదు. చిన్న తల్లొప్పంటేనే అల్లాడిపోద్ది. అట్టాంటిది ఇప్పుడు టీబీ వచ్చిండాదని ఆస్పత్రిలో డాక్టరమ్మ చెప్పినప్పటి నుండి ఏటి చేయాలో ఏంటి తినాలో అని పక్క నుండి చూసుకుంటాంది. అయినా మందులకు దుడ్లు కావాలంటే ఎవరిస్తారని అల్లిన శాపల్ని తలమీదెట్టుకుని అమ్ముకుని వస్తాంది. శాపలొకటేనా, తట్లు బుట్టలు పూల సజ్జలు ఈపుమిందేసుకుని ఊరూరా తిరిగి అమ్మితే వచ్చిన దుడ్లతో మందులు తెచ్చి మారయ్యకు పానం పోస్తా ఉంది. ఏదమ్మినా కట్టానికి తగ్గ పనం లేదని మామ చెప్తానే ఉండేవాడు. అయినా తాతల కాలం నుండి వచ్చిన విద్య, దీన్ని వదిలి ఏటి చెయ్యాలో తెలియనితనం. అడవిలో తిరిగి ఏడాడో వెదురుమానులుండేదో, ఏమాను దేనికి అందుతుందో మచ్చకత్తి ఎత్తుకోబోయి కొట్టుకొచ్చేయడంలో మారయ్యకు మించినోళ్ళు ఎవరూ లేరనేవాళ్ళు. ఇలాకంతా ముసలి ముతక వెదురుకర్రలను సీల్చేస్తే పిల్లా పీసంతా చాట్లు తట్లు బుట్లల్లి పెడితే ఇంటి మొగోళ్ళంతా ఊరూరా తిరిగి అమ్ముకొస్తాండ్రి. ఎదురుంగా బంగారు కడ్డీల్లా మెరిసిపోయే ఎదురు దుంగలను నిట్ట నిలేసిన నిచ్చెన్లు చూస్తాంటే గడిసిపోయిన దినాలన్నీ మళ్ళీ కండ్లల్లో మెదిలాయి. ఎవరింట్లో పెండ్లంటే 3 నెలల ముందుగాలే గంపల కోసం గుంపుగా కూడా వచ్చేవాళ్ళు. చెరిగే చేటలు, పసుపు దంచే రోకళ్ళు, పసుపు నీళ్ళొంపే తట్టలు తడికలతో పాటు పెండ్లి కూతుర్ని సాగనంపేంకి సాంగాలకి ఎన్నెన్ని తట్లు బుట్లు అల్లిచ్చేవాళ్ళు. వాయనాలకి ఇచ్చిపుచ్చుకునేంకి చాట్లు మేనమామెత్తే గంప బొట్టు కాటికలు పెట్టుకునే డబ్బీలు బరణిలు భూంబంతులకు బంతిశాపలు పందిరి మంచానికి ముతక శాపలు చుట్టుపక్కలకు పక్కలేసేంకి నాటు శాపలు పందిరేసేంకి ఈతమట్లు కొబ్బరి మట్లన్నీ తొలిగా పసుపు కుంకాలు ఒళ్ళో పెట్టేవాళ్ళు మొదలెట్టేవాళ్ళు. ఆడబిడ్లకు తొలిశాప పెద్ద ముత్తైదువే అల్లి ఎత్తకపోయి కుసోబెట్టాల. పుట్టిన బిడ్డకి ఏ కీడు పాడు అంటకుండా దోషం పోవాలంటే ఎదురుతట్లో పండ్లో పెట్టి ఉయ్యాల కింద బోర్లిచ్చేవాళ్ళు. కొత్త తట్లల్లో కొత్త అల్లుడు ఇంటికొస్తే తొలిపాదం ఎదురుతట్లో పెట్టి ఇల్లంతా తిప్పించాలంటే అలిగిన అల్లుడికి అప్పుడికప్పుడు అల్లిన బుట్లే తీసుకుపోతాండ్రి. గువ్వలు గూళ్లు గట్టినట్లు పుల్లల్ని పువ్వులా మెలేసి తిప్పత మల్లి మొగ్గలా బంతిసెండులా సేతులతో అల్లతా ఉంటే ఎదురు దుంగైనా బంగారు తీగలా మెరిసిపోతా అచ్చుబోసినట్లుండాయనేవాళ్ళు. లింగమ్మవ్వ సేత్తో ఈతసాప అల్లిందంటే ఎన్ని దినాలైనా ఈగిపోదని ఊరోళ్ళంతా అడిగి అల్లిచ్చుకుపోయేవాళ్ళు. ఈతసాపేయాలంటే అడవంతా తిరిగి తన సేత్తోనే లేత ఈతాకులు కోసుకొచ్చి నెల దినాలు నీళ్లల్లో నానబెట్టి మెతకవో ముదిరినవో చూసి సూదంటురాయలా నీళ్లలోని శాపపై పొలుసుల్లా ఒగ్గోటి అల్లుకుంటా పోయేది.

0: ఆ సేతుల్లో ఏముందే లింగా అని సాటీడోళ్ళంతా అంటా ఉంటే సిగ్గుపడిపోయేది. ఇంక నన్నైతే సాపెక్కే వయసొచ్చిందే, ఈత సాపల్లేది రాదే అని దినాము బేజారు పట్టించేది. తనకాడే నేర్చుకుంది మొదలు, ఇవిడికి లింగమ్మ వాళ్ళినట్లు నాకు రాకపాయే అని దిగులు ఒక్కోపాలి. నెమ్మది లేకుండా చేస్తుంది. అయినా బుట్టలల్లేది మొదలు పెడితే తిండి నీళ్లు ఆడబోవాలో. ఒకే దినంలో 100 బుట్లు అల్లిడిసి వదిలేసేది. ఆ పనితనం చూసే గదా మారయ్య మామ మనసు పారేసుకుంది. వాళ్ళ అయ్య వద్దంటా అంటే కూడా వినకుండా, పెళ్ళంటే చేసుకుంటే మళ్ళీనే చేసుకుంటా, లేకపోతే నాకు లగ్గమే వద్దని ముండికేసుకుంటే లింగమ్మవ్వ అందర్నీ ఒప్పించి మల్లేలమ్మ జాతరలో లగ్గం చేయించే ఇద్దరికి అనుకుంటానే లగ్గమైన దినం జ్ఞప్తికొచ్చి సిగ్గుల మొగ్గై ముడుసుకుపోయి శంపలు ఎరుపెక్కి పక్కనే ఉన్న మారయ్య సుక్కల్లోని సేంద్రుని లెక్క చూసింది. గుండెలపై వేసిన సేయిని పక్కన తీస్తా బొంగురుబోయిన గొంతు పట్టుకుని మళ్ళీ అని పిలిచా. ఆపకండా వస్తాండే దగ్గుతో మారయ్య ఉలిక్కిపడి లేసి మళ్ళీ నీళ్ల గలాసు నోటికందిస్తా, ఇందా కాసిన్ని నీళ్లు దాగు మామా అంది. గొంతు తడుపుకుని గలాసు కింద పెడతా, పొద్దుబోయింది నిద్రపోలేదా అని అడిగాడు మల్లినే చూస్తా. మామా, మన కాడ ఉన్న సాపలు వేసుకునే ఆళ్లే లేకపోతే మనమెందుకు ఈ పని చేసేది అంది మల్లి నీరుగారుతా ఆలోచనలో పడి. అవునే మల్లి, కాని తాతల కాలం నుండి చేసిన నేర్చుకున్న పని వదిలేసి యాడికి బొమ్మంటావే. ఇప్పుడే మనోళ్ళంతా కూలీనాలికి పోతా తలా ఓ దిక్కైపోయినారు. ఆ ప్లాస్టిక్ సాపలు సామాన్లు వచ్చి పిల్ల పెద్ద అంతా మంచాలపై పండుకునేంకి అలవాటు పడిపోయి మన కులం వృత్తి పనులు లేకుండా పోయినాయి. ఏదో పుట్టకో గుట్టకో ఒకరైనా బుట్టో తట్టో అల్లకపోతే ఆ మల్లేలమ్మ మనసు ఊరుకుంటుందా? మనమంటే ఎంత ఇట్టం లేకపోతే ఆ కిట్టప్ప చేతిలో ఎవడూ ఆ పిల్లనగోవి ఉంటుంది చెప్పు. నీకు జ్ఞప్తికుందా? నీకోసం పిల్లనగోవి చేసి ఆ చెరువు కట్ట మీద ఉదతా ఉంటే పరుగులెత్తుకుంటా వచ్చేదానివి అన్నాడు మారయ్య మల్లి ముఖంలో నవ్వు చూడాలని. అవునులే, నువ్వో కిట్టప్ప నేనో రాదమ్మ అంది సిగ్గుపడతా మల్లి. మల్లి, నీకో విషయం చెప్పాలే అన్నాడు మల్లికి దగ్గరగా జరుగుతూ. ఏంది మామా అంది. సీనుగాడు లేడు అన్నాడు. ఆ తెలుసు అంది మల్లి తల అడ్డంగా ఆడిస్తా. ఇయాల ఆడింటికి 10 కార్లల్లో జనాలొచ్చి ఆడు చేసే మట్టి కుండలు తబిళ్ళాలు తట్లు కుండీలు అన్నీ కొనుక్కుని పోయినారంట. ఊర్లో అంతా చెప్పుకుంటా అంటే ఇంటి. అదేమంటే ఇవిడంతా సిటీల్లో గిన్నెల్లో అన్నం వండకుండా కుండల్లో చేసుకుని తింటా ఉండారంట అన్నాడు మారయ్య. అవునా అంది మల్లి నిజమా అన్నట్లు. సుస్తివా మల్లి, సీనిగాడు ఓ కుండ కూడా అమ్మడు పోలేదని ఇంటి నిండా గంపెడు బిడ్డలతో ఆకలికి అన్నం కూడా పెట్టలేకపోతినని నాతో చెప్పుకుని బాధపడేవాడు. ఇప్పుడు ఆడు చేసిన కుండల్ని సిటీలో వాళ్ళే వచ్చి కొనకపోతున్నారు. మనకి కూడా ఏదో దినం వస్తుందిలే. మన తట్లు బుట్లు సాపలు కొనేదానికి ఆ అడవి తల్లి సల్లని సూపు చూస్తే అన్నాడు మారయ్య. జతగానైనా సీనుగాన్ని తలుసుకుంటా. అయినా అడవిలో అరాకర అయిపోతా అంటే ఆ దినం వస్తాదంటావా మామా అంది మల్లి అనుమానంగా. పొద్దుగాల నుంచి ఇల్లు తిరిగినా కసురుకుంటా ఇసురుకుంటా వద్దు పొమ్మన్న జనాన్నే చూసినా తన ఈతసాపల్ని కొనేవాడేడనుకుంది మనసులోనే గుబులు గుబులుగా. వత్తుందే అన్నాడు మారయ్య ఆశగా మళ్ళీ కండ్లల్లోకి చూస్తా. అయితే ముందేలా నీకు మంచి డాక్టర్ కాడా మందులిప్పిస్తా మామా అంది మళ్ళీ. మారయ్య చేతిని తన చేతిలోకి తీసుకుంటా, నీ పానానికి నా పానం అడ్డేస్తానన్నట్లు. సర్లేయే, పొద్దు నడిరేత్రి దాటింది చూడు ఆ సుక్కల్లో అన్నాడు మారయ్య. మబ్బుల్లోకి పోయిన సందమామను చూపిత్తా. మారయ్య మాట చెవుల్లోకేసుకుంటానే కండ్లు మూస్తా, రేపైనా 4 ఈతసాపలమ్మకొస్తే రోజూ తాపిచ్చే గంజికన్నా అన్నం వండి కూరెట్టాల నా మామకు అంటా కలవరిత్త నిద్దట్లోకి జారుకుంది మల్లి. ధన్యవాదములు.
1: ఇంతవరకు వనితాలోకం కార్యక్రమంలో ఈతసాప శ్రీమతి కేవీఎన్ సంధ్యారాణి గారి కథానిక విన్నారు. ఇప్పుడు కొన్ని పాటలు విందాం. పాట వినే ముందుగా వాణిజ్య ప్రకటన.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు ఒక పాట విందామా? వినబోతున్న పాట రైతు కుటుంబం సినిమా కోసం ఘంటసాల పాడిన పాట అది.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: తర్వాత బంపర్ ఆఫర్ ఈ సినిమా కోసం రఘు కుంచే పాడిన భాస్కర్ భట్ల గీతం, రఘు కుంచే సంగీతం. ఇప్పుడు విందాం.

0: శివాలెత్తకే రమణమ్మ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: విన్న పాట ఆత్మీయులు సినిమా కోసం ఘంటసాల సుశీల పాడిన పాటది. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి.

ఈనాటి వనిత లోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఉద్యోగ సమాచారం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ సైంటిస్ట్ ఆర్ఏఎస్ఏ, దీని ద్వారా సైంటిస్ట్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మొత్తం ఉద్యోగాల సంఖ్య 48. ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి. సైంటిస్ట్ 2 23, సైంటిస్ట్ 2 సిఆర్యు అందులో 6, సైంటిస్ట్ 1 ఇందులో 19 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులోని కావలసిన విభాగాలు మెడికల్ ఆంకాలజీ, మెడికల్ ఫిజిక్స్, ఎండోక్రైనాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫొరెన్సిక్ మెడిసిన్, అలాగే సిఆర్యు బయోస్టాటిస్టిక్స్ అంటారు, అలాగే సిఆర్యు క్లినికల్ ట్రయల్స్, బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మేటిక్స్ అంటారు, అలాగే బయోటెక్నాలజీ కంప్యూటేషనల్, ఈ విభాగాలు

తప్పంది ఉండాలి. ఇక ఈ ఉద్యోగం పొందడానికి అర్హత ఏంటంటే, ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ పిహెచ్డీ, స్టాటిస్టిక్స్, మెడికల్ ఆంకాలజీ, మెడికల్ ఫిజిక్స్ వీటిలో ఉత్తీర్ణులు అయి ఉండాలి. దీనితో పాటు సంబంధిత విభాగంలో ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వయస్సు

దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తారీఖు ఈ నెల 14వ తారీఖు, జూలై నెల 2026. మరిన్ని వివరాలకు వెబ్సైట్ని సంప్రదించవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ www.aimsexam.ac.in. మళ్ళీ చెప్తాను, www.aimsexam.ac.in. ఈ వెబ్సైట్ని సంప్రదించి మరిన్ని వివరాలు పొందవచ్చు. ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ఉద్యోగ సమాచారం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు. ఆధార్ యాప్ ద్వారా ఆధార్లో ఉచితంగా మెయిల్ అప్డేట్ సదుపాయం కల్పించినటువంటి UIDAI. ఆధార్ కార్డు వినియోగదారుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులో తమ ఇమెయిల్ ఐడిని అనుసంధానించేందుకు లేదా మార్చుకోవడానికి ఇకపై ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆధార్ యాప్ ద్వారా మొబైల్లోనే అప్డేట్ చేసుకునేందుకు వీలుగా సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఉచిత సేవ కేవలం ఆధార్ యాప్ ద్వారా మాత్రమే లభిస్తుంది. 2026 జూలై 1వ తారీఖున నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ విధానం రాబోయే 6 నెలల పాటు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ప్రజలు తమ ఆధార్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం మునుపటి కంటే ఎంతో సులభతరం అవుతుంది. ఆధార్ కేంద్రాలకు వెళ్లే శ్రమను తప్పించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సులభమైన డిజిటల్ సేవలను అందించాలి అనే UIDAI నిబద్ధతను ఈ కార్యక్రమం చాటు చెప్తుంది. ఆధార్ యాప్లో ఈ కొత్త సేవ ప్రారంభమైన కేవలం 2 రోజుల్లోనే 2,50,000 కంటే ఎక్కువ మంది పౌరులు తమ ఈమెయిల్లను యాప్ ద్వారా విజయవంతంగా అప్డేట్ చేసుకున్నారు. ఆధార్ కార్డుతో ఈమెయిల్ ఐడిని అనుసంధానించడం వల్ల ఎప్పుడైనా ఎక్కడైనా ఆధార్ నిర్ధారణ ప్రక్రియ జరిగినప్పుడు తక్షణమే సదరు వినియోగదారుడి ఈమెయిల్కు నోటిఫికేషన్ అందుతుంది. ఇది ఆధార్ వినియోగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా తమ ఆధార్ నంబర్ను ఏ అవసరం కోసం ఉపయోగిస్తున్నారు అనే సమాచారాన్ని కార్డుదారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కల్పిస్తూ అదనపు భద్రతను అందిస్తుంది. ప్రజల జీవన ప్రమాణాలను సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూపొందించిన ఈ సరికొత్త ఆధార్ యాప్ ద్వారా కేవలం ఈమెయిల్ మాత్రమే కాకుండా మొబైల్ నంబర్ అప్డేట్, చిరునామా అప్డేట్ వంటి మరెన్నో సేవలను ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ల నుంచే నేరుగా సులభంగా పొందుతున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466 05. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: ఓకే, వికసిత్ భారత్లో భాగంగా ఇప్పటి వరకు 40 లక్షల మందికి పైగా ప్రజలు కొత్త ఆధార్ యాప్ను ఉపయోగించి మొబైల్ నంబర్లకు అప్డేట్ చేసుకోగా దాదాపు 10 లక్షల మంది తమ చిరునామాను మార్చుకోవడానికి ఏ యాప్ను ఉపయోగించారు. ఆధార్లో ఈమెయిల్ ఐడిని అనుసంధానించడం కోవడానికి లేదా మార్చుకోవడానికి కల్పించినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలు UIDAI కోరుతోంది. ప్రజలను వినియోగదారులు తమ మొబైల్లో ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం లేదా ఇప్పటికే ఉన్నటువంటి యాప్ను అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈమెయిల్ అప్డేట్ ఫీచర్ని ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ అలాగే యాపిల్ iOS వేదికలో ఈ కొత్త ఆధార్ యాప్ అందుబాటులో ఉంది పౌరులు. మరి ఇప్పుడు చెప్పే ఈ లింక్ల ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఆ నెంబర్ ఐడి 67440298711. ఓకే, తర్వాత అత్యవసరమైన వైద్య సేవలు మరింత బలోపేతం. రోడ్డు అంబులెన్సుల కోసం మెరుగైన భద్రతా నిబంధనలు. దేశవ్యాప్తంగా రోడ్డు అంబులెన్సుల భద్రత, పనితీరు, వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్, దీన్ని AIS అంటారు, ఈ స్టాండర్డ్ 125 నిబంధనలను సవరణను ప్రతిపాదించింది. అత్యవసర వైద్య సేవల్లో రోడ్డు అంబులెన్సులు అత్యంత కీలకమైనవి. ఇవి రోగులను ఆసుపత్రులకి తరలించడమే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అధునాతన అత్యవసర వైద్య సహాయాన్ని అందిస్తాయి. దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. అయితే సరైన సమయంలో వైద్య సహాయం అందిస్తే కనుక వీటిలో చాలామంది వీరిలో మరణాలను నివారించవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు బాధితులను హాస్పిటల్కి తరలిస్తే కనుక దాదాపు 50% మంది ప్రాణాలను కాపాడవచ్చని వివిధ అధ్యయనాలు కూడా సూచించాయి. ఇకపోతే ద్విచక్ర వాహనాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల బాధితులందరికీ అవసరమైనటువంటి ఉచిత వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల హాస్పిటల్ హామీతో కూడినటువంటి చికిత్స, దీన్ని PMRAHET అంటారు, ఈ పథకాన్ని నోటిపై దీని ఈ పథకాన్ని తయారు చేసింది. ఇందులో ఈ చికిత్స అందడంతో పాటు ప్రజలకు అంబులెన్సులు తక్షణమే అందుబాటులో ఉండడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. వైద్య సిబ్బందికి విధులు నిర్వహించడానికి వీలుగా ఈ అంబులెన్సులు రూపొందించబడ్డాయి. అలాగే ప్రయాణ సమయంలో కూడా రోగులకు గరిష్ట రక్షణ, సౌకర్యం, ఇంకా భద్రత ఇవన్నీ కల్పించడం కూడా అంతే ముఖ్యంగా భావిస్తూ ఉన్నారు. రోడ్డు అంబులెన్సుల నిర్మాణం, వాటి కార్యాచరణకు సంబంధించిన

0: అవసరాలను నిర్దేశిస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ 2016 సెప్టెంబర్ 8 నాటికి నోటిఫికేషన్ ద్వారా ఏఐఎస్ 125 విభాగం ప్రమాణాలను తీసుకొచ్చిందన్నమాట. దీంతో పాటు వివిధ రకాల అంబులెన్స్లలో ఉండాల్సినటువంటి అనవసరమైనటువంటి వైద్య పరికరాల వివరాలను అందజేస్తూ ఏఐఎస్ 125 రెండవ భాగం నిబంధనలను ఒక మార్గదర్శక ప్రమాణంగా విడుదల చేసింది. ప్రస్తుతం మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఈ నిబంధనలకే మరిన్ని సవరణలు కేంద్రం ప్రతిపాదించడం జరిగింది కూడా. రోడ్డు అంబులెన్స్ల భద్రతను, వాటి పనితీరు సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలుగా ఏఐఎస్ 125 దీని ఒకటో భాగం, అలాగే ఏఐఎస్ 125 రెండవ భాగం ఈ నిబంధనలకు సంబంధించిన సవరణలను ఇప్పుడు ఆమోదించారు. ఈ సవరణల ద్వారా ప్రత్యేక రోడ్డు అంబులెన్స్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఇకపోతే ఆ మరిన్ని వివరాలు వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: అంతేకాకుండా నియోనాటల్ రోడ్ అంబులెన్స్, అనారోగ్యంతో ఉన్న లేదా నెలలు నిండకుండానే పుట్టిన నవజాత శిశువులను మెరుగైన అత్యవసర వైద్య చికిత్స కోసం ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్కి సురక్షితంగా తరలించడానికి దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. అలాగే మల్టీ స్ట్రెచర్ రోడ్ అంబులెన్స్, ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ స్ట్రెచర్లను తీసుకెళ్లేలా దీనిని రూపొందించారు. అయితే ఇందులో ఒకే సమయంలో ఒక రోగికి అత్యంత అధునాతన ఇంటెన్సివ్ కేర్ అలాగే వైద్య సహాయాన్ని అందించడంపై ప్రధానంగా దృష్టి పెడతారు. రెస్క్యూ పరికరాలు తప్పనిసరి. క్లాస్ బిసిడి కేటగిరీల కిందకు వచ్చే అన్ని రకాల రోడ్డు అంబులెన్స్లలో అత్యవసర రెస్క్యూ పరికరాలను ఉంచడం ఇకపై తప్పనిసరి అయిపోయింది. రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్న వాహనాల్లో చిక్కుకుపోయినటువంటి బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు, అలాగే ఒకవేళ అంబులెన్స్ స్వయంగా ప్రమాదానికి గురైనా సరే మరి తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు ఈ పరికరాలు ఉపయోగపడతాయి. ఈ అంబులెన్స్ల కోసం ప్రత్యేక విద్యుత్ వనరు, పర్యావరణ హితమైనటువంటి రవాణా, గ్రీన్ దీనే మొబిలిటీ అంటారు. ఈ దిశగా అడుగులు వేస్తూనే రోగులకు అందించే వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ఎలక్ట్రిక్ అంబులెన్స్ల కోసం ప్రత్యేక నిబంధనలను తీసుకొచ్చారు. వీటిలో వైద్య పరికరాలను నిరంతరాయంగా నడపడం కోసం ఒక ప్రత్యేక విద్యుత్ వనరులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా అంబులెన్స్లలో అమర్చే అన్ని రకాల వైద్య పరికరాలు ఏ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలో ఇది ఏఐఎస్ 125 రెండవ విభాగంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సవరణలకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ జిఎస్ఆర్ 382E ఇందులోను 2006 మే 14 విడుదల చేశారు. దీనిని తుది రూపంలో ఖరారు చేసేందుకు వీలుగా ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలను ఆహ్వానిస్తూ ప్రస్తుతం కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ నిబంధనలన్నీ కూడా ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయబోయే అధికారిక తుది నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా వాళ్ళు పేర్కొన్న తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
3: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
2: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సా

0: తీర సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: ఇప్పుడు ఒక పాట విందాం.

పాట విన్నారు కదా, మీరు విన్న ఆ పాట సర్కార్ వారి పాట సినిమా నుంచి సిద్ధి శ్రీరామ్ పాట పాటది. కార్యక్రమంలో మనం వినబోతున్నాం ఇప్పుడు ప్రపంచ జోనోసిస్ దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మరి ఈ దినం ప్రత్యేకత జోనోసిస్ దినోత్సవం అంటేనే అందరికీ తెలుసు. దీని గురించి ఏంటంటే ప్రపంచ జోనోసిస్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖున మనం జరుపుకుంటాం. ముఖ్యం ఎందుకు ఈ ఉద్దేశం అంటే జంతువుల నుండి ఉద్భవించే మానవులకి సంక్రమించే వ్యాధులపై మరి మనకు తెలియచేయడానికి అందరిలో అవగాహన పెంచడం కోసం ఈ దినం జరుపుకుంటాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొందించడం కోసమే మరి నివారణ చర్యలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకొని ప్రజారోగ్యం వన్ హెల్త్ కార్యక్రమాలు ప్రోత్సహించడంలో ఆరోగ్య సంస్థలు, పరిశోధకులు ఇంకా సమాజాలతో చేరి అనేక మందికి ఈ అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ దినాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది కూడా జంతువుల బారిన, జంతువులకు వచ్చే వ్యాధులు మనుషులకు సంక్రమిస్తూ వాటి బారిన పడి ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు, ప్రాణాపాయానికి గురవుతున్నారన్నమాట. ప్రాణాలే కోల్పోయే రోజులు వచ్చేసాయి. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం పాటిస్తాం. ఎందుకంటే మరి ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యం. మరి మనం పెంచుకునే జంతువులు, మానవులు, మొక్కలు, జంతువులు, పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తించి వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించడంలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఆధ్వర్యంలో వన్ హెల్త్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని మరి మనకు బాగా తెలుసు. బహుళ రంగాల సహకారాన్ని పెంపొందించడం, నిఘా నివారణ ప్రతిస్పందన వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా ఈ కేంద్రం జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను గుర్తించడానికి, నివారించడానికి, నియంత్రించడానికి కూడా కృషి చేస్తోంది. దీని ద్వారా భవిష్యత్తులో వ్యాధులు ప్రబలే ప్రమాదం మనం బాగా తగ్గించవచ్చని సహాయపడుతుందని కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే సురక్షితమైన ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రజలు, జంతువులు, అంతేకాకుండా మన ఉమ్మడి పర్యావరణాన్ని పరిరక్షించడానికి వన్ హెల్త్ విధానానికి కట్టుబడి ఉండాలని, కలిసి పనిచేయాలని పౌరులను ముఖ్యంగా కోరుతున్నారు. ఈ విషయం మీకు అర్థమైంటుంది. జంతువుల నుంచి మనకి ఎలాంటి జబ్బులు వస్తాయో వాటిని ఎంత జాగ్రత్త పెంచుకోవాలో అంత పరిశుభ్రంగా కూడా మనం పెంచుకోవాలి. సరే, ఇంతవరకు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు.

0: ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి. ఆరు 30 కేరఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇచ్చేవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 వ్యవసాయ పాఠశాల ఖరీఫ్ వరి సాగుకు సూచనలు. డాక్టర్ ఎం గిరిజారాణి గారు ప్రిన్సిపల్ శాస్త్రవేత్త పాడి ఆర్ఏఆర్ఎస్ పెరుమాళ్లపల్లి మారుటేరు వెస్ట్ గోదావరి జిల్లా. వీరి సూచనలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వికసిత భారత్ కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇకపోతే ఈరోజు రాత్రి 8:00 చిత్రకుస్మాలు సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 తిరిగి చిత్రకుస్మాలు ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి, 9:30 ఆపాత మధురాలు మధుర గీతాల కార్యక్రమం, 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవండి ఈ పూట ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాలకు వెళ్తాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. 6:00 ప్రభుద్గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 భక్తిరంజని భక్తి గీతాలు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం శ్రీమతి అడవి లక్ష్మి గారు, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖల కార్యక్రమం ఉంటుంది. ఇందులో భారత స్వాతంత్ర సమరం, బెంగాల్ విభజన గురించిన విశేషాలుంటాయి. అందించేవారు శ్రీమతి జె నిర్మల. ఆ తర్వాత ఓ బాటసారి, ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన ప్రత్యేక కార్యక్రమం. అండమాన్ నికోబార్ దీవుల గురించి 2వ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం సినిమా పాటలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినిమా నటి రేవతి గారు నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు. రేపు ఉదయం 10:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ఆ తర్వాత 10:21 వివిధ భారతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. ఇక 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు 1:20 ప్రాంతీయ వార్తలు. ప్రాంతీయ వార్తల తర్వాత తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి రేపు మధ్యాహ్నం. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ఉంటాయి. రేపు సాయంత్రం 5:00 వనితా లోకం కార్యక్రమంలో పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఆ తర్వాత క్రీడా ప్రపంచం. 6:05 రేపు సాయంత్రం ఆంగ్లంలో వార్తలు. 6:30 భక్తి గుస్మాలు భక్తి గీతాలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఆహార మరియు ఉద్యాన పంటల్లో ఎల్నినో ప్రభావం గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఎస్ శ్రీనివాసులు వీరి ప్రసంగం ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 8:00 వికసిత భారతం ఉంటుంది. సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 చిత్రకుస్మాలు, 8:40 తిరిగి చిత్రకుస్మాలు ఉంటాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 ఆపాత మధురాలు, రాత్రి 10:00 హరికథ కాలక్షేపం విజయవాడ కేంద్రం నుంచి. ప్రసార విశేషాలు విన్నారు.
1: This is Akashvani, the news read by Abhishek Mukhopadhyay. Prime Minister

0: ఇప్పుడేలా మరి
1: ఉందిగా ఫ్రీ వైఫై
2: బుర్రని వాడు కాస్త
0: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
1: అంటే మోసాలకి చెప్పే బై బై
0: ఆర్బిఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
3: లెస్ ప్రీమియం మోర్ బోనస్ మోస్ట్ సూటబుల్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్బిఐ Nothing better than this.
4: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
5: Akashavani Prantiya Vartalu Chadutunnadi DV Satyanarayana ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలకు రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ఆర్టీజీఎస్ నుంచి తక్షణ స్పందన రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఆయన ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గేలా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛరథాలు, ఇంటింటికి చెత్త సేకరణ లాంటి అంశాల్లో నిర్దిష్టమైన కార్యాచరణను జారీ చేయాలన్నారు. నెల రోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలు అవేర్ 2.0 ద్వారా ఏ మేరకు ఫలితాలు వచ్చాయో విశ్లేషించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలో సుమారు 12 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ధనుపురం గ్రామంలో 29 లక్షల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాంను, పాతపట్నంలో 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన కేజీబీవీ పాఠశాల భవనాలను, కోడూరు గ్రామంలో ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 2.3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన వసతి గృహాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. తాగునీరు, సాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గల్లంతైన మత్స్యకారుల కోసం తీర రక్షక దళం, కోస్ట్ గార్డ్ విస్తృతంగా గాలిస్తోందని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. విశాఖపట్నంలోని కోస్ట్ గార్డ్ కార్యాలయంలో ప్రాంతీయ ఆపరేషన్ సెంటర్లో ఆయన ఈరోజు సెర్చ్ అండ్ రెస్క్యూ విభాగాల అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే కోస్ట్ గార్డుకు చెందిన 2 నౌకలు, 2 హెలికాప్టర్లు, నావిక్ చెందిన మరో నౌక మత్స్యకారుల కోసం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తోందని చెప్పారు. గల్లంతైన ఏడుగురిలో కరిచిన్న అనే ఒక మత్స్యకారుడు పనామా రిజిస్ట్రేషన్ కలిగిన ఓ చైనీస్ మర్చెంట్ నౌకకు చిక్కి ప్రాణాలను కాపాడుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన అదే నౌకలో సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయనను తీరానికి తీసుకురావడం ఆలస్యమవుతోందన్నారు. ఇదిలా ఉండగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ నగరంలోని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయానికి ఈరోజు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇంకా గల్లంతైన 6 మత్స్యకారుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ అత్యంత వేగంగా గాలింపు చర్యలు కొనసాగిస్తోందని, రాబోయే 72 గంటల పాటు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
6: ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కోస్ట్ గార్డ్ ఆ ప్రాంతాలంతా వెళ్ళి ఎక్కడము, దాని తర్వాత వెదర్ సహకరించినప్పుడు 3 హెలికాప్టర్ షార్టీస్ కూడా వెళ్ళి ఎయిర్ సర్వేలెన్స్ కూడా చేశారు. ఎలక్ట్రిక్ సర్వేలెన్స్ లో కూడా ఎక్కడ మనకి 6 గురించి సమాచారం రాలేదు. సో ఆల్రెడీ కుటుంబ సభ్యులు ఏంటి అంటే అనుకునేది అయిపోయిందని భయపడుతున్నారు. పరిస్థితి బ్యాడ్ గానే ఉంది, కానీ మనం పూర్తిగా ఆశ వదులుకోవడానికి మంచిది కాదు. 72 గంటలు

0: చేశాక ప్రయత్నం ప్రభుత్వం పెడుతుంది. 72 గంటల తర్వాత మనకి స్పష్టంగా తెలవబోతుంది. కోస్ట్ గార్డ్ కూడా ఆఫీషియల్గా మనకి స్టేట్మెంట్ ఇస్తారు. ఆ 72 గంటల తర్వాత మన కుటుంబాలను ఎట్లా ఆదుకోబోతున్నాము అనేది ప్రభుత్వం అప్పుడు తప్పకుండా మనం జవాబిస్తాం. ఆయన ఇచ్చిన
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఈరోజు హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యొకోటా తకేషితో సియోల్ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2034 నాటికి 15 గిగావాట్ల ట్రాన్స్మిషన్ రోడ్మ్యాప్తో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సాధన లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ట్రాన్స్ఫార్మర్లు ఇతర విద్యుత్ పరికరాల అవసరం ఉందని, తిరుపతి నగరం సమీపంలో స్విచ్ గేర్లు ఇతర విద్యుత్ పరికరాల తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యొకోటా తకేషి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి లోకేష్ సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయ్ హ్యుంగ్లీతో సమావేశమయ్యారు. 2026 సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 25% వాటాను, గత 24 నెలల్లో $240 బిలియన్ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందని ఆయన చెప్పారు. శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో సియోల్ సెమీకండక్టర్ సంస్థ తమ డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. దేశ సమగ్రత ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో ప్రముఖ విద్యావేత్త మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామప్రసాద ముఖర్జీ 125వ జయంతి వేడుకల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. శ్యామప్రసాద ముఖర్జీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ శ్యామప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ పూర్తిస్థాయి విలీనం కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో ఉక్కు భారీ పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆయన చూపిన మార్గంలోనే కేంద్ర ప్రభుత్వం పయనిస్తోందని శ్రీనివాస్ వర్మ చెప్పారు.
2: యావత్ భారత జాతి కూడా గర్వించదగ్గ వ్యక్తి శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ ఆయన్ని గౌరవించడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం కాకుండా ఒక ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి జెండా ఉండాలని నెహ్రూ గారి ఆలోచనకు విరుద్ధంగా ఆనాడు ప్రభుత్వం నుండి రాజీనామా చేసి భారతీయ జనసంఘను స్థాపించారు శ్యామప్రసాద్ ముఖర్జీ.
1: ఆగస్టు 29న నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో జరగనున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్ను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు అమరావతి ఛాంపియన్షిప్ ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. జిల్లాలోని యువతీ యువకులు క్రీడాకారులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలకు ఆర్టీజీఎస్ కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సముద్రంలో ఇటీవల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: చూపించు.
4: నా ఫేవరెట్ కలర్.
5: ఎప్పుడు షాపింగే.
4: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
7: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
7: ఆర్బిఐ అంటుంది.
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఇప్పుడు విందాం కేరాఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం మొదటి భాగం ఇప్పుడు వింటారు. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: శ్రోతలకు నమస్కారం. కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. రాజేష్
2: సార్,
1: ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారి గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది అడ్వైజరీ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఆ కరోనా మహమ్మారి మనం ఏ రకంగా మనం ఎదుర్కొన్నాం, ఆ సూచనలు అంటే ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ సూచనలు ఒకసారి టూకీగా మన శ్రోతలకు చెప్తే కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం.
2: అలాగే సార్, మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం చాలా మంచిది. తర్వాత మనం ఇంటికి వెళ్ళిన వెంటనే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
1: అది ఎందుకంటే కరోనా అదొక వైరస్, దానికి చావు లేదు. నివారణ ఒకటే మార్గం, మనం ఏ రకంగా మన రోగనిరోధక శక్తిని పెంచుకుంటామో అంతవరకు అది మన దగ్గరికి రాదు. ఇక ఈ కార్యక్రమంలో మనం శ్రోతల ఉత్తరాలు సందేశాలు మనం పరిశీలిస్తే కార్యక్రమాలన్నిటి గురించి చాలా చక్కగా వివరంగా మన శ్రోతలందరూ రాశారు. వారి ఉత్తరాలకు మనం సమాధానాలు ఇద్దాం. మరి ఉత్తరాలు చదువుతావా శ్రీదేవి?
3: అలాగే చదువుతాను సార్. మనకి చాలా లెటర్స్ అయితే వచ్చాయి సార్. ఈరోజు వచ్చిన లెటర్స్ ఒకసారి చూద్దాం. ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రేడియో నాగేశ్వరరావు, యనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, కార్తిక, మోహిత్ సిద్ధార్థలింగాలు రాస్తున్నారు సార్. కేరాఫ్ ఆకాశవాణి తిరుపతి స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా యొక్క వినామృత నమస్కారాలు అంటూ ఈ వారం కార్యక్రమాలపై మా వాట్సాప్ సందేహాలు అభిప్రాయాలు 23వ తారీఖు వినిపించిన పాడరా ఈ దేశము నీదని, తెలుగు తేజమే నీదని, దేశ ఘనచరిత్ర గల ఎందరో మహామహులు త్యాగధనుల పుణ్య చరిత్రలు పుణికిపుచ్చుకున్న గీతాలు దేశ ఔన్నత్య పద పల్లకిలతో క్రమం తప్పక ప్రతిరోజు మన భాండాగారాలు వెతికితీసి ఆలాపన గీతాలుగా వినిపిస్తున్న మీ శ్రమ ఓర్పుకి మా ధన్యవాదాలు అంటూ ప్రభాతరేఖల కార్యక్రమం శ్రీమతి జె నిర్మలా గారి నిర్వహణలో భారతీయ స్వాతంత్ర్య సామాజిక మత సామరస్య బ్రిటిష్ పాలన అరాచక చర్యలు భారత ఉద్యమాల చరిత్ర గురించి ఎన్నో విషయాలు తెలిపిన వ్యాఖ్యాత గారికి ధన్యవాదాలు అంటూ శత వసంత సాహిత్యలో దేవులపల్లె గారి గురించి తెలుసుకున్నాము, ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలు వివరంగా తెలియజేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అంటూ వీరే మరొక లెటర్లో 25వ తారీఖు సాయిబాబా ఆరాధన భక్తి గీతాలు చాలా బాగున్నాయి, తర్వాత సూక్తి ముక్తావళి శ్రీ ఇంద్రగంటి జానకీ బాలగారి వ్యాఖ్యానంలో సర్వ మానవాళి బాహ్య ప్రపంచ ప్రకృతి జీవ వైవిధ్యంలోని వృక్షజాలం వికృతి జంతుజాలం ఋతువులు వాటి సహజ వనరుల భూ వాతావరణంలో జరిగే కార్బన్ ఉద్ఘాతాల మార్పులు స్వభావాల గురించి వివరణ విశదీకరణ ఉపన్యాస సూక్తులలో పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిది అని చెప్పిన వారి సందేశం చాలా బాగుంది. అలాగే ధారావాహిక పుస్తక పఠనం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు చాలా పరిశీలనాత్మకంగా కళ్లకు కట్టినట్టు చదివి వినిపించారు, వారికి మా ధన్యవాదాలు అంటూ వీరే మరొక లెటర్లో 26వ తేదీన ప్రభాతరేఖల కార్యక్రమంలో శతవసంత సాహితీ మంజీరాల శీర్షికలో నార్లగారి రచన వ్యాసంగపు నాటికల సంపుటి కొత్తగడ్డ కథల శీర్షికలో పొలంపై విత్తిన పైర్ల పంట ఇక్కట్లు రైతు కుటుంబ సంక్షేమ పథకాలు వారి పాలిటి కల్పతరువు పంట ధాన్యాలు దిగుబడి విశేషాల కథనాలు సన్నివేశాలు

0: చమత్కారాలు, పాఠవుల ప్రసంగ వ్యాఖ్యానం శ్రీమతి పద్మజా గారు అందరికీ ఆసక్తిదాయక వివరణలతో చదివి వినిపించిన తీరు చాలా బాగుంది. చక్కటి ప్రాయోజిత కార్యక్రమాలు, ప్రతిరోజు శ్రోతల మన్ననకు ఆసక్తిదాయకంగా వినిపిస్తున్న ఆకాశవాణి తిరుపతి వారికి మా కృతజ్ఞత అభినందనలు అంటూ రేడియో నాగేశ్వరరావు, యనగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, కార్తిక, మోహిత్ సిద్ధార్థలింగాలు భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్సు నుంచి రాశారు సార్.
1: చాలా సంతోషం రేడియో నాగేశ్వరరావు గారు.

0: సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, కార్తిక, మోహిత్ సిద్ధార్థలింగాలు భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్సు నుంచి రాశారు సార్.
1: చాలా సంతోషం రేడియో నాగేశ్వరరావు గారు, ఏనుగంటి నాగేశ్వరరావు గారు, ఏనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, ఇంకా మీ ఏనుగంటి కుటుంబ సభ్యులందరికి కూడా చాలా ధన్యవాదాలండి. ఎంతో వివరంగా మా కార్యక్రమం గురించి మీరు చాలా ఓపిక్గా మరి మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అలాగే వాట్సాప్ ద్వారా కూడా మీరు మెసేజెస్ ఇస్తూ ఉంటారు, పాటలు కూడా కోరుతూ ఉంటారు, చాలా సంతోషం అండి. మీలాంటి వారి మరి ఆదరణ వలన ఆకాశవాణి ఇంకా 90 వసంతాల తర్వాత కూడా నిత్యనూతనంగా ముందుకు సాగుతూ ఉంది, చాలా సంతోషం. ప్రధానంగా మీరు దేశభక్తి గీతం, అలాగే సూక్తి ముక్తావళి భక్తి గీతాలు మీరు చాలా ఎక్కువగా మీరు ప్రశంసిస్తూ ఉంటారు. అలాగే ప్రభాతరేఖల కార్యక్రమంలో ప్రత్యేకంగా మనం 1 జూలై నుంచి 15 వరకు స్వాతంత్ర సమరం గురించి మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ఈ స్వాతంత్ర సమరోద్యమం అనేది ఎలా ప్రారంభమైంది, ఏ విధంగా పరిణమించింది, ఏ విధంగా మనకు స్వాతంత్రం సిద్ధించింది అనే విషయాలు ఈ తరం వారికి తెలియచేసే ఉద్దేశంతో మనం ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం మీకు నచ్చింది, చాలా సంతోషం. ఇక అన్ని కార్యక్రమాల్లో ప్రధానంగా మీరు పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర కార్యక్రమం, అలాగే శతవసంత సాహితీ మంజీరాల గురించి కూడా మీరు మీ అభిమానం తెలియజేశారు, చాలా సంతోషం అండి నాగేశ్వర గారు. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయం, మీ అభిమానం మాకు తెలియజేస్తూ ఉండండి, ధన్యవాదాలు.
0: మరొక లెటర్ సార్, ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా రాస్తున్నారు సార్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్కారాలు అంటూ తెలియజేశారు సార్. గత సోమవారం సాయంత్రం ప్రసారమైన కేరాఫ్ ఆకాశవాణిలో శ్రోతలు పంపిన అభిప్రాయాలను ఎంతో ప్రేమతో చదివిన మేడం గారికి, అంతే ప్రేమతో ఆప్యాయతతో జవాబులు అందజేసిన శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారికి, సాంకేతిక సిబ్బందికి ధన్యవాదాలు అంటూ తెలియజేశారు సార్. అలాగే యాప్ క్వాలిటీ కూడా బాగుంది, ఇంకా సాంకేతిక సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేశారు సార్. వీరే మరొక లెటర్లో, మంగళవారం ఉదయం హనుమాన్ భక్తి గీతాలు విని తరించాము, ఇంకా సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వినిపించిన సూక్తులు విలువైనదిగా ఉన్నాయి అంటూ, 8:35 ప్రసారమైన వరదుగుడి శీర్షికన సినీ హీరోయిన్ విజయశాంతి గారి పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలు అందిస్తూ, వారు 14వ ఏటనే తమిళ చిత్రంలో నటించారని, మన తెలుగులో ప్రతి ఘటన సినిమాతో ప్రారంభమై వివిధ వైవిధ్యమైన పాత్రలు చేసి ఎన్నో అవార్డులు గెలుచుకున్నారని, ఇటువంటి ఎన్నో విషయాలను తెలియజేస్తూ వారు నటించిన విజయవంతమైన చిత్రాలలోని పాటలు వినిపించి మమ్మల్ని ఆనందింపజేసిన శ్రీమతి జే నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అని తెలియజేశారు సార్. ఇంకా సాయంత్రం ప్రసారమైన వనితాలోకం కార్యక్రమంలో పసందైన వంటకాల శీర్షికన బంగాళాదుంపలతో చేసే పలు వంటకాల వివరాలను ఎంతో వివరంగా 1-2 సార్లు తెలియజేసిన శ్రీమతి జే నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. అలాగే ఐటమ్స్ పేర్లు తెలియచేయలేదు, గమనించగలరు అని కూడా రాశారు సార్. సాయంత్రం భక్తి కుసుమాలు శీర్షికన చక్కటి భక్తి గీతాలు విని తరించాం. కార్యక్రమంలో వీరహనుమ అనే గీతంతో పాటు బ్రహ్మ కడిగిన పాదము అనే భక్తి పాట మాకు మరీ మరీ నచ్చాయి అంటూ రాశారు సార్. ఇంకా వీరు మరొక లెటర్లో, బుధవారం ఆల్బం శీర్షికన మురళీమోహన్ గారు 1940 జూన్ 24 ఏలూరు పక్కనే ఉన్న చాటపర్రు గ్రామంలో జన్మించారని, సినిమాల పట్ల ఆసక్తితో నాటక రంగంలో అనుభవం సంపాదించి సినీ రంగంలో విలన్ పాత్రలు పోషిస్తూ హీరోగా సెటిల్ అయ్యారంటూ ముద్ర వేసుకుని సినీ రంగంలో స్థిరపడ్డారని, ఇటువంటి ఎన్నో ఆసక్తికర విషయాలు అందిస్తూ వారు నటించిన చిత్రాలలోని పాటలు వినిపించి మమ్మల్ని ఆనందింపజేసిన శ్రీమతి జే నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేశారు సార్. వీరే మరొక లెటర్లో, సోమవారం సాయంత్రం ప్రసారమైన వనితాలోకం కార్యక్రమంలో అమ్మకు ఆసర కథానిక విన్నాం, కథానిక చివరిలో కన్నీరు తెప్పించింది అని రాశారు సార్. ప్రస్తుత పరిస్థితులు అలానే ఉన్నాయి. కథానిక రచించి చదివి వినిపించిన ఎస్ మాధవీలత గారికి ధన్యవాదాలు అందజేశారు సార్. కథానిక అనంతరం వినిపించిన సినిమా పాటలు కూడా సమయానుకూలంగా ఉంది. ఇక వీరే మరొక లెటర్లో, మంగళవారం వరదగుడి శీర్షికన హాస్య సినీ హీరో శ్రీ అల్లరి నరేష్ గారు 1982 జూన్ 30 చెన్నైలో జన్మించారని, వారి తల్లిదండ్రుల నేపథ్యం గురించి, వారి నటించిన అల్లరి సినిమా

0: తో సినీ ప్రస్థానం ప్రారంభించారని, ఇంకా వారి జీవిత విశేషాలు అందిస్తూ వారు నటించిన చిత్రాలలోని పాటలు వినిపించి మమ్మల్ని ఆనందింపజేసిన మేడం గారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేశారు సార్. వీరే మరొక లెటర్లో సాయంత్రం ప్రసారమైన వనితాలోకం కార్యక్రమంలో పసందైన వంటకాల శీర్షికన ఉల్లిపాయ బఠానీలతో చేసిన గ్రేవీ గురించి, మినపప్పుతో చేసిన సున్నుండలు గురించి, ఇంకా సేమ్యాతో చేసిన స్వీట్ ఇత్యాది వంటకాల గురించి వివరాలు ఒకటికి రెండు సార్లు తెలియజేసిన శ్రీమతి జె. నిర్మలా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలైతే తెలియజేశారు సార్. వీరే మరొక లెటర్లో బుధవారం ఉదయం ప్రసారమైన ఆల్బం శీర్షికన సినీ దర్శకుడు శ్రీ కెవి రెడ్డి గారు 1951 జూలై 1 జన్మించారని, వారి జీవిత విశేషాలు అందిస్తూ, వారి విద్యాభ్యాసం వివరాలు అందిస్తూ, సినీ రంగంలో ఆసక్తితో గృహలక్ష్మి సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభమై సినీ రంగానికి ఒక మలుపు తిప్పిన శ్రీరెడ్డి గారు మాయాబజార్, పాతాళ భైరవి వంటి ఆణిముత్యాల వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారని, ఇటువంటి ఎన్నో ఆసక్తికర మైన విషయాలు అందిస్తూ చక్కటి పాటలు వినిపించి ఆనందింపజేసిన మేడం గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అని రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా మున్నా ఏలూరు నుంచి రాశారు సార్.
1: చాలా సంతోషం సుగుణాబాయి, రఘుబీర్ సింగ్, రాధా మున్నా, మీరు ఎంత హేలాపురి ఏలూరు నుంచి రాస్తున్నారు, చాలా సంతోషం అండి. భక్తి గీతాల దగ్గర నుంచి, అలాగే ఇంకా యాప్ క్వాలిటీ గురించి కూడా మీరు తెలియజేస్తూ ఉంటారు. ఎక్కడైనా యాప్లో సరిగ్గా రాకపోతే కూడా మీరు వెంటనే ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు, చాలా సంతోషం. అంటే మా గురించి ఈ కేంద్ర ప్రసారాలు నిరంతరాయంగా రావడంలో, ప్రసారం అందించడంలో మాతో పాటు మాకంటే మీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. రఘుబీర్ సింగ్ గారు, మీకు మంచి ఫేవరెట్ కార్యక్రమం పసందైన వంటకాలు అయితే మీరు చేసుకొని కూడా తింటూ ఉంటారు, చాలా సంతోషం. ఇక వరద గుడి కార్యక్రమం గురించి కూడా మీరు ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూ ఉంటారు మీ అభిమానం. ఇంకా ఆల్బమ్ గురించి, భక్తి గీతాల గురించి ఎంతో చక్కగా మీరు, ఎంతో జాగ్రత్తగా, ఎంతో భక్తిగా మీరు మా కార్యక్రమాలు అన్నీ కూడా, ఒక భక్తి గీతాల కార్యక్రమే కాదు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో డివోషనల్గా మీరు వింటూ ఉంటారు. ఆకాశవాణి మీద ఉన్నటువంటి మీ అభిమానం, అలాగే మీ ఆప్యాయత వల్ల కూడా ఈ మా కేంద్రం ఎంతో సుసంపన్నం అవుతుంది. చాలా సంతోషం రఘుబీర్ సింగ్ గారు, ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తూ ఉండండి.
0: మరొక లెటర్ సార్, తెలంగాణ మంచిర్యాల జిల్లా నుంచి రాజేంద్ర రెడ్డి గారు సార్. ఆకాశవాణి శ్రోతలకు సుధాకర్ మోహన్ గారికి, సాయి రఘునాథ్ చరణ్ గారికి, నిర్మలా మేడం గారికి, ఇంకా ఉద్యోగ సిబ్బందికి, అనౌన్సర్లకు శుభ సాయంత్రం అంటూ రాస్తున్నారు సార్. ఈ మధ్య మీరు ప్రసారం చేస్తున్న పొలం కబుర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. సీజన్కి తగ్గట్టు మీరు సమాచారం తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా జూలై 2 ఉదయం వరి సాగు, వరి నాట్లు గురించి తెలియజేశారు. ఆ సమాచారం వరి పండించే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది యువ రైతులు వ్యవసాయ రంగంలోకి అడుగు పెడుతూ ఉన్నారు, అడుగు పెట్టారు కూడా. కావున అలాంటి యువ రైతుల నుంచి ముఖాముఖి చేస్తే చాలా బాగుంటుంది అనే అభిప్రాయం. ఎందుకంటే రైతులే దేశానికి వెన్నుముక కాబట్టి. ఇంకా రైతులకు ఆకర్షణీయ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మనవి. చరిత్రలో ఈరోజు పల్లెసీమలు, వ్యవసాయ పాఠశాల, కిసాన్ వాణి, చిత్రకుసుమాలు, యువవాణి, కేరాఫ్ ఆకాశవాణి ఇలాంటి చాలా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డి సాయి రఘునాథ్ చరణ్ గారికి ప్రత్యేక అభినందనలు. శ్రోతల్ని తన స్వరంతో ప్రతి మంగళవారం ఒక ఆకర్షణీయ ప్రదేశానికి తీసుకెళ్తారు. ప్రతిరోజు ఏదో ఒక దినోత్సవ ప్రత్యేకత వివరాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇది విద్యార్థులకు, ప్రభుత్వ కొలువుకి సన్నద్ధం అవుతున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మా అభిమాన అనౌన్సర్లైన అనిల్ కుమార్, కాంచన, గాయత్రి, శివరంజని, భారతి, వేణుగోపాల్, గణపతి కుమార్, చందనమాధురి వారికి కృతజ్ఞతలు. వీరి అనౌన్స్మెంట్స్ చాలా బాగుంటాయి, వీరి స్వరంలో స్పష్టత కనిపిస్తుంది, కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ మధ్య సమయంలో వీరి స్వరం విని చాలా రోజులయ్యింది. ఇక్కడ పక్షపాతం చూపడం లేదు, మా అభిప్రాయం తెలుపుతున్నాము. మీరు వీక్లీ కరెంట్ అఫైర్స్ అను నూతన ప్రోగ్రామ్ ను మొదలు పెడుతున్నారు. మీ ప్రోమో ద్వారా తెలుసుకున్నాం. అది ప్రభుత్వ కొలువుకు సన్నద్ధం అవుతున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. 29 సాయంత్రం 6:30 మీరు ప్రసారం చేసిన కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమం మధ్య మధ్యలో ప్రోగ్రామ్ కి అంతరాయం కలిగింది. ప్రోగ్రామ్ నిలిచిపోయింది. వెంటనే మళ్లీ మొదటి నుంచి ప్రోగ్రామ్ ని కంటిన్యూ

0: చేశారు. తర్వాత మధ్యలో వచ్చి ప్లే చేశారు. అది నూతన అనౌన్సర్ మేడం లేదా సాంకేతిక సమస్య ద్వారా అయిందా అని తెలపగలరు. ఇలా మధ్య మధ్యలో ఒక ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇటువంటి సమస్యలు తలెత్తితే శ్రోతలకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది కాస్త గమనించగలరు. జూన్ 30 సాయంత్రం మరియు జూలై 2 సాయంత్రం ప్రసారంలో నూతన అనౌన్సర్ ఏడుకొండల గారి యాస కొంచెం వేరుగా, రాగాలు ఎక్కువగా, స్పష్టత తక్కువగా ఉంది. దాన్ని గమనించి అభివృద్ధి చేసుకోగలరు అని మనవి. ఎందుకంటే రేడియో అంటేనే స్వరం ముఖ్యం. స్వరం ద్వారానే శ్రోతలను ఆకట్టుకోవాలి. కావున గమనించగలరు. ఇక ముందు వారం కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో ఒక శ్రోత హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం సమయం మార్చవలసిందిగా కోరారు. ఎందుకనగా మీరు ఆ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి 10 ప్రసారం చేస్తున్నారు. ఆ ప్రశ్నకు మీ సమాధానం, ఆ కార్యక్రమం 1 నిడివి ఉంటుంది కాబట్టి ఎటువంటి అంతరాయం లేకుండా ఆ సమయంలో మేము ప్రసారం చేస్తాం అనేసి మీరు తెలియచేశారు. కానీ కొంతమంది శ్రోతలు ఆ సమయమున రేడియో వినొచ్చు, వినకపోవచ్చు. కావున మరి ఏదైనా సమయంలో మీరు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తే బాగుంటుంది. దాన్ని కొంచెం మీరు గమనించగలరు అని అభిప్రాయం. మీరు పైవన్నిటినీ చదివి సరైన సమాధానం ఇస్తారు అని కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఈ కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమం పెట్టింది శ్రోతల అభిప్రాయాలు తీసుకుని వాటిని బాగు చేస్తారని, పరిశీలిస్తారని అని రాజేంద్ర రెడ్డి మంచిర్యాల జిల్లా తెలంగాణ నుంచి రాశారు.
1: చాలా సంతోషం రాజేంద్ర రెడ్డి గారు, మీరు మంచిర్యాల జిల్లా నుంచి తెలంగాణ భారతదేశం అని రాస్తున్నారు. ఆసియా ఖండం అని కూడా రాస్తే బాగుండేది. ఖండం కూడా చాలా సంతోషం. మీరు మా కార్యక్రమాలకి మీరు వెలుపుచ్చినటువంటి అభిప్రాయాలకి, అభిమానానికి చాలా సంతోషం. అన్ని కార్యక్రమాలు బాగున్నాయి అని అంటూనే మాకు శృతిమెత్తగా, మాకు నొప్పి తెలియకుండా మరి మమ్మల్ని ఏదో మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ఇక మీరు వెలుపుచ్చినటువంటి సూచనలు, అలాగే మీరు వెలుపుచ్చినటువంటి అభిప్రాయాలకు ఇప్పుడు మనం ఆ సమాధానాలు ఏంటో చూద్దాం. ఏమిటంటే మొదటగా మరి కొంతమంది అనౌన్సర్ల పేర్లు ప్రస్తావించి వారి స్వరం విని చాలా రోజులైంది అని రాస్తున్నారు. ఇక్కడ మరి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే వ్యాఖ్యాతలు పేర్లతో సంబంధం లేదండి. అయితే కార్యక్రమం సరిగ్గా ఉందా, కార్యక్రమం ప్రసారం అయినప్పుడు మీకు ఎలా అనిపించింది, మీకు ఆ కార్యక్రమం ద్వారా ఏమైనా కాస్తైనా ఉపయోగం ఉందా లేదా అనేది మాత్రమే మనం ఇక్కడ పరిశీలించాలి. ఇక్కడ ఇది పరిపాలనా పరమైనటువంటి నిర్ణయాలు కొన్ని ఉంటాయి కాబట్టి కొత్తవార పాతవార ఈ ప్రస్తావన అనేది మనం చూపించకూడదు. ఎందుకంటే ఆ కొత్త పాత అనేదంటూ ఏమీ ఉండదు. తర్వాత కరెంట్ అఫైర్స్ కార్యక్రమం అనే ప్రసారం చేసాం. మీరు ఆ కార్యక్రమం గురించి తర్వాతి కేరఫ్ ఆకాశవాణికి మంచి అభిప్రాయం పంపించండి. అలాగే మరి 29 సాయంత్రం 6:30 కేరఫ్ ఆకాశవాణి కార్యక్రమం మరి కొంచెం అంతరాయం కలిగింది. దానికి మిమ్మల్ని దానికి తప్పనిసరిగా మేము మన్నించాలని కోరుతున్నాం. ఎందుకంటే అది వ్యక్తిగతమా లేకపోతే సాంకేతిక సమస్య అనేది పక్కన పెట్టేస్తే అది అంతరాయం కాబట్టి అంతరాయం. దానికి మేము చాలా బాధపడుతున్నాం, చాలా చింతిస్తున్నాం. ఇలా మళ్ళీ అలా జరగకుండా మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం, జాగ్రత్త పడతాం. మీరు అన్నట్టుగా అటువంటి సమస్యలు తలెత్తితే శ్రోతలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, మాకు అది తెలుసు. అది మళ్ళీ ఆ రకంగా జరగకుండా తప్పనిసరిగా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక కొంతమంది స్వరాల గురించి మరి స్పష్టత గురించి మీరు కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్క స్వరము వేరే వారితో మ్యాచ్ కాదు. ఒక్కొక్కళ్ళ స్వర స్పష్టత కానివ్వండి, స్వర నాణ్యత కానివ్వండి, ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కాబట్టి గమనించాలని కోరుకుంటున్నాను. ఇక హలో ఆకాశవాణి కార్యక్రమం రాత్రి 10 మనం ప్రసారం చేస్తున్నాం. రికార్డింగ్ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి, మరి ప్రతి గురువారం ఉదయం 11 మనం రికార్డ్ చేసి ప్రతి శుక్రవారం రాత్రి 10 ప్రసారం చేస్తూ ఉన్నాం. ఇది సాయంత్రం 8 ప్రసారం చేయమని ఒక శ్రోత అడిగితే మనం సమాధానం చెప్పాం. అయితే మీరు చెప్పేదాని ప్రకారం ఆ సమయంలో వినొచ్చు వినకపోవచ్చు అనేది మనం చెప్పలేం కదండి. కాబట్టి ఆ సమయంలో అందరూ వింటారని మనం అక్కడ ప్రసారం చేస్తున్నాం. వినకపోవచ్చు అని అనుకుంటే అసలు కార్యక్రమమే మనం చెయ్యం కదా. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఏమైనప్పటికీ కూడా మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు చాలా చక్కగా నిక్కచ్చిగా ఇలాగే ఉండాలి. ఎందుకంటే అప్పుడే మేము చేసే కార్యక్రమాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని మేము ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

0: కూడా అవకాశం ఉంటుంది. మరి రాజేంద్ర రెడ్డి గారు, మీరు ఊరి పేరు రాయలేదు, ఏ ఊరు నుంచి అనేది కూడా నెక్స్ట్ టైం ఉత్తరంలో రాయండి. చాలా సంతోషం. ఇలా అభిమానమే కాదు, ఇలాంటి మరి ఏమైనా చిన్న చిన్న మరి ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఉండటానికి దోహదపడుతుంది మీరు ఇలా రాస్తే. చాలా సంతోషం రాజేంద్ర రెడ్డి గారు. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు. రాజేష్
1: సార్,
0: మన కార్యక్రమానికి ఉత్తరాలు రాయాలంటే ఏమేమి, మరి చిరునామా, అలాగే మన ఈమెయిల్ అడ్రస్, ఇంకా వాట్సాప్ నంబర్ కూడా చెప్తే మన శ్రోతల దగ్గర నుంచి సెలవు తీసుకోవచ్చు.
1: శ్రోతలు మనకు ఉత్తరాలు రాయాలంటే ఈ అడ్రస్కు రాయాల్సి ఉంటుంది. కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. చిరునామా మరొకసారి సార్, కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. అలాగే ఈమెయిల్ ద్వారా ఉత్తరాలు రాయాలంటే మా ఈమెయిల్ అడ్రస్ AIRTPTYLETTERS, అంటే లెటర్స్, @gmail.com. మరొకసారి AIRTPTYLETTERS, లెటర్స్, @gmail.com. ఉత్తరాల ద్వారా మీకు రాయడం వీలు కానప్పుడు శ్రోతలు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. మా వాట్సాప్ నంబర్ 8772246605. 877226605. ఇవి శ్రోతలు మా చిరునామాకు సంబంధించిన వివరాలు.
0: చాలా సంతోషం. మరి రాజేష్, ఇక శ్రోతల దగ్గర నుంచి సెలవు తీసుకుందామా?
1: సెలవు తీసుకుందాం సార్. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు కేర్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు కార్యక్రమం రెండో మొదటి భాగం విన్నారు. సమాధానాలు ఇచ్చిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఈ కార్యక్రమం రెండవ భాగం రేపు సాయంత్రం ఇదే సమయానికి 6:30 వినవచ్చు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన విందామా?
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు భక్తి గీతాలు విందాం.
4: అన్నమయ్య మధుర కవితా గానం. ప్రకృతి దేవత చిద్విలాసమును చూసి ఆనంద పరవశుడైన ప్రాక్తన మానవుడు చిందులు త్రుక్కుతూ పాడిన పాటి మానవలోక కవిత్వ ఆవిర్భావానికి నాంది. అది అవ్యక్త మధురమైన ఆటపాట, రాగలయాత్మకమైన ఆ సుందర కళా జగత్తులు వెలిగించిన మణిదీపాలే పద కవితా పితామహుని తొలి గీతాలు. ఆ దేశి కవితలు తెలుగు ఉద్యానాల విరిసిన సిరిమల్లెలు. ఆ మధుర కవితలు వాగ్దేవి తరహాస చంద్రికలు. అవి అలమేలు మంగ కరకంకణ నిక్వాణములు, అవి వెంకటపతి చరణ మంజీర నినాదములు, కొండలరాయని కొలువుకు సాగే భక్తజన బృందాలు.

0: భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. ఇక కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: That

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. సాంకేతికతతో కూడిన ద్విభాషా మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16

0: మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు అమెరికా, బెల్జియం తలపడతాయి. సంస్కరణలు, డిజిటలైజేషన్, ప్రొఫెషనల్ నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దిశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా చెప్పారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు.
1: సహకారితా మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ 9 రాష్ట్రీయ స్తర పర్ కామ్ కర్నే వాలి సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఏ 9 క్షేత్రో మే సహకారితా మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: 9 ప్రత్యేక రంగాలను గుర్తించి దానిలో సహకార సంఘాలను సమన్వయం చేస్తున్నామని ఆయన చెప్పారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన పెంచాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకార ద్వారా సమృద్ధి అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా అభినందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 850,000 కంటే ఎక్కువ సహకార సంస్థలకు, సహకార రంగంతో ముడిపడి ఉన్న 30 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినమని ఆయన అన్నారు. ఇదే రోజున ప్రభుత్వంలో స్వతంత్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని అమిత్ షా గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడిన వ్యవస్థగా మార్చే దిశగా అనేక పనులు జరిగాయని కూడా మంత్రి వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం సహకార సంస్థల కోసం ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా ప్రతి రంగంలోనూ అద్భుతంగా రణిస్తున్న 1వ సహకార సంఘాలను గుర్తించి వాటికి ర్యాంకులు ఇస్తామని, వాటి విశేషమైన పనితీరును ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలిచేలాగా ప్రముఖంగా ప్రచారం చేస్తామని అమిత్ షా తెలియజేశారు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ధైర్యం, జాతీయవాదం, నిస్వార్థ సేవకు ఒక శాశ్వత ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. ప్రధానమంత్రి ఇందుకు సంబంధించిన ఒక వ్యాసాన్ని పేర్కొంటూ, భారత్ అఖండంగా ఉండాలనే దృఢ సంకల్పమే డాక్టర్ ముఖర్జీ ప్రజా జీవితాన్ని నిర్వచించిందన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలో చూడడంలో డాక్టర్ ముఖర్జీ పట్టుదలతో నిలిచారని, ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ సమస్య కోసం తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారని మోదీ చెప్పారు.
2: आज देश की धरती, पश्चिम बंगाल की धरती अपने एक महान सपूत, एक महान देशभक्त, भारत की अखंडता के लिए समर्पित एक युगद्रष्टा को श्रद्धा पूर्वक स्मरण कर रही है. मैं डॉक्टर मुखर्जी की 125वीं जन्म जयंती के अवसर पर उन्हें नमन करता हूं, अपनी श्रद्धांजलि अर्पित करता हूं.
0: 2019లో 370 అధికరణం, 35 ఏళ్లను రద్దు చేయడం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానానికి లభించిన అత్యంత సరైన నివాళి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు జరిపారని, విద్యా పరిశోధన, విద్యార్థుల సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రధానమంత్రి చెప్పారు. స్వతంత్ర భారత్ మొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా డాక్టర్ ముఖర్జీ పోషించిన పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. 1943 నాటి బెంగాల్ కరువు సమయంలో డాక్టర్ ముఖర్జీ చేసిన మానవతా సేవలను కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జంతువులు, మానవుల మధ్య సంక్రమించే వ్యాధులు, జూనోటిక్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వ్యాధులు ప్రజారోగ్యానికి, జంతువుల ఆరోగ్యానికి, ప్రపంచ ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి స్పందిస్తూ, వన్ హెల్త్ విధానం భారత ప్రజారోగ్య వ్యూహంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉద్భవించిందని పేర్కొన్నారు. సమగ్రమైన నివారణ, ఆరోగ్య సంరక్షణపై ప్రధానమంత్రికి ఉన్న విజన్ ఆధారంగా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ నిర్మించడం కోసం భారత్ మానవ, జంతు, పర్యావరణ, ఆరోగ్య రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోందని నడ్డా చెప్పారు. మానవులు, జంతువులు, మొక్కలు, పర్యావరణం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తిస్తూ వన్ హెల్త్ విధానం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిధిలోని సెంటర్ ఫర్ వన్ హెల్త్ కీలక పాత్ర పోషిస్తుంది.

0: వందన కూడా నడ్డా ఈ సందర్భంగా చెప్పారు. మొజాంబిక్, నికరాగువా, సురినామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా, బహమస్ దేశాల రాయబారి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో క్రెడెన్షియల్స్ స్వీకరించారు. మొజాంబిక్ హై కమిషనర్ ఆర్మాండో పెడ్రో మొదలైన వారు తమ క్రెడెన్షియల్స్ అంటే దౌత్యపత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ సందర్భంగా సమర్పించారు. జాతీయ రహదారుల లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ సమీక్షా సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్లు, వే సైడ్ అమెనిటీస్ మొదలైన ప్రాజెక్టుల స్థాయి పురోగతిని ఆయన అంచనా వేశారు. భవిష్య అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర రవాణా వ్యవస్థ నిర్మించడంలో ఈ పరివర్తనాత్మక కార్యక్రమాల వ్యూహాత్మక ప్రాధాన్యతను మంత్రి సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తాయని, కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తాయని, సమతుల్యంతో కూడుకున్న ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు. సాంకేతికతతో కూడిన ద్విభాష బైలింగ్యువల్ మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తుందని కూడా ఆయన చెప్పారు. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఉదయ్పూర్లో కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ఆన్లైన్ ద్విభాషా బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం అని, ఇది సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలో మేనేజ్మెంట్ విద్యను అందించడం ద్వారా విస్తృతంగా ప్రభావం చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈ నెల 8వ తేదీన యోగ్యకర్తాలోని చారిత్రాత్మక ప్రాంబనన్ ఆలయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సందర్శిస్తారు. భారత్, ఇండోనేషియా మధ్య 1000 సంవత్సరాలకు పైగా ఉన్న సాంస్కృతిక నాగరికత సంబంధాలకు ప్రతీకగా ఈ పర్యటన జరుగుతుంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ప్రాంబనన్ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ఈ సముదాయంలో మొదట బ్రహ్మ విష్ణు శివుడికి అంకితం చేసిన 240 పెద్ద చిన్న దేవాలయాలు ఉండేవి. ఇది భారత్ వెలుపల భారతీయ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయంలో రాతి శిల్పాలు రామాయణ ఘట్టాలను కూడా వర్తిస్తాయి. శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వతం పేలుళ్లు కాలక్రమేణా అనేక దేవాలయాలు దెబ్బతినేందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం ప్రాంబణం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి అమెరికాలోని ఆర్లింగ్టన్లో జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్, స్పెయిన్ జట్లు తలపడతాయి. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో అమెరికా రేపు ఉదయం సియాటల్లో బెల్జియంను ఎదుర్కొంటుంది. కాగా ఇంగ్లాండ్, నార్వే, మొరాకో, ఫ్రాన్స్ జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లింది. మరొక మ్యాచ్లో అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్ను 2-1 తేడాతో ఓడించి నార్వే క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. సంస్కరణలు, డిజిటీకరణ వల్ల సహకార రంగంలో కొత్త విస్తరణ సాధ్యమవుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వన్ హెల్త్ విధానం ద్వారా మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ద్విభాష మేనేజ్మెంట్ విద్య గ్రామీణ పట్టణ వ్యత్యాసాలను తొలగించడంలో సహాయపడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈ రాత్రి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో పోర్చుగల్, స్పెయిన్, అమెరికా, బెల్జియం తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈనాటి కార్యక్రమంలో సార్వావరి సాగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు.
2: మన రాష్ట్రంలో పండించే ప్రధాన పంటల్లో వరి ముఖ్యమైన ఆహార పంట. వరి పంట తర్వాతనే అపరాలు కానీ, చిరుధాన్యాలు కానీ, వాణిజ్య పంటలు కానీ, మొక్కజొన్న వంటి ఇతర పంటలు కానీ పండిస్తారు. వరి పంట లేని ఊరు, వరి పండించిన రైతు మన రాష్ట్రంలో ఉండరనడంలో అతిశయోక్తులది. అటువంటి వరిలో ప్రస్తుత కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, కూలీల కొరత, విచక్షణా రైతంగా రసాయన ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం, వర్షాభావ పరిస్థితులు,

తుఫాన్లు, అకాల వర్షాల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిపోవడంతో సరాసరి దిగుబడులు క్షీణించి వరి రైతాంగం నష్టాల బారిన పడవలసిన పరిస్థితులు ఆసన్నమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సార్వా వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపికతో పాటు మేలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఏ విధంగా సాధించవచ్చో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా రకాల ఎంపిక అనేది చాలా కీలకం. రకాల ఎంపికలో ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం, వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని వివిధ ప్రాంతాల్లోని వివిధ నేలలకు అనువైన రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా ఇటు సాంప్రదాయ నాట్లు పద్ధతికి కానీ నేరుగా విత్తే వరి విధానానికి కానీ ముఖ్యంగా యాంత్రీకరణ సాగు విధానానికి అనువైన రకాలనే ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా సాగునీటి లభ్యతను బట్టి సారా వరి సాగుకు స్వల్పకాలిక లేదా మధ్యకాలిక వరి రకాలను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎంచుకోవాలి. అదేవిధంగా కోస్తా ఆంధ్రలో సారవా పంటను జూన్ నుండి నవంబర్ మాసం వరకు సాగు చేసుకుంటాం. రాయలసీమ ప్రాంతంలో అయితే జూన్ నుండి డిసెంబర్ మాసం వరకు వరి సాగు చేస్తూ ఉంటాం. కనుక ఆయా పరిస్థితులను బట్టి రకాల కాల వ్యవధులను నిర్ణయించుకొని దాని ప్రకారం మనం సాగు చేసుకోవాలి. ఇక వివిధ పరిస్థితులకు అనువైన వరి రకాల గురించి తెలుసుకుందాం. ఎడగారు ముందు నాట్లు వేయడానికి అవసరమైన రకాల కింద పుష్కల గాని, తరంగని గాని, సోమశిల, నెల్లూరు మషూరి, చంద్ర, ఐఆర్ 64, జగిత్యాల సన్నాలు వంటి రకాలను ఎడగారుకు వేసుకోవడానికి ముఖ్యమైన రకాలుగా మనం ఎంచుకోవచ్చు. అదేవిధంగా సాధారణ సార్వా పరిస్థితులు కనుక ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో నాట్లు వేయడానికి కృష్ణా మండలంలో అయితే స్వర్ణ, అమర, ఇంద్ర, భీమా, కృష్ణవేణి, బాపట్ల సన్నాలు, సాంబమసూరి, బావుపురి సన్నాలు, నెల్లూరు సోన, చైతన్య, ఎన్ఎల్ఆర్ 9674 అక్షయ రకాలు అనుకూలంగా ఉంటాయి. అదే తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ జిల్లాలైన గోదావరి మండలానికైతే స్వర్ణ, అమర, ఇంద్ర, భీమా, పుష్యమి, నెల్లూరు సోన, క్షీర, వరం, పాండురంగ వంటి రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక ఉత్తర కోస్తా మండలానికైతే శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ, చైతన్య, వసుంధర, సోనామసూరి, శ్రీకూర్మ, వంశధార, శ్రీధృతి, పుష్యమి రకాలు చాలా అనుకూలమైన రకాలుగా సాధారణ పరిస్థితులు మనం చెప్పుకోవచ్చు. ఇక దక్షిణ మండలానికైతే సింహపురి, తిక్కన, శ్రీరంగ, ఎన్ఎల్ఆర్ 9674, పార్దీవ, నెల్లూరు సోన రకాలు వంటివి నాట్లు వేసుకోవడానికి సాధారణ పరిస్థితులు అనుకూలమైన రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక అల్పవర్షపాత మండలం గురించి చూసుకుంటే సాంబమసూరి, సోనామసూరి, నంద్యాల సన్నాలు, నెల్లూరు సోన, నెల్లూరు మషూరి, ఎన్డిఎల్ఆర్ 7 రకాలు చాలా అనుకూలమైన రకాలుగా మనం ఎంచుకోవచ్చు. ఇక ఉన్నత శ్రేణి గిరిజన మండలానికైతే వసుంధర, శ్రీధృతి, కొంతవరకు విజేత, నెల్లూరు మషూరి, సుగంధ సాంబ, తరంగిణి రకాలు సాధారణ పరిస్థితుల్లో సార్వాకు నాట్లు వేయడానికి అనుకూలమైన రకాలుగా ఎంచుకోవచ్చు. ఇక సార్వాలో గనక నారుమడిలో ఆలస్యమై ముదురు నాటడానికి అనుకూలమైన రకాల గురించి మనం తీసుకుంటే స్వర్ణ, ఇంద్ర, శ్రీకాకుళం సన్నాలు, బాపట్ల సన్నాలు, అమర, సింహపురి, తిక్కన, వసుంధర, సాంబమసూరి రకాలు మన ఆలస్యంగా నాటుకోవడానికి పనికొచ్చే రకాలుగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా దోమపోటు ఆశించే ప్రాంతాలు ఏవైనా ఉన్నట్లయితే అటువంటి ప్రాంతాల్లో దీప్తి, విజేత, శ్రీధృతి, చైతన్య, కృష్ణవేణి, ఇంద్ర, బావుపురి సన్నాలు వంటి రకాలను మనం ఎంచుకోవాలి. ఇంకా ప్రత్యేకించి ముంపు ప్రాంతాలు ఏవైనా ఉన్నాయనుకోండి, అటువంటి ప్రాంతాల్లో బాడో మషూరి, అమర, ఇంద్ర, భీమా, బాపట్ల సన్నాలు, బాపట్ల మషూరి, శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను మనం ఎంచుకోవాలి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో చౌడు భూములు ఎక్కువగా ఉంటుంటాయి. అటువంటి ప్రాంతాల్లో అయితే దీప్తి, సోమశిల, ఇంద్ర, నెల్లూరు సోన, బాపట్ల మషూరి, ఎంసీఎం 100, స్వర్ణముఖి వంటి రకాలు చాలా అనుకూలమైన రకాలుగా మనం ఎంచుకోవాలి. అదేవిధంగా సార్వాలో గనక ఆలస్యంగా నాటడానికి, అంటే మన కాలం అయిపోయి ఆలస్యంగా నాటే పరిస్థితులు వస్తే గనక అటువంటి ప్రదేశాల్లో పుష్యమి, తరంగిణి, నెల్లూరు సోన, శ్రీధృతి, చంద్ర, నంద్యాల సన్నాలు, సోమశిల సన్నాలు కాకుండా కొంతవరకు కాటన్ దొర సన్నాలు, విజేత రకాలను కూడా మనం ఎంచుకోవచ్చు. ఈ విధంగా పరిస్థితులకు అనువైన మన ప్రాంతానికి సౌలభ్యంగా ఉండే రకాలను నీటి వసతిని బట్టి ఎన్నుకోవాలి. అదేవిధంగా 2-3 సంవత్సరాల సిరిసంచల పరీక్షల్లో ఆశించిన మంచి ఫలితాలను సాధించిన రకాలు ఏవైనా ఉంటే కూడా వాటిని మన ప్రాంతానికి అనుకూలమైన రకాలను చిరుసంచలను ప్రదర్శించి చూసుకుని దాని ప్రకారం కూడా ఆ రకాలను మనం ఎంచుకోవచ్చు.

ఇక విత్తన ఎంపిక తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే నారుమడి యాజమాన్యం. ఇక నారుమడి యాజమాన్యం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా మురగదమ్ము చేసి చదును చేసుకోవాలి. నీరు పెట్టడానికి, నీరు తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. 1 ఎకరం పొలం ఊడ్చడానికి 5 సెంట్లు నారుమడి సరిపోతుంది. ఈ నారుమడికి 1 కిలో బాసురు, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి. అదేవిధంగా నత్రజనిని 2 దఫాలుగా, అంటే 1 కిలో విత్తనం చల్లే ముందు మరో కిలో విత్తిన 12 నుంచి 14 రోజులకు పైపాటుగా వేసుకోవాలి. ఇంకా దీంట్లో నారుమడిలో అతి ముఖ్యమైనది ఏంటంటే శిలీంధ్ర నాశనంతో, ఉదాహరణకు మన కార్బన్ డైజం 50% మందుతో విత్తనం శుద్ధి చేసి మొలక కట్టిన తర్వాత విత్తనాన్ని 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. అంటే విత్తన శుద్ధి తూచా తప్పకుండా పాటించాలి. అదేవిధంగా నారు 1 ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తడులుగా ఇచ్చి తర్వాత పలచగా నీరు కట్టుకోవాలి. ఒకవేళ జింక్ లోపం గనక గమనిస్తే గనక నారుమడిలో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణంతో పిచికారీ చేసి లోపాన్ని నివారించుకోవచ్చు. ఇక విత్తిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3G సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరోపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన 10 రోజులకు మరియు 17 రోజులకు పిచికారీ చేయాలి. లేదా నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలను ఇసుకలో కలిపి పలుచగా చల్లి నీరుంచే ప్రదేశంలో మన జాగ్రత్తగా ఈ నారుమడికి వేసుకోవచ్చు. ఇక నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకు పచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది. ఇది ఒకటి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అంతేకాకుండా 4 నుంచి 6 ఆకులు కలిగిన సుమారు 20 నుంచి 25 రోజుల వయసు కలిగిన నారును మాత్రం ఉపయోగించాలి. ముదురు నారు నాటితే దిగుబడులు తగ్గిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నారుమడిని సాధ్యమైనంత వరకు చాలా కీలకంగా భావించి నారుమడి యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విత్తన మోతాదు విషయానికి వస్తే, మనం చేపట్టే వరిసాగు విధానాన్ని బట్టి విత్తన మోతాదు నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు మనం సాంప్రదాయబద్ధంగా నాట్లు వేసే పద్ధతికి వెళ్ళాం అనుకోండి, 20 నుంచి 30 కిలోల ఎకరానికి విత్తనం సరిపోతుంది. అలా కాకుండా నేరుగా పొలంలో వెదజల్లే పద్ధతి కనుక మనం వెళ్తే గనక 15 నుంచి 20 కిలోలు ఎకరానికి అవసరం అవుతుంది. ఈ మధ్యకాలంలో డ్రమ్ సీడర్తో కూడా మనం వెదజల్లే పద్ధతి ఉంది, డ్రమ్ సీడర్తో సాల్లో వేసుకుని అటువంటి పరిస్థితుల్లో 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది ఎకరానికి. ఇక గొర్రుతో విత్తే పద్ధతి కొన్ని ప్రాంతాల్లో ఉంది, అటువంటి వాటిలో 30 నుంచి 35 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అదే కాకుండా స్త్రీ వరి సాగు పద్ధతి, దీనికైతే 2 కిలోల విత్తనమే సరిపోతుంది. అంతేకాకుండా యాంత్రిక వరి సాగు విధానం గనక మనం మిషన్తో ప్లాంటింగ్ చేసుకునే పరిస్థితులు కనుక వెళ్ళినట్లయితే అటువంటి ప్రాంతాల్లో 8 నుంచి 10 కిలోల ఎకరానికి విత్తనం అవసరం అవుతుంది. దీన్ని బట్టి మన విత్తనం మనం వేసుకునే విధానాన్ని బట్టి ఎంత విత్తనం అవుతుందని నిర్ధారించుకుని దాని ప్రకారం మనం విత్తనాన్ని కానీ నారు కానీ తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక నాట్లకు అనుకూలమైన సమయం గురించి మాట్లాడుకున్నట్లయితే, కృష్ణాగోదావరి మండలంలో ప్రాంతాలైన తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో సార్వాకు జూలై నుండి ఆగస్టు వరకు నాట్లు వేసుకోవడానికి అనుకూల సమయంగా మనం గుర్తించడం జరిగింది. అదే ఉత్తర కోస్తా మండలం అయితే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అయితే సార్వా వరి నాట్లకు ఆగస్టు మాసం వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక దక్షిణ మండలంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలులోని కొంత భాగం వరకు సార్వా వరి నాట్లు సెప్టెంబర్ మాసం వరకు కూడా అనుకూలమైన ప్రాంతం కింద మనం సమయం కింద తీసుకోవచ్చు. అత్యల్ప వర్షపాత మండలంలోని జిల్లాలైన అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జూలై నుండి ఆగస్టు మాసం వరకు వరి నాట్లకి అనుకూలమైన సమయంగా గుర్తించి ఈ సమయంలోపు మనం నాట్లు వేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇక మరి ముఖ్యమైనది నేల తయారీ. వరి నాట్లు వేయడానికి 20 నుండి 25 రోజుల ముందు నుండే ప్రధాన పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2-3 దఫాలుగా మురగదమ్ము చేసుకోవాలి. ఉపరితలమంతా సమానంగా ఎత్తు పొలాలు లేకుండా ఉండేటట్లు పొలమంతా దమ్ము చెక్కతో కానీ అడ్డుతోలు కానీ చదును చేసుకోవాలి. నల్లరేగడి నేలల్లో నాట్లు వేయడానికి 2 రోజులు ముందుగానే దమ్ము పూర్తి చేసి ఆ తర్వాతనే నాట్లు వేసుకోవాలి. లేదంటే నేల మెత్తగా తయారై దిగబడిపోతుంది. దమ్ము చేయడానికి హెవీ ట్రాక్టర్తో కాకుండా చిన్న ట్రాక్టర్తో వచ్చే రోటోవేటర్ కానీ, పవర్ టిల్లర్తో కానీ, రోటో పట్లర్ సాయంతో కానీ దమ్ము చేసినట్లయితే దమ్ముతో పాటు నేల చదును కూడా ఒకేసారి అవ్వడమే కాకుండా దమ్ము సమయం 60% మరియు నీటి ఆదా 30 నుండి 40% వరకు ఉంటుంది. కాబట్టి మనం నేల తయారీ విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నాట్లు వేయుట. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి సార్వాలో చదరపు మీటర్కు 33 మూనలు ఉండేలాగా నాటుకోవాలి. బాగా మెత్తగా లేదా లోతు నేలలు లేదా బరువైన నేలల్లో దమ్ము చేసిన 2-3 రోజుల్లోపే నాట్లు వేయడం ముగించుకోవాలి. ఇక భూసారం తక్కువగా ఉండే నేలల్లో నాట్లు

ఆలస్యమై ముదురునారు నాటేటప్పుడు చదరం మీటర్కు 15 నుంచి 20% అదనంగా మొనలు ఉండేలాగా నాటుకోవాలి. అంతేకాకుండా నాట్లు పైపైన నాటితే మూన త్వరగా తిరిగి పిలకలు ఎక్కువగా తొడుగుతాయి. నాట్లను లోతుగా కానీ మడత పెట్టి కానీ మూనకు ఎక్కువ మొక్కలుగా ఉండి ఉండేటట్లుగా ఎట్టి పరిస్థితుల్లో నాటుకోకూడదు. ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న వరి నాట్లు యంత్రాల సాయంతో 15 రోజుల్లోపు లేతనారు నాటమే కాకుండా కూలీల కొరతను అధిగమించి అనుకున్న సమయంలోనే నాట్లు వేసుకోవచ్చు. అంతేకాకుండా నారును వరుసల్లో నాటుకోవడం వలన చదరపు మీటర్కు 27 మొనల దాకా వచ్చి పోషకాల లభ్యత పెరగడంతో పాటు కలుపు నివారణ కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఒకవేళ నారుమడులు వేసుకోవడం ఆలస్యమైనా, నారుమడికి తగినంత నీటి లభ్యత లేకపోయినా, అధిక కూలీ రేట్లు, నారుమడి యాజమాన్యం తదితర అంశాలు కీలక సమస్యగా ఉన్నప్పుడు నేరుగా విత్తే వారి విధానాన్ని వెదజల్లే పద్ధతిలో కానీ డ్రమ్ సీడర్ సాయంతో కానీ విత్తుకునేట వలన నారుమడికి అయ్యే ఖర్చు నీటి ఆదాతో పాటు నాట్లు వేయడానికి అయ్యే ఖర్చుతో కలిపి సుమారు 3000 రూపాయల వరకు మనకు ఆదా అవుతుంది. ఇక సాధారణ నాట్లు పద్ధతి కానీ వరి నాటు యంత్రాలతో కానీ నేరుగా విత్తేనే విధానమైనా ప్రతి 2 మీటర్ల నాటుకి ఖచ్చితంగా 20 నుంచి 25 సెంటీమీటర్ల కాలిబాట్లు విడిచి నాటుకునేట వలన పైరుకు తగినంత గాలి వెలుతురు బాగా ప్రసరించి పైరు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడమే కాకుండా ఈ కాలిబాట్లు పైరును పరీక్షించుటకు ఎరువులు మరియు పురుగుమందులు వేయటకు అనువుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కాలిబాటలు వేయటం వలన సుడుద్రామ ఉధృతి కూడా బాగా తగ్గినట్లు పరిశోధనలో తేలింది. ఇక ముఖ్యమైన యాజమాన్య విషయానికి వస్తే ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకమైంది. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే పంటకు కావలసిన పోషకాలను సరైన మోతాదులో సకాలంలో అందించాలి. వరిలో నత్రజనిని ఎక్కువగా వాడి భాస్వరం పొటాషియం ఎరువులను సరైన మోతాదులో వాడకపోతే చీడపీడల ఉధృతి అధికంగా పెరిగి తాలుకంకులు ఎక్కువగా ఏర్పడి దిగుబడి తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా లోపిస్తుంది. అంతేకాకుండా కేవలం రసాయన ఎరువుల మీదనే ఆధారపడకుండా వీలైనంత వరకు 25 నుంచి 50% వరకు సేంద్రీయ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టడం వలన నేల ఆరోగ్యంతో పాటు పంట నాణ్యత కూడా అభివృద్ధి చెందుతుంది. జీవన ఎరువుల రూపంలో కూడా వరి పైరుకు పోషకాలు అందించడం వలన పర్యావరణమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. కనుక ప్రతి రైతు ఖచ్చితంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలను తూచా తప్పకుండా చేయించుకోవాలి. భూసార పరీక్షను బట్టే పండించే వరి రకాన్ని బట్టి ఎరువులు ఎంత మోతాదులో వేయాలో నిర్ధారించుకోవాలి. సాధారణంగా వరి పంటకు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్య పోషకాలు, జింకు, ఇనుము, మాంగనీసు వంటి సూక్ష్మ పోషకాలు అవసరమవుతాయి. ఇక ముందుగా నత్రజని గురించి తీసుకుంటే ఇది మొక్కల పెరుగుదలకు, దుబ్బు చేయుటకు, గింజల్లో మాంసకృతులు ఎక్కువగా చేయడానికి ఉపయోగపడుతుంది. నత్రజని లోపించినప్పుడు మొక్కలు పెరుగుదల తగ్గి పసుపచ్చగా మారి క్రింది ఆకులు ఎండిపోతాయి. నత్రజని ఎరువు ఎక్కువైతే పంట ఆలస్యంగా కోతకు రాదు. అంతేకాకుండా రోగ నిరోధశక్తి తగ్గి పురుగులు తెగుళ్ళ ఉధృతి పెరుగుతుంది. కావున నత్రజని ఎరువుల వాడకంలో రైతులు జాగ్రత్త వహించాలి. భూసార పరీక్షను అనుసరించి ఎకరాకు 36 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. వేయవలసిన నత్రజనిలో 1/3 వంతు ఆఖరి దమ్ములను లేదా నాట్లు వేసే సమయంలో మిగతా 1/3 వంతు పిలకలు దుబ్బు తొడిగే దేశ అంటే సుమారుగా 20-25 రోజులప్పుడు మిగిలిన 1/3 వంతు అంకురం ఏర్పడే దశ దాన్ని చిరుపట దశ అంటాం. అంటే అది సుమారుగా 40-45 రోజులప్పుడు వస్తుంది. అటువంటప్పుడు ఆఖరి దఫాని అంటే 3వ దఫాని ఆ సమయంలో వేసుకోవడం వలన మొక్కకు కావలసిన పోషకాలను మరి ముఖ్యంగా నత్రజనిని అందించడం వల్ల అవుతాం. ఈ నత్రజనిని సాధారణంగా యూరియా రూపంలో కానీ డిఏపి రూపంలో కానీ కాంప్లెక్స్ రూపంలో కానీ మనం చెప్పిన 36 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుల్ని మొక్కకు అందించాలి. ఇక తేలికపాటి నేలల్లో, ఇసుక నేలల్లో అయితే నత్రజనిని 3 దఫాలుగా బదులు 4 దఫాలుగా వేసుకోవాలి. ఎన్ని దఫాలు వేసినా కానీ మొత్తం నత్రజని చిరుపడ దశలోపే ముగించేసేలాగా మనం చూసుకోవాలి. ఇక అతి ముఖ్యమైన పోషకం ఏంటంటే భాస్వరం. ఇది వరి మొక్కల్లో జీవరసాయన ప్రక్రియకు అవసరమైన శక్తిని సరఫరా మరియు బదిలీ చేయటకు అవసరమవుతుంది. అంతేకాకుండా మొక్కల వేర్ల పెరుగుదలకు, పూత తగినంత సమయంలో ఏర్పడడానికి, గింజ ఏర్పడడానికి, కణ విభజనకు మరియు కొత్త భాగాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ భాస్వరం లోపిస్తే ఆకులు ముదురాకుపచ్చ లేదా నీలు ఆకుపచ్చ రంగు కలిగి క్రమేపీ ఊదా రంగుకు మారుతూ ఉంటాయి. భాస్వరం లోపం ఎక్కువగా నల్లరేగడి నేలలు, సున్నం అధికంగా ఉండే నేలలు, క్షారభూములు మరియు తేలికపాటి చలకా భూముల్లో ఎక్కువగా ఈ భాస్వరం లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది.
కనుక మరి ముఖ్యంగా ఏంటంటే బాసురంకు కదిలే గుణం చాలా తక్కువగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు వేరు దగ్గరగా దీన్ని అందించాలి. కావున బాసురం ఎరువును దమ్ములోనే ఉడుపునకు ముందుగానే వేసుకోవాలి. ఏ కారణం చేతనైనా దమ్ములో వేయకపోతే నాట్లు వేసిన 10 రోజుల్లోపు వేసుకోవచ్చు. ఆ తర్వాత వేసినా ఏ రకమైన ఫలితం ఉండదు. ఇది కూడా భూసార పరీక్షను ఆధారంగా చేసుకునే ఎకరానికి సుమారుగా 24 కిలోలనిచ్చే బాసురం ఎరువును సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 150 కిలోలు, అదే DAP రూపంలో అయితే 52 కిలోల చొప్పున దమ్ములో వేసుకోవాలి. అవసరానికి మించి ఎక్కువ బాసురం వేస్తే భూమిలో ఉన్న జింకు అందకుండా అడ్డుకొని జింకు లోపాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బాసురం ఎరువు వేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక తదుపరి ముఖ్య పోషకం పొటాషియం. ఇది మొక్కల కణజాలాలను గట్టిపరచడానికి ఉపయోగపడి కాండం బాగా పీచు చేరి దృఢంగా ఉండి పైరు పడిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చీడపీడల తాకును తట్టుకునే రోగ నిరోధ శక్తిని కూడా మొక్కకు కలిగిస్తుంది. పొటాషియం వినియోగం వలన తాళుగింజల సంఖ్య తగ్గి గింజలు పూర్తిగా నిండుకునేటట్లు చేస్తుంది. ఒకవేళ పొటాషియం లోపం గనక కనిపిస్తే అది ఎలా ఉంటుందంటే సన్నగా చిన్నగా వృద్ధి చెందిన నల్లని వేర్లు, ఆకులు ముదురాకు పచ్చగా ఉండి వాటి మీద తుప్పు రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా చివరలకు వ్యాపిస్తాయి. ముదిరిన ఆకు కొనలు ఎండి రాలిపోతూ ఉంటాయి. ఈ విధంగా పొటాషియం లోపం వల్ల అగ్గి తెగులు, ఆకుమచ్చలు మరియు సుడిదోమ ఉధృతి కూడా ఎక్కువవుతుంది. కనుక ఇది కూడా భూసార పరీక్షలను అనుసరించే ఎకరాకు 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అదే తేలికపాటి నేల అయితే 30 కిలోలు అవసరమవుతుంది. పొటాషియం ఎరువును ఆఖరిదమ్ములో 1/2 వంతు అంటే సుమారు 12 కిలోలు, అదేవిధంగా మిగిలిన 1/2 వంతు చిరుపొట్ట దశలో నత్రజని ఎరువుతో పాటు వేసుకోవాలి. నత్రజనిని కాంప్లెక్స్ ఎరువు రూపంలో కానీ యూరియా రూపంలో కానీ వేసుకోవాలి. అదేవిధంగా 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపకిండి కానీ లేదా 250 కిలోల బంకమట్టితో కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మరి ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా ఎట్టు పరిస్థితుల్లో వేసుకోకూడదు. సాధ్యమైనంత వరకు కాంప్లెక్స్ ఎరువులను వాడాలనుకుంటే మొదటి దమ్ములోనే వేసుకోవడం లేదా నాట్లు వేసుకున్న టైంలోనే వేసుకోవడం మనకి చాలా మంచిది. ఇక సూక్ష్మపోషక లోపకాల కింద మనం గమనించినట్లయితే జింకు లోపం అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. జింకు లోపం సార్వా కంటే దాల్వాలోనే ఎక్కువ వస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో సార్వాలో కూడా జింకు లోపం ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా క్షార భూములు, సున్నం అధికంగా ఉండే నేలలు, వరి తర్వాత వరి వరుసగా వేసే నేలల్లో ఈ జింకు లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏ రకంగా ఉంటుందంటే ఆకు మధ్య ఈనెలు హరితం కోల్పోయి పసుపు రవర్ణంలోకి మారతాయి. ముదురాకులు తుప్పు పట్టినట్లు ఉండి పెలుసుగా మారి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. ఈ లక్షణాలు కనుక మనకు సారా వరలు కనిపించినట్లయితే ఇమీడియట్గా పంట మీద నివారణకైతే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. అట్లా కాకుండా జింకు లోపం మనం తరచుగా వస్తుందనుకుంటే గనక దీని నివారణకు ప్రతి 2 వరి పంటలకు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దమ్ముకు ముందు వేసి బాగా కలిగి దున్నుకోవాలి. దీనివల్ల జింకు లోప లక్షణాలు అనేవి మనకు రాకుండా ఉంటాయి. ఇక తర్వాత మనకి సామాన్యంగా కనిపించే మెట్ట ప్రాంతాలు ఎక్కువ కనిపించే సూక్ష్మధాతు పోషక లోపం ఏంటంటే ఇనుము. ఇదేంటంటే ఆకు అంతా పచ్చదనం కోల్పోయి లేత ఆకులు తెల్లగా మారి ఉధృతి ఎక్కువైనప్పుడు ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆకు నిర్జీవం అవుతూ ఉంటాయి. దీని నివారణకు గాను 1 లీటర్ నీటికి 20 గ్రాముల అన్నబేది మరియు 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి ఆకులు ఆకుపచ్చ రంగు మారే వరకు వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవడం వల్ల ఇనుము ధాతు లోపం అనేది మనం నివారించుకోగలుగుతాం. ఇక ఎరువుల యాజమాన్యం తర్వాత మనం అతి కీలకంగా చెప్పుకునేది కలుపు యాజమాన్యం. వరి పంట నాటిన 25 నుంచి 30 రోజుల్లో కలుపు మొక్కలు పైరుతో పోటీ పడి అప్పటికే నేలలో ఉన్న పోషకాలను చాలా వరకు వినియోగించుకుని వైరు పైరుకు నష్టం ఎక్కువ కలుగజేస్తూ ఉంటాయి. కనుక కలుపు మొక్కల వలన వరి మనం సాధారణంగా సాంప్రదాయ పద్ధతులు అయితే 34%, మెట్ట వరిలో అయితే 67%, నేరుగా వెదజల్లే పద్ధతులు అయితే 75% దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నట్టు పరిశోధనలు తేలింది. కనుక నాట్లు వేసిన 15 నుంచి 20 రోజులకు ఒకసారి, 30 నుంచి 35 రోజులకు రెండోసారి కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. నేల తయారీ సమయంలోనే మొరగదమ్మును 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు బాగా దమ్ము చేసి చేను ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా చేసుకొని తగినంత నీటి యాజమాన్యం పాటిస్తే కలుపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక నాట్లు వేసిన 20 రోజులకు కలుపు తీతతో పాటు పైపాటుగా వేయవలసిన నత్రజనిని వేస్తే వరిలో వేర్లు బాగా అభివృద్ధి చెంది ఎక్కువ పిలకలు తొడిగే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనం జనరల్గా నారుమడిలో కొంచెం నారు సమస్య, నారుమడిలో కూడా మనకి కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక నారుమడిలో కనుక ఓదా కలుపు ఎక్కువ ఉన్నట్లయితే దీని నిర్మూలనకు గాను ఎకరా నారుమడికి

1.5 నుంచి 2 లీటర్ల బొటాక్లోర్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 7 నుంచి 8 రోజులకు లేదా 400 మిల్లీలీటర్లు సైహలోపాప్ బ్యూటైల్ను విత్తిన 14 నుంచి 15 రోజులప్పుడు పిచికారీ చేయాలి. విత్తిన 25 నుంచి 30 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరా నారుమడికి 400 గ్రాముల 2,4-D సోడియం లవణంను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అది సాధారణంగా నారుమడిలో మనం చేసుకోవాల్సిన కలుపు యాజమాన్యం. అదేవిధంగా ప్రధాన పొలంలో గనక మనకు కలుపు సమస్య ఉన్నట్లయితే నాట్లు వేసిన 3 నుంచి 5 రోజుల లోపు పొలంలో పలుచగా నీరు

నీటిలో ద్రావకంగా తయారు చేసుకుని దానిని కానీ లేదా 1 నుంచి 1.5 లీటర్ల బొటాక్లోర్ మందును ఏదో ఒక దానిని 25 కిలోల పొడి ఇసుకలో కలిపి సమానంగా వెదజల్లుకోవాలి. దీనివల్ల ఏంటంటే తొలినాళ్ళలో కలుపు పుట్టేది ఏదైతే ఉంటే అది సమర్థవంతంగా అరికట్టగలగడం. అదే నేరుగా విత్తే వరి విధానంలో అయితే ఎకరాకు 80 గ్రాముల పైరిజో సల్ఫురాన్ ఎత్తాయి. ఈ మధ్య సాతియా నామంతో దొరుకుతుంటుంది. ఈ కలుపు మందును ఇసుకలో కలిపి 5 నుంచి 7 రోజుల్లోపు చల్లుకోవచ్చు, లేదంటే పిచికారీ కూడా చేసుకోవచ్చు. ఇక నాటిన వారం రోజుల్లోపు కనుక గులుకల రూపంలో వేసుకోవాలనుకుంటే ఎకరాకు 4 కిలోల బెన్సల్ఫురాన్ మిథైల్ ప్లస్ ప్రిట్లాక్లోర్ కలయికతో వచ్చిన లాండాక్స్ పౌరటీ గులికలు అనేవి ఈ మధ్యకాలం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి ఎకరాను 4 కిలోల చొప్పున 20 కిలోలు ఇసుకలో కలిపి చేనులో చల్లుకోవచ్చు. దీనివలన గడ్డి జాతితో పాటు అన్ని రకాల వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు కూడా నివారించుకోవచ్చు. ఇక పంట ఎదిగే దశలో గనక అంటే నాటిన 15-20 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరాకు 400 మిల్లీలీటర్ల సైహలోపాప్ బ్యూటైల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అదే వెడల్పాటి కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నాటిన 20 నుంచి 25 రోజులప్పుడు ఎకరాకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ను లేదా 2,4-D ఇథైల్ ఎస్టర్ను పిచికారీ చేయాలి. అట్లా కాకుండా గడ్డిజాతి మొక్కలు వెడల్పాటి కలుపు మొక్కలు రెండూ సమానంగా ఉన్నట్లయితే ఎకరానికి 80 మిల్లీలీటర్ల బిస్పైరీబ్యాక్ సోడియం అంటే నామినీ గోల్డ్ అనే పేరుతో దొరుకుతుంది అది కానీ, లేదంటే 8 గ్రాముల మెట్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరోమ్యూరాన్ ఇథైల్ దీని కాంబినేషన్లో వస్తున్న ఆల్మిక్స్ అది కానీ, లేదంటే 50 గ్రాముల ఇథాక్సి సల్ఫురాన్ మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డిజాతి మొక్కలు అదేవిధంగా వెడల్పాటి కలుపు మొక్కలు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కలుపు రసాయనాలను వాడేటప్పుడు పైరు దశను బట్టి పైరులో పెరిగే కలుపు జాతులను బట్టి మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎట్టు పరిస్థితుల్లోనూ సిఫార్సు మించిన కలుపు మోతాదులను వాడుకోకూడదు. ఒకవేళ కలుపు రసాయనం వల్ల పంటకు నష్టం కలిగిందనిపిస్తే గనక నీటి పిచికారీ చేసి కానీ లేదా పంచదార ద్రావణం పిచికారీ చేసి కానీ వెంటనే ఎకరానికి 15-20 కిలోల యూరియాను వేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీటిని బయటకు తీసివేసి కోత నీరు పెట్టుకోవాలి. వరి యంత్రాలతో నాటిన లేదా వరుసల్లో నాటుకున్నట్లయితే రసాయన కలుపు మందులకు బదులు కోనో వీటర్ లేదా పవర్ వేటర్స్ అనే మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని వాడి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వరి నీటితో పెరిగే మొక్క కానీ నీటి మొక్క కాదు. అవసరానికి మించి ఎక్కువ నీరు వరిచేలో ఉంటే పైరుకు సూక్ష్మ వాతావరణంలో మార్పు వచ్చి తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా మారడమే కాకుండా పోషకాల లభ్యత, ముఖ్యంగా నత్రజని ఎరువుల నష్టం భూమిలో ఇంకిపోయే రూపంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి వరికి ఎంత నీళ్లు కావాలో అంతవరకే మనం పెట్టుకోవాలి చేలో. వరి పైరుకు పిలకలు పుట్టే దశ, చిరుపొట్ట దశ, పోత దశ, వెన్ను పాలు పనులు పోసుకునే దశలు సున్నిత దశలుగా మనం గమనించాం. కనుక ఈ సున్నిత దశల్లో పొలంలో తగినంత నీరు అంటే సుమారుగా 5 సెంటీమీటర్ల నీరు ఉండేటట్లు జాగ్రత్త పడితే సరిపోతుంది. అదేవిధంగా బాగా సారవంతమైన లేదా బలమైన నేలల్లో రసాయనిక ఎరువులు మాత్రమే వాడే నేలలు ఉంటాయి. అటువంటి నేలల్లో అత్యధిక పిలకలు తయారై తర్వాత పొలంలో నీటిని పూర్తిగా తీసివేసి 3 రోజులు ఆరగడతాం. దీన్నే మధ్యంతర మురుగుతీత అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మధ్యంతర మురుగుతీత వల్ల ఏమవుతుందంటే వరి పైరుకు వేళ్లకు ప్రాణవాయువు గ్రహించి ఆరోగ్యంగా పెరగడంతో పాటు చేనంతా ఒకేసారి పోతకొస్తుంది. అంతేకాకుండా మనకి ఏ అయితే పిలకలు ఉన్నాయో పిలకలన్నీ కూడా కంకులుగా మారే అవకాశం ఉంటుంది. దీన్ని మధ్యంతర మురుగుతీత అనేది ఎక్కువగా ఈ బలమైన సారవంతమైన నేలలో చేయడం వల్ల కూడా మనకి ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనకి ఎలుకల యాజమాన్యం అనేది మనకి వరిలో చాలా కీలకమైన విషయం కింద మనం గుర్తుంచుకోవచ్చు. ఒక ఎకరానికి 10 ఎలుకలున్న కణాల నుంచో పంటకు ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఎలుకల నివారణకు సరైన యాజమాన్య చర్యలు చేపట్టాలి. దీనికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సాధ్యమైనంత వరకు సామూహిక ఎలుకల నివారణ చేపడితే ఎలుకలను సమర్థవంతంగా అరగట్టవచ్చు. ఎలుకలను నివారించడం గాను పంట లేని సమయంలో ఎర్రబట్టలు పెట్టి కానీ జింక్ ఫాస్ఫేట్ కానీ లేదా బ్రోమోడైలిన్ విషపేరలను పెట్టి నివారించుకోవచ్చు. సాధారణంగా పిలక దశ నుంచి 10 రోజుల వ్యవధిలో చిరుపొట్ట దశ వచ్చే వరకు బ్రోమోడైలిన్ ఎర్రను ఎకరానికి 5 చొప్పున పెట్టి ఎలకల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. ఒకవేళ ఎలకలు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే జింక్ ఫాస్ఫేట్ను పంటకాలంలో ఒకసారి మాత్రమే వాడుకోవాలి. ఇక పర్యావరణ కాలుష్యం కాకుండా ఉండడానికి ఎలుకల నివారణ గాను పొగ యంత్రాలను వాడి కానీ లేదంటే తెరచాప నియంత్రణ పద్ధతిని చుట్టూ చేను చుట్టూ మనం తెరచాపలా కట్టుకుని ప్లాస్టిక్ షీట్తోటి ఆ విధంగా తెరచాప నియంత్రణ పద్ధతి అవలంబించి కానీ ఎలకలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక మనకి వరిలో

0: చాలా కీలకమైనది ఏంటంటే సస్యరక్షణ. ఈ సస్యరక్షణ బట్టే మనకి దిగుబడులు అనేవి ఆధారపడి ఉంటాయి. కనుక సస్యరక్షణ చర్యలను జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా సారోవర్లో కాబట్టి చీడపడల ఉద్యుత్తు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్త చర్యలు ఎక్కువ తీసుకోవాలి. వరిలో అనేక రకాల చీడపీడలు వివిధ దశల్లో ఆశించి పంట దిగుబడులను గణనీయంగా తగ్గిస్తాయి. ఈ చీడపీడల ఉనికిని తరచుగా గమనించి నివారణ చర్యలు చేపట్టాలి. నారుమడి దశలో ప్రధానంగా కాండం తొలిచే పురుగులు, తామర పురుగులు, దోమతో పాటు పాము పొడ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. అదే పిలక దశ నుంచి పోటాకు దశ వరకు అయితే కాండం తొలిచే పురుగుతో పాటు ఆకుముడత, తాటాకు తెగులు, తామర పురుగులు మరియు సుడిదోమ ఆశించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెగుల్లో ఆకుమచ్చ తెగులు, పాము పొడ తెగులు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది ఈ దశలో. అదేవిధంగా పూత దశ నుంచి ఈనుగ దశ వరకు అయితే కంకినల్లి, ఆకునల్లి, కంపునల్లి ఇట్లాంటి పురుగులతో పాటు మానుపండు, పొట్టకుళ్ళు మరియు పాముపడ తెగుళ్ళు ఆశించే అవకాశం ఈ పూత దశ నుంచి ఇనుక దశ వరకు ఉంటుంది. కాబట్టి మనకి ఏ దశలో ఏ పురుగులు కానీ ఏ తెగులు కానీ వస్తాయో దాన్ని గమనించి దాని ప్రకారంగా మనం నివారణ చర్యలు చేపట్టుకోవాలి. ఈ విధంగా ఏ దశలో అయితే కనుక పురుగులు తెగుళ్ళు ఆశిస్తాయో గమనించుకుంటూ దాని ప్రకారం నివారణ చర్యలను చేపట్టుకోవాలి. ఇక తెగుళ్ళ నివారణగాను ముందు జాగ్రత్తగా తప్పనిసరిగా తీసుకోవాలి. దాన్ని ఏ రకంగా తీసుకోవాలంటే ముందు విత్తన శుద్ధి తూచా తప్పకుండా చేసుకోవాలి. అదేవిధంగా తెగులు వృద్ధి ఎక్కువ గమనించినట్లయితే నత్రజని ఎరువును చాలా వరకు నియంత్రించుకోవాలి. అవసరమైతే మానేయవలసిన పరిస్థితులు కూడా ఉంటుంది. ఇక చేలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు నిర్మూలించుకుంటూ తెగులు వ్యాప్తిని చాలా వరకు అరికొట్టుకోవాలి. అదేవిధంగా తెగులు సోకిన పొలం నుండి వేరే పొలంలోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా వీలైతే ఆ నీటిని తీసి కొత్త నీరు పెట్టుకోవడం వల్ల కూడా తెగులు వ్యాప్తి చాలా వరకు అరికొట్టుకోవచ్చు. ఈ విధంగా మనకు విత్తన ఎంపిక మొదలుకొని నారుమడి యాజమాన్యం, నేల తయారీ, ప్రధాన పొలంలో వేసిన ఎరువులు, కలుపు యాజమాన్యం మరియు నీటి యాజమాన్యంతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే సారవరిలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
1: సార్వావరి సాగు యాజమాన్యం. వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు.
2: వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
3: నమస్తే అండి.
2: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
3: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి

0: వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వీబీజీ రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతూ ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిఎం ఆవాస యోజన, గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లఖ్పతి దీదీలుగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవ సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అటవీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదికగా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి అందుతడం జరుగుతుంది. ఇది ఒక అంశం అయితే, మళ్ళీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సర నివేదికలు ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలను వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతోపాటు వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కానీ పేదరిక నిర్మూలనకి తీసుకుంటున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటిది రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత్ భారత్కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకొని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఏ ఇండికేటర్స్లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం కానీ వారిచ్చే కాంట్రిబ్యూషన్, ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75% ఏ ప్రాతిపదికన అయితే ఆ ప్రాతిపదికన ఎంత అమలు అవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాల చైర్మన్గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్ళు కట్టించి ఉంటారు, మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో, గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో పిఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి

0: ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పిఎం ఆవాస్ యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏదైతే ఇంతకుముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్ కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ కానీ రోడ్డు కనెక్షన్ కానీ డ్రైనేజ్ కనెక్షన్ కానీ విద్యుత్ కనెక్షన్ కానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి కేంద్ర రాష్ట్ర నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు. వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా కానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5-10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తీస్తే అప్పులు నడ్డి విరిచినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్టకుండా విసులుబాటు ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా హీస్ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకోవడం. ఎట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కూడా రైతులకి పంపు సెట్లు గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
0: ముఖ్యంగా రైతులకు పంపు సెట్ కూడా విద్యుద్దీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారీ ఎన్ని పంపు సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వము అందిస్తున్నటువంటి వితరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానెల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా పిఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవటం జరిగింది. పిఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్కి దగ్గరగా 4 మెగావాట్లు, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ చేసి వాటిని ఆ సబ్స్టేషన్కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో అయితే విద్యుత్ శక్తి మనం చేస్తూ ఉన్నామో హైడ్రో కానీ లేకపోతే థర్మల్ పవర్ కానీ, వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి, వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్ళాలని పిఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలో, గుంటూరు, ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో కానీ, అలాగే విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో కానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో, పాత ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఇటువంటి ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలో ఒక పార్ట్, ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పిఎం కుసుము ముందుకు వెళ్ళట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్కి 3.5 నుంచి 4.5 ఎకర వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంటే ప్రభుత్వాన్ని ఇవ్వటం, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కూడా కౌలిస్తూ భూములని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పిఎం కుసుమ్ సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తూ ఉన్నాం.
1: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత భారత్ అని కానీ, గ్రామీణాభివృద్ధి అనగానే విద్య, వైద్యం చూస్తాం. విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
0: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపి తీసుకున్నారో, అనేక సంస్కరణలు తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్షా అభియాన్ అని ఉంది, దాన్ని సమగ్ర శిక్షా అభియాన్గా మార్చిన తర్వాత

0: తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి నోట్ బుక్స్ దగ్గర నుంచి వాళ్ళ యూనిఫామ్ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి టై దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్ష అభియాన్ మళ్ళీ పిఎంశ్రీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పిఎంశ్రీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40 నుంచి 60 స్కూల్స్ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పిఎంశ్రీ స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ డిజిటల్ లెర్నింగ్కి కావలసినటువంటి అంశాలు పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పిఎంశ్రీ స్కూల్స్ని ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమి కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతన మే ప్రాధాన్యత తీసుకొని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాను. దాదాపు 90% ఫలితాలు రాబట్టము. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టము, పిఎంశ్రీ స్కూల్స్ కి తోడుగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం. వెలిసి ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1, 1, 2, 2, 3, 3 అనే పరిస్థితి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్లో రావటం అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులను వికసిత భారత స్వర్ణాంధ్ర అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్య మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం, కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
1: వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అన్ని మన శ్రోతలకు అందజేసిన 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దర్శన్ గారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తరఫున ధన్యవాదాలు. నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్ సమయం 8 గంటలు సరిగ్గా. ఇప్పుడు విందాం మీకు ఇష్టమైన కార్యక్రమం, మీరు ఎంతగానో ఎదురు చూసే కార్యక్రమం, చిత్రకుసుమాలు. కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట రంగం సినిమా నుంచి పాట వినండి. ఈ పాట పాడిన వారు టిప్పు, విజయ్ గోపాల్, హరిచరణ్ బృందం కలిసి పాడిన పాట. ఈ పాటకు వనమాలి గీతం, హారిస్ జైరా సంగీతం, టిప్పు, విజయ్ గోపాల్, హరిచరణ్, సైనారో ఫిలిప్స్ పాడిన పాట.
5: Concord the world, baby, you amazing. And out loud, come and breaking the walls, come on.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం. విన్న పాట సెగ సినిమా కోసం బెన్నీ క్లింటన్ పాడిన శ్రీమణి గీతం, అది జాషువా శ్రీధర్ సంగీతం. చిత్రకుసుమాలు సినిమా పాటలు వింటున్నారు, తర్వాత ఒక ప్రకటన విందాం.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత్

0: ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు హామీ.
2: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట వైకుంఠపాళి సినిమా నుంచి సునీల్ కశ్యప్ పాడిన అవినాష్ గీతం, అనిల్ గోపిరెడ్డి సంగీతం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చి

0: అప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
1: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
2: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

వింటున్న పాట సోలో సినిమా కోసం హేమచంద్ర పాడిన కృష్ణ చైతన్య గీతం, మణి శర్మ సంగీతం. చిత్రకుసుమాలు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:30 అవుతుంది. ఇక కొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల ఇండో పసిఫిక్ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. జకార్తా విమానాశ్రయంలో నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు ప్రభువో సుభియంటో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక ఇండోనేషియా ప్రజలు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ భారతీయ ఇండోనేషియా సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు. 2018లో భారత్ ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరిన తర్వాత భారత ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి. అలాగే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియాలో తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపి భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నారు. సాంస్కృతిక చారిత్రక నగరమైన యోగ్యకార్తాలో కూడా పర్యటించి అక్కడి ప్రంబనాన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. జకార్తాలో నరేంద్ర మోదీ ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకి ఈరోజు నివాళులు అర్పించారు. డాక్టర్ ముఖర్జీ ఒక విశిష్ట విద్యావేత్త, దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు, దేశ నిర్మాత అని, భారతదేశ విద్య రాజకీయ ప్రజాస్వామ్య ప్రస్థానంలో చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడని, దేశానికి అంకితమైన దూరదృష్టిగల నాయకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేయడంలో ఆయన ఆలోచన విధానం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: पूरे देश के मेरे युवा साथियों से कहूंगा, डॉक्टर मुखर्जी ने एक भारत के लिए अपना जीवन समर्पित किया. हम सबको श्रेष्ठ भारत के लिए जीना है. हमें मिलकर विकसित भारत का संकल्प सिद्ध करना है. हमें देश को आत्मनिर्भर बनाना है. इसी आह्वान के साथ एक बार फिर से मैं डॉक्टर मुखर्जी को नमन करता हूं.
0: శ్యామాప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ ఐక్యతను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి, జాతీయ సమైక్యత సాధనకు అంకితం చేశారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమ పోస్టులో వివరించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ధి అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన సహకార మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు. ఈ రంగంతో అనుసంధానమైన 30 కోట్ల మంది ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న 850,000 పైగా సహకార సంస్థలకు ఈరోజు ఎంతో శుభప్రదమైనదని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: 30 క్షేత్రోకి 8,58,000 సహకారీ సమిత్యా ఔర్ 32 కరోడ్ సదస్య ఏక్ సాథ్ ఏక్ డేటా బేస్ కే అందర్ ఆజ్ ఉపలబ్ధ హై ఔర్ ఇస్మే సభీ కోఆపరేటివ్స్ కా ఆడిట్ కా స్టేటస్, సభీ కోఆపరేటివ్ కా టర్నోవర్ ఔర్ ABC గ్రేడేషన్ భీ ఉపలబ్ధ. ఆజ్ 50,000 ప్యాక్స్ యహీ కార్యక్రమ మే ఈ ప్యాక్స్ కే రూప్ మే ఘోషిత్ హో గయే హై జిన్కా పురా కారోబార్ ఎలక్ట్రానిక్ తరికే సే చల్.
0: భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాల ప్రాముఖ్యత ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి, దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు, రోప్వేలు, ఇంటర్ మోడల్ స్టేషన్ల పురోగతిని ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులు మల్టీ మోడల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తూ కొత్త ఆర్థిక అవకాశాలను అందిస్తాయని, అలాగే సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు దేశీయంగా లాజిస్టిక్స్లో పోటీతత్వాన్ని పెంచుతాయని చెప్పారు. ప్రాజెక్టుల అమలును ప్రభావితం చేస్తున్న పలు కీలక సవాళ్లను సమీక్షించిన ఆయన, సంబంధిత భాగస్వాములందరూ అడ్డంకులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఈ ఏడాది ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర కోసం 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు సజావుగా అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించుకున్నామని చెప్పారు. పూరీ రైల్వే స్టేషన్లో 30,000 మంది ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరీ మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ చలాయి గయి. ఔర్ ఆనే వాలే సమయ మే టు మై ఫ్రెండ్స్ ఇన్ కేరళ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యు దట్ వి విల్ బి రన్నింగ్ మోర్ దెన్ 100 స్పెషల్ ట్రైన్స్ డ్యూరింగ్ ది ఓనం ఫెస్టివల్.
0: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహాటీలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నిర్వహిస్తున్న ఈ 2 రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం

సమర్పమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నిర్వహిస్తున్న ఈ 2 రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గర్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ, ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, అందువల్ల మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీఫండ్ కోసం బ్యాంకు ఖాతా వివరాలను అందజేసే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రేపటి వరకు పొడిగించింది. ఖాతా వివరాలను ధృవీకరించిన అభ్యర్థులకు ఇప్పటికే రీఫండ్ ప్రక్రియ ప్రారంభమైందని ఎన్టీఏ తెలిపింది. ఇప్పటి వరకు కేవలం 8,29,510 మంది అభ్యర్థులు మాత్రమే తమ బ్యాంకు వివరాలను అప్డేట్ చేయడం జరిగిందని పేర్కొంది. విశ్వవిద్యాలయాలు కళాశాలల కోసం నిర్వహించిన 17వ జాతీయ యువ పార్లమెంటు పోటీ 2024-25 బహుమతి ప్రదానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విశ్వవిద్యాలయాలు కళాశాలల విద్యార్థులకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బహుమతులను అందజేస్తారు. ఈ పోటీలో కాశ్మీర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సాధించారు. పార్లమెంటరీ విధానాలు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంత్రిత్వ శాఖ గత 29 ఏళ్లుగా యువ పార్లమెంటు పోటీలను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 51 విశ్వవిద్యాలయాలు కళాశాలల భాగస్వామ్యంతో 17వ జాతీయ యువ పార్లమెంటు పోటీ జరిగింది. వాతావరణం. రానున్న 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళం, మాహే, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియా చేరుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సమీకృత రవాణా వ్యవస్థను నిర్మించడంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపునున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. వెల్కమ్ బ్యాక్ టు చిత్రకుసుమాలు. కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట సఖీ సినిమా నుంచి. ఈ పాట విందాం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

మీరు విన్నా పాట? వస్తాడు సినిమా నుంచి దీపు సత్య పాడిన తమన్ సంగీతం అది. ఇప్పుడు ప్రేమ కావాలి సినిమా నుంచి పాట వినండి. అనూజ్ అంజనా సౌమ్య కలిసి పాడిన ఈ పాట. ఈ పాటకు గీత రచన భువనచంద్ర, సంగీతం అనూప్ రూబెన్స్. Speeding for you.

0: యు ఆర్ మై గర్ల్.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ప్రేమ ఖైదీ సినిమా నుంచి బెన్నీ డయల్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట వెన్నెలకంటి గీతానికి సంగీతం డి మాన్.

మీరు చివరిగా మీరు విన్న పాట సఖి. ఈ సినిమా కోసం హేమచంద్ర, సైంతవి కలిసి పాడిన పాటది. ఈ పాటకు గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ. చిత్రకుసుమాలు సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మధుర గీతాలు. ముందుగా చంద్రహాస ఈ సినిమా నుంచి పాట విందాం. ఘంటసాల బెంగళూరు లత పాడిన ఈ పాట. ఈ పాటకు గీత రచన దాశరథి, సంగీతం ఎస్ హనుమంతరావు. సార్

0: విజయసింహ సినిమా నుంచి పివి శ్రీనివాస్ జానకి పడిన పాట విన్నారు. దాశరథి గీతం, రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చారు ఈ పాటకి. కార్యక్రమంలో తర్వాత ప్రమీలార్జున సినిమా నుంచి ఘంటసాల పాడిన పింగళి గీతం విందామా. పెండ్యాల సంగీతం సమకూర్చిన పాట
1: మనోజ్ఞ సుందరి మాట మాట అతి

0: ప్రమీలార్జున ప్రమీలార్జునం సినిమా నుంచి ఘంటసాల పాడిన పింగళి గీతం విందామా. పెండ్యాల సంగీతం సమకూర్చిన పాట
1: మాట మనోజ్ఞ సుందరి మాట మాట

మనోరమణి అతి ధీరవే గాని అపురూప రమణివే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.

మీరు విన్న పాట పి భానుమతి గారు పాడిన పాటది, సినిమా తోడు నీడ. ఈ పాటకు విన్న పాటకు ఆతురే గీతం కేవి మహాదేవన్ సంగీతం. తర్వాత ప్రేమించి చూడు సినిమా నుంచి పిబి శ్రీనివాస్ సుశీల పాడిన ఆతురే గీతం విందామా. ఈ పాటకు సంగీతం వేణు, మాస్టర్ వేణు.

విన్న పాట మంగమ్మ శబదం సినిమాలోది, ఘంటసాల సుశీల పాడారి పాటని. ఈ పాటకు గీత రచన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు. కార్యక్రమంలో తర్వాత మరొక పాట విందామా. ఇల్లాల సినిమా నుంచి సుశీల పాడిన ఆత్రేయ గీతం, కేవీ మహాదేవన్ సంగీతం.

చివరిగా విన్న పాట ఇల్లాలు సినిమా నుంచి. పివి శ్రీనివాస్, పి సుశీల పడిన ఆత్రేయ గీతం, అది కెవి మహాదేవన్ సంగీతం. మధుర గీతాలు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 10 గంటలు అవుతుంది. ఇక కొంచెంసేపట్లో ప్రకటించిన శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ముందుగా ముద్దు మాము ఎలాగు చెలంగేనో, సూర్యకాంతం రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి వింటారు.

కార్యక్రమంలో తరువాత సరస్వతి నమోస్తుతే సరస్వతి రాగం రూపకతాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన వింటారు.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ అంపూలు మురళీకృష్ణ గారిచే వయలిన్ వాద్యం వింటున్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. కార్యక్రమంలో ఇప్పుడు రామబాణ త్రాణ సావేరి రాగం ఆతితాళం త్యాగరాజస్వామి కృతి.

కార్యక్రమంలో చివరిగా స్మరవారం వారం బహుదారి రాగం ఆదితాళం శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల రచన వింటారు.

శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అంపోలు మురళీకృష్ణ గారిచే వయోలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి సతీష్ కుమార్. ఈనాటి శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు సమయం 11 గంటలు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. రేపు ఉదయం 5:53 మా ఉదయ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.